శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 27వ తేదీ, బుధవారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మనకాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మరింతవరకు భక్తి రచన కార్యక్రమంలో పి సుశీల ఎస్ జానకి బృందమాలపించిన వినాయక భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా. ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి సూక్తి సుధా.
1: గురువు ప్రాముఖ్యం. భారతీయుల ఆధ్యాత్మిక చింతనలో గురువుకు అత్యంత ప్రాధాన్యముంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఎందుకంటే గురువు ద్వారానే దైవ దర్శనం అవుతుంది కాబట్టి. మొదట గురువుకే నమస్కారం చేసి ఆ తర్వాత భగవంతునికి నమస్కారం చేస్తారు. మానవుల అజ్ఞానమంతా పారద్రోలేవాడు గురువు కాబట్టి భారతీయ సాంప్రదాయంలో గురువుకు అత్యంత ప్రాధాన్యముంది. నేను

ఎప్పుడైనా ప్రపంచమాయలో పడి జ్ఞానం మర్చిపోయే పరిస్థితులు నాకు ఎదురైన వెంటనే నా గురువాక్యాలు నన్ను మేల్కొల్పి వెంటనే జాగరూకత పరుస్తాయని వెంగమాంబ ఇలా చెప్పింది.

ఎంత జ్ఞానవంతులైనా ఒక్కోసారి మాయలో పడిపోతూ ఉంటారు. కానీ ఆ గురువాక్యాలు మానవుల్ని అందులో పడిపోకుండా కాపాడుతూ ఉంటాయి. అందుకే మరో తత్వగీతకారుడైన శివప్పస్వామి కూడా సద్గురు మహిమను ఎంత చెప్పినా తనివి తీరదంటాడు. గురువుకు బ్రహ్మతత్వానికి అభేదం పాటించానని కోపం చేసుకోవద్దంటూ తరిగొండ వెంగమాంబాయిలా నృసింహస్వామిని ప్రార్థించింది.

తరిగొండరు సింహ దయాపయోనిధి. గురువుకు దేవునికి భేదం లేదు. గురువు అంటే జ్ఞానం, జ్ఞానం పరబ్రహ్మం కాబట్టి గురువుకు దేవునికి భేదమే లేదు. అమరయ్య గారి 300 ప్రశ్నోత్తరాల్లో ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి. గురువు అంతరంగంలో ఎలా ఉంటాడు అంటే జ్ఞానస్వరూపుడై ఉంటాడు. గురువు బహిరంగంలో ఎలా ఉంటాడు? బోధారూపుడై ఉంటాడు. గురువు అసల్లో ఎలా ఉంటాడు? పరబ్రహ్మమును పట్టుకొని ఉంటాడు. కాబట్టి గురువుకు దైవానికి భేదం లేకుండా నేను చూశానని, నీవు కోపం చేసుకోవద్దని వేడుకున్నట్లుగా చెబుతూనే మానవులకి అభేదాన్ని గురించి చక్కగా తెలియజేసింది తరిగొండ వెంగమాంబ. భార్య బిడ్డలు ధనం వల్ల కలిగే సాంసారిక సౌఖ్యాలే నిజమైన సౌఖ్యం అనుకుని అసలైన భగవత్తత్వానికి దూరమయ్యే మానవులను ఉద్దేశించి వెంగమాంబ మరో పద్యంలో ఈ విధంగా చెప్పింది. సతులను చూచి చూచి మజి సంతసమందుచునుందురు ఎప్పుడున్ గతులు కనంగలేరు నినుగానగలేరు వివేకహీనులై సుతులు ఇక

కొంతమంది మానవులు తమ భార్యాపిల్లలు తమ పట్ల ఎంతో ప్రేమతో ఉన్నారని, వారి వల్ల తమకు సద్గతులు కలుగుతాయని, వారి కోసం ఎంతో కుతూహలంతో ధనం సంపాదించి పెడతారని ఈ వ్యామోహంలో భగవంతుని అసలైన తత్వాన్ని తెలుసుకోవడంలో విఫలురవుతారని వెంగమాంబ చెప్పింది. ఈ సతులు సుతుల ప్రేమ ఎంత నిజమైనదో ఎంత కల్లదో తెలియజేయడానికి ఒక దృష్టాంతం ఉంది. దీన్ని ఒక గురువు ఇలా నిరూపిస్తాడు. ఒకనొక ఊళ్ళో ఒక గురువు తన శిష్యుడికి ఎంత బోధించినా భార్యాపిల్లలపై వ్యామోహం పోగొట్టుకోలేకపోయాడు. ఎంత చెప్పినా తన భార్యాబిడ్డలు తనను అమితంగా ప్రేమిస్తున్నారని, తన కోసం ప్రాణాలు ఇస్తారని చెబుతాడు. అప్పుడు గురువు, సరే అయితే వాళ్లకు నీ మీద ఎంత ప్రేమ ఉందో పరీక్షించడానికి ఒక నాటకం ఆడదామని చెవిలో చెప్పి ఇంటికి పంపించాడు. గురువు చెప్పిన ప్రకారంగా చచ్చినట్టు పడిపోయాడు. శవంపై పడి భార్యాబిడ్డలు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు అక్కడికి ఈ గురువు వచ్చాడు. భార్యను అడిగాడు, ఏమ్మా మీరు ఇంతగా ఏడుస్తున్నారు, మీ భర్త అంటే అంత ప్రాణమా మీకు అన్నాడు. అవును గురువుగారు, ఆయన కోసం మేము ఏమైనా చేస్తామని సమాధానం చెప్పింది. అయితే

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: ప్రస్తుతము రైతు తనకు ఉన్న భూమిని, ఆహార ధాన్యములు, అలాగే వాణిజ్య పంటలు పండించుటకు ప్రాధాన్యత ఇచ్చుట వలన పశుగ్రాసాలు పండించుటకు ప్రత్యేకముగా కొద్ది భూమిని కూడా కేటాయించలేకపోతున్నాడు. ఒక ప్రక్క దేశ జనాభాతోటి సమానముగా పశువుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నందున మేత కొరత ఎక్కువగుచున్నది. తగినంత పచ్చిమేత గాని దానా కాని మేపనిది పశువుల పాల ఉత్పత్తి పెరగదు. పశువుల పాల ఉత్పత్తి పెరగాలి అంటే పోషక విలువలు కలిగిన తగినంత పచ్చిమేతను ఇవ్వాలి. అంటే ప్రస్తుతము సాగు అగుచున్న పశుగ్రాసాల ఉత్పత్తిని మూడింతలు పెంచవలసి ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించి పచ్చిమేత కొరతను రైతు తనకున్న భూమిలోనే తను పండించు ఆహార ధాన్యము లేక వాణిజ్య పంట విస్తీర్ణము తగ్గించకుండా కొద్ది ఖర్చుతో ఎక్కువ పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. వర్షాధార పంట చూసినట్లయితే నేల స్వభావము, భూమిలో లభించు తేమను పరిగణలోకి తీసుకుని రైతు తమ వేయదలిచిన పైరుకు ముందు లేక తర్వాత గాని ఒక స్వల్పకాలపు పచ్చిమేతను పండించుకోవచ్చును. ముఖ్యమైన పంటతో అనుకూలమైన పచ్చిమేతను కలుపు మొక్కలకు బదులుగా మిశ్రమ పంటగా పండించవచ్చును. ఒక పంట కన్నా ఎక్కువ తీసుకొనుటకు అనుకూలముగాని పరిస్థితులలో ధాన్యము అలాగే నాణ్యమైన పశుగ్రాసంనిచ్చు జొన్న రకములను ఎన్నుకొని పండించిన ఒకే పంటలలో గింజ అలాగే పోషక విలువలు కలిగిన పశుగ్రాసం పొందవచ్చును. చేనుగట్టులమీద సాలుకు అడ్డముగా వేసిన కాంటూరు గట్లమీద దీర్ఘకాలపు పశుగ్రాసాలు అలాగే మేతకు పనికివచ్చే చెట్లను పెంచి పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. అలాగే నీటిపారుదల క్రింద చూసినట్లయితే రెండు పంటలు పండించే పంట మార్పిడి అమలులోయున్న ప్రాంతములో రెండు పంటల మధ్య కాలమున ఒక స్వల్పకాలపు ధాన్యపు పశుగ్రాసము లేక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని గాని పండించుకోవచ్చును. మూడు పంటలు పండించే పంట మార్పిడి అమలులోయున్న చోట నాలుగో పంటగా తొలకరి వర్షకాలమునందు లేక శీతాకాలమునందు గాని ఎండాకాలమునందు గాని స్వల్పకాలపు లెగ్యూమ్ ఎన్నుకొని పండించిన మంచి పుష్టికరమైన ఎక్కువ పశుగ్రాసముతో పాటు తదుపరి పంట ఎక్కువ దిగుబడి ఇచ్చుటకు తగినంత నత్రజనిని అందించును. దీర్ఘకాలపు పంటలలో స్వల్పకాలపు పచ్చిమేతను అంతర పంటగా తీసుకోవచ్చును. సంవత్సరం పొడవునా పచ్చిమేతను పండించుటకు ముందుగా దీర్ఘకాలపు చెట్లను సాళ్లలో పెంచి అంతర పంటగా వర్షాకాలమున ఎండాకాలమున కాలానికి తగిన రకమును ఎంచుకొని మూడు లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను పెంచవలెను. పొలము గట్టుమీదను నీటి కాలువ గట్టుమీదను దీర్ఘకాలపు పశుగ్రాసాలు NB21 అంజన్ గిని లేక రుజి పచ్చిమేతనిచ్చు చెట్లను గాని పెంచి అధిక దిగుబడిని పొందవచ్చును. పంచాయతీ భూములు లేక అటవీ భూములు పచ్చిక బయళ్లలో తొలకరిలో దున్ని అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలపు గడ్డిజాతి లేక లెగ్యూమ్ జాతి విత్తనములను చల్లిన పశుగ్రాసము దిగుబడి మూడింతలు పెరుగును. ఈ భూములలో తొలకరి వర్షాలు పడిన వెంటనే తగినంత నత్రజని, భాస్వరము, ఎరువులు వేసిన మంచి పోషక విలువలు కలిగిన పచ్చిమేతలు రెండింతలు దిగుబడి పొందవచ్చును. ఈ భూముల యందు పశువుగాని, గొర్రెలుగాని, మేకలుగాని మేపుటకు నాలుగు సమభాగాలుగా విభజించి వరుస క్రమంలో మేపిన ఉన్న పశుగ్రాసాల యొక్క ఉత్పాదన శక్తిని పలు కాలములు కాపాడుకోవచ్చును. పశుగ్రాసమునిచ్చు చెట్లు సుబాబుల్. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన చెట్టు. ఒకసారి మొక్కలను నాటిన ఎడల చాలా సంవత్సరముల వరకు కలప తరువు వలె పశుగ్రాసమును ఇచ్చును. అదియునుగాక దీనిలో కలపతో వ్యవసాయపు పనిముట్లు, కాగితపు తయారు చేయుటకు కావలసిన గుజ్జు తయారు చేసుకుని అధిక లాభాలను పొందవచ్చును. సాగు విధానం చూసినట్లయితే ఈ మొక్కలను ఎటువంటి నేలయందైనను జూన్ జులై మాసాలలో వర్షాకాలమునందు వేసుకొనవచ్చును. మొక్క చక్కగా 4 నుండి

0: 10 మీటర్ల ఎత్తు పెరిగి ప్రక్కరెమ్మలను వేయును. ఎండగాడ్పుకు, నీటి ఎద్దడికి, మారుతున్న శీతోష్ణ స్థితుల ప్రభావములకు ఇది చాలా బాగా తట్టుకొనగలదు. అందుకొరకై అన్ని ప్రాంతములలోనూ పశుగ్రాసము కొరకు పెంచబడుచున్నది. కాండము 1 మీటర్ ఎత్తుకన్నా మించకుండా తరచుగా మండలను నరకవలెను, అంటే సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు చేయవలెను. నీరు నిల్వలేని భూములయందు బాగుగా పెరుగును. కొద్దిపాటి చౌడు శాతమున్న భూమి యందైనను దీనిని పెంచుకోవచ్చును. ఈ మధ్య సిలిడ్ అని నల్లని పేను ఆశించి చలికాలమందు చెట్ల చిగురులు అలాగే లేత ఆకుల రసము పీల్చి పెరుగుదలను స్తంభింపచేయుచున్నది. ఎత్తుగా పెరిగిన చెట్ల నుండి ఈ పురుగు నివారణ కష్టము. చిన్న మొక్కలపై ఎండోసల్ఫాన్ మందును పిచికారి చేయవలను. విత్తనములపై పొర చాలా గట్టిగా ఉండుటచే వేడి నీటిలో 4 నిమిషముల పాటు ముంచి నీడలో ఆరబెట్టి మొలక కట్టుకొనవలెను. ప్లాస్టిక్ కవర్లలో విత్తనాలను జాగ్రత్తగా నాటి మొక్కలను పెంచవలెను. 4 నుంచి 6 వారాల వయసు కలిగిన మొక్కలను వర్షాకాలమున నిర్ణయించిన ప్రదేశములందు 1 నుండి 2 మీటర్ల వ్యవధిలో చిన్న చిన్న గుంతలు త్రవ్వి నాటవలెను. సుమారుగా 2 నుండి 3 కిలోల విత్తల నుండి పెంచిన నారు మొక్కలు 1 హెక్టారు భూమియందు నాటుటకు సరిపోవును. సంవత్సరమునకు 1 సారి వర్షాకాలమునందు 50 కిలోల భాస్వరమును హెక్టారునకు వేసుకొనినా చాలును.
1: పొలం పనులు విన్నారు.
2: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కీ జనతా సే సాధా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा. तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात.
1: इंद्रतनाटी पोलंपनल कार्यक्रम समाप्तम.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కాస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్కుల నీరుని కృష్ణా నదికి తీసుకెళ్ళి
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా శివనాథ్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు

0: అయితే కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీలు చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈ రోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ది పొందిన ఇందిరా తెలిపారు.
2: నేను సత్తిగిరి గ్రామీణ బ్యాంకు లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము, తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుగుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకుని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్దం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంత్రేకలో కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా ఎమర్జెన్సీ డే గురించి డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. అనంతరం ప్రకటనలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఉంటుంది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. అనంతరం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. ఈ ఉదయం 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే వింటారు.

0: 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1 గంట 30 నిమిషాలకు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 2 గంటల 30 నిమిషాలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఈ సాయంత్రం పేరు చెప్పండి చాలు నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. సాయంత్రం 6 గంటలకు ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 6 గంటల 20 నిమిషాలకు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 6 గంటల 25 నిమిషాలకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. కుటుంబ సంక్షేమ గీతం వింటారు. సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమలో కార్యక్రమంలో కనకాంబరం సాగు వివరాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇంకా జానపద గీతాలు, వాతావరణ వివరాలు, మార్కెట్ ధరలు వింటారు. ఇక 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటలకు కవి సంగమం కార్యక్రమంలో శ్రీ డి భైరవ గారి స్వీయ కవితలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడవ కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం లలిత గీతం వింటారు. 8 గంటల 45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం వింటారు. అనంతరం 10 గంటలకు ఏకచిత్రగానం శీర్షికన ధర్మాత్ముడు చిత్రం నుంచి పాటలు వింటారు. 10 గంటల 30 నిమిషాలకు అలనాటి మధుర గీతాలు. ఇక రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి డి సురేఖామూర్తి ఆలపించిన లలిత గీతం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: డి సురేఖ మూర్తి ఆలపించిన లలిత గీతం విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 అవస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.
0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్టేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.

0: ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్టేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమాపేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: It'll open up a plethora of investment opportunities, but more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap as the two economies power on.
0: Kendra Videshanga Mantri డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని

0: ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
1: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives, as maritime democracies, pluralistic societies, and market economies. We share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్బంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌటైంది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, మరఠ్వాడా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు.

పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్ లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్టేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి కాంతరికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా ఎమర్జెన్సీ డే గురించి డాక్టర్ పి సుబ్రహ్మణ్య గారితో పరిచయం వింటారు. ఇంకా ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: ప్రక్కలు విన్నారు కదా కార్యక్రమంలో, ఇప్పుడు వినండి ఎమర్జెన్సీ డే గురించి డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారితో పరిచయం.
10: ఈరోజు

0: మన స్టూడియోలో డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వీరు వచ్చేసి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో వైద్యులుగా వృత్తి నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి ఎమర్జెన్సీ మెడిసిన్ ఒక ప్రాముఖ్యత తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు.
1: నమస్కారం సార్.
0: మరి ప్రతి సంవత్సరం మే 27వ తారీఖున ఎమర్జెన్సీ మెడిసిన్ డే చేసుకోవడం మన ఆనవాయితీ అండి. మరి ఎమర్జెన్సీ మెడిసిన్ డే గురించి మా శ్రోతలకు, తర్వాత మీ గురించి కూడా మా శ్రోతలకు కాస్త అవగాహన తెలియజేయండి.
1: నమస్కారం సార్. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం పెనుబాకు. నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. నేను తిరుపతిలోని స్విమ్స్ నుండి MD ఎమర్జెన్సీ మెడిసిన్ పూర్తి చేశాను. గత కొన్ని సంవత్సరాలుగా హార్ట్అటాక్లు, యాక్సిడెంట్లు, స్ట్రోక్ పేషెంట్స్, పాయిజనింగ్ పేషెంట్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నాను. ఈరోజు మే 27 ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: ఇక డాక్టర్ గారు, చాలా మందికి ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి తెలియదండి. అంటే ఇటీవల కాలంలో మామూలుగా జనరల్ గా కొన్ని డిపార్ట్మెంట్స్ అందరికీ తెలుసండి, ఒక దశాబ్ద కాలం కింది కూడా మనం చూస్తే ఎమర్జెన్సీ మెడిసిన్ కి పెద్దగా అంత కర్నూలులో కూడా పెద్దగా తెలియదు. మారుతున్న పని ఒత్తిడి వల్ల, తర్వాత మనం తినే ఆహార పదార్థాల్లో సరిగ్గా ఉండకపోవడం వల్ల, తర్వాత మనకు విపరీతమైన పొల్యూషన్ రావడం వల్ల, తర్వాత అధికమైన స్ట్రెస్ తీసుకుంటున్నారు జనాలు, మోయాల్సిన భారం కన్నా ఎక్కువ భారం తీసుకోవడం వల్ల, తర్వాత సామాజిక పరిస్థితులు, తర్వాత ఇంట్లో కూడా కొన్ని అసంఘటనలు వల్ల, అట్లాంటి సందర్భాల్లో సడన్ గా స్ట్రోక్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమి, బ్రెయిన్ హ్యామరేజ్ అయితేనేమి, తర్వాత కార్డియాలజీకి సంబంధించినది అయితేనేమి స్ట్రోక్స్ పడడం అయితేనేమి, హెల్తీ గా ఫిట్ గా ఉంటారు పిల్లల్లో. ఇక ఇప్పుడైతే మనం చూసుకుంటా అండి, ఈ 30-35 ఏళ్ల పిల్లలకు కూడా వస్తామని, ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో ధూమపానము, మద్యపానము, ఇంకా రెడ్ మీట్ ఇవి కూడా ఎక్కువ తీసుకునేవారు. ఈ ఇటీవల కాలంలో చాలా అవగాహన వచ్చి ఇవి కూడా తగ్గించారండి పల్లెటూర్లలో, ముఖ్యంగా మన శ్రోతలందరూ పల్లెటూరు వాళ్ళండి. నైట్ మనం సాధారణంగా తినే ఆహారంలో అండి, అంటే డాక్టర్స్ కాదు నేను చెప్పేది, మామూలుగా సామాన్య ప్రజలు మేము తినే ఆహారము, నైట్ ఏదో నంచుకోవడానికి అన్నం పప్పుతో పాటు ఏదో బజ్జీలు, రోడ్లో వేసిన బజ్జీలు ఇవి తీసుకుని వెళ్ళి దానిలతో పాటు నంచుకొని తింటా ఉంటామండి. దీనివల్ల సడన్ గా బీపీ రైజ్ కావడము, అంటే అప్పటికే షూట్ అవుట్ అయింటుంది బీపీ, కానీ అది తెలియదు, ఎందుకంటే హీజ్ అట్ ద ఎర్లీ ఏజ్, సడన్ గా షూట్ కావడము, తర్వాత అతను బానే ఉంటాడు కానీ అతనికి డయాబెటీస్ వచ్చి ఒక 10 ఇయర్స్ అయిపోయి ఉంటుంది, అతనికి ఆ సింటమ్స్ కనపడకపోతుంటాయి, వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారండి. నైట్ చికెన్ ఎక్కువ తిన్నాము, నైట్ ఏదో మసాలా ఫుడ్ తిన్నాము, గ్యాస్ట్రైటిస్ అని అనుకుంటూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ కార్డియాలజీ రిలేటెడ్ అనేది వాళ్ళకి తెలిసేలోపే ఆ గోల్డెన్ అవర్ని మిస్ చేసుకుని ఎమర్జెన్సీ విభాగానికి పోతే మనకు కొన్ని అట్లీస్ట్ ఆ గోల్డెన్ అవర్లో మనం సేవ్ కావచ్చు అనే అవగాహన కూడా లేకుండా వీరంతకు వీరే కొన్ని మెడిసిన్స్ తీసుకోవడము, గ్యాస్ట్రైటిస్ కి కొన్ని మెడిసిన్స్ తీసుకోవడము, ఇంటి దగ్గరనే ఎలా అంటే జీలకర్ర వాము ఇట్లాంటివి తీసుకోవడము, జీలకర్ర నీళ్ళు తాగడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారండి. ఇవి

0: ఎమర్జెన్సీ విభాగానికి పోతే మనకు కొన్ని అట్లీస్ట్ ఆ గోల్డెన్ అవర్ లో మనం సేవ్ కావచ్చు అనే అవగాహన కూడా లేకుండా వీరంతకు వీరే కొన్ని మెడిసిన్స్ తీసుకోవడము, గ్యాస్ట్రైటిస్ కి కొన్ని మెడిసిన్స్ తీసుకోవడము, ఇంటి దగ్గరనే ఎలా అంటే జీలకర్ర వాము ఇట్లాంటివి తీసుకోవడము, జీలకర్ర నీళ్ళు తాగడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారండి. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన అంటే ఇప్పుడు పల్లెటూరులో సొంటి ఏదో తాగితే తగ్గిపోతుంది అని ఇట్లాంటివి అంటూ ఉంటారండి. అలాంటి కాకుండా ఒక డాక్టర్గా మీరు శ్రోతలకు ఈరోజు ఈ యొక్క ఎమర్జెన్సీ డే దినోత్సవం సందర్భంగా మీరు మా శ్రోతలకు మీరు తెలియజేయాలనుకున్న విషయాల గురించి
1: సార్. ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ప్రాణాపాయ స్థితుల్లో పేషెంట్ వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందించే వైద్య విభాగం సార్. ఇది మామూలుగా అంటే నార్మల్ గా ఓపీడీ డిపార్ట్మెంట్స్ లా కాకుండా ఓపీడీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు జనరల్ గా వెళ్ళిపోతూ ఉంటారు,
0: అంతే
1: పేషెంట్స్ లాగా నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళకి టోకన్ నెంబర్ ఇస్తారు, ఆ టోకన్ నెంబర్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి చూపించుకుంటారు. ఇక్కడ ఎమర్జెన్సీ వైద్య విభాగంలో మేమేం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు సివియారిటీని బట్టి వాళ్ళని మేము డివైడ్ చేస్తాం. క్రైటీరియా ఉంటుంది మాకు, రెడ్ కలర్ పేషెంట్స్, ఎల్లో కలర్ పేషెంట్స్, గ్రీన్ కలర్ పేషెంట్స్ అని. వాళ్ళు ముందొచ్చినా సరే వెనకలు వచ్చినా సరే సివియారిటీని బట్టి మేము ముందు చూడాల్సిన వాళ్ళని ఫస్ట్ చూస్తాం, లేట్గా వచ్చినా సరే. దాన్నే ట్రయేజింగ్ అంటాం సార్. అది ఉదాహరణకు ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కానివ్వండి, యాక్సిడెంట్ అయ్యి నడవలేని పరిస్థితుల్లో వచ్చేవాళ్ళని, పాము కాటు స్నేక్ బైట్ అంటాం కదా అవి కానివ్వండి, తర్వాత పాయిజనింగ్ అంటే అన్ని విషయం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కర్నూలు ఏరియాలో ఎక్కువగా ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, పాయిజనింగ్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు మన హాస్పిటల్కి. ఫిట్స్తో రావడం కానీ లేదంటే ఊపిరి ఆడకపోవడం, అది కాజ్ ఏదైనా కావచ్చు, ఊపిరి అందకపోవడానికి ఊపిరితిత్తుల ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, బ్రెయిన్ ప్రాబ్లం కావచ్చు, వేరే అదర్ కాజెస్ కూడా ఉండిండొచ్చు. ఆయాసంగా ఉన్నాడంటే ఫస్ట్ మనము పేషెంట్ని క్రిటికల్ ప్లేస్ లో పెట్టేస్తాం, రెడ్ జోన్ అంటాం దాన్ని, అందులో పెట్టి పేషెంట్కి అన్ని చెక్ చేస్తాం, వైటల్స్ కానివ్వండి, ప్రైమరీ సర్వే అంటారు, తర్వాత సెకండరీ సర్వే అంటారు. అంటే మనం ఎగ్జామినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్. మెడికల్ డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్, మెడిసిన్ కానివ్వండి, సైకియాట్రీ కానివ్వండి, వేరే ఏ డిపార్ట్మెంట్స్ అయినా కానీ ఆ వాళ్ళలాగా మనము ట్రీట్మెంట్ ఇయ్యం. ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే ఎయిర్వే, ఫస్ట్ ఊపిరి తీసుకోవడానికి ఆ ఎయిర్వే క్లియర్ గా ఉండాలి, తర్వాత బ్రీతింగ్ అంటే ఆక్సిజనేషన్ ఇవ్వాలి, సర్క్యులేషన్ అంటే బీపీ కానివ్వండి, హార్ట్ రేట్ కానివ్వండి, క్యాపిలరీ రీఫిల్లింగ్ టైం అంటారు, అంటే మనకు ఈ టిష్యూ పర్ఫ్యూషన్ అందుతుందా లేదా పేషెంట్ కి, అవి చెక్ చేసి ఫస్ట్ మనము పేషెంట్ కి ఏబీసీ మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నిమిషం చాలా విలువైనది. వాళ్ళు పేషెంట్స్ లేట్ చేసే కొద్దీ ఒక్కొక్క సెకండ్ గానీ ఒక్కొక్క నిమిషం గానీ పేషెంట్ రికవరీ గానీ లేదంటే పేషెంట్ ప్రాణం గానీ తొందరగా మనం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి.
0: ఇది బానే చెప్పారండి. యాక్చువల్ గా అండి ముఖ్యంగా మద్యపానం కొద్దిమంది తీసుకుంటుంటారు, మరి మద్యపానం తీసుకోని వాళ్ళలో కూడా అంటే హెల్తీ పర్సన్, హెల్తీ పర్సనే ఒక్కోసారి గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే తెమ్మడా వచ్చింది అని అంటా ఉంటారు. ఆ తెమ్మడా ఎందుకు వస్తుంది, దానికి కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ ఏమన్నా అవసరం ఉంటుందా? తెమ్మడా వచ్చి వామిటింగ్ చేసుకుంటారు చూడండి, ఆ వామిటింగ్ కూడా జ్యూసీ వామిటింగ్ ఉంటుంది, అది ఎందుకు వస్తుందండి ముఖ్యంగా?
1: సార్ ముఖ్యంగా ఏంటంటే ఈ తెమడ అంటే గల్ల అంటాం సార్ మనం లోకల్ లాంగ్వేజ్ లో, గల్ల వస్తుంది కదా, దగ్గు గల్ల వచ్చినప్పుడు అంటే ఊపిరితిత్తుల్లో వాళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని దాని అర్థం. సో ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గల్ల రావడం, ఆయాసం రావడం, జ్వరం రావడం, ఈ సింప్టమ్స్ అన్నిటితో వస్తారు. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో చూయించుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఈ తెమడ, దగ్గు, ఆయాసం ఉన్న వాళ్ళకి వేరే అదర్ డిసీజెస్ లా అంటే బీపీ గానీ, షుగర్ గానీ, ఏజ్ ఎక్కువ ఉండడం గానీ, ఇట్లాంటి కొమార్బిడిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే సివియారిటీ ఎక్కువ అవుతుంది. ఆ సివియారిటీ ఎక్కువ అయినప్పుడు వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీలోకి వచ్చినప్పుడు మళ్ళా ఈ ప్రయారిటీ వైజ్ ఏబిసిడిఈ లాగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలా, క్రిటికల్ పేషెంట్ అయిపోతాడు ఆయన, ముందే ఆయన గానీ హాస్పిటల్కి వస్తే మనం ఇమ్మీడియట్ గా టాబ్లెట్స్ పెట్టో లేదంటే షుగర్ కంట్రోల్ చేసి ఇవన్నీ కూడా తగ్గించవచ్చు సార్. ముందుగా రావాలి హాస్పిటల్కి, పేషెంట్ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చి ఎమర్జెన్సీలో చూపించుకొని వెళ్ళాలి. ఎమర్జెన్సీ డాక్టర్ డిసైడ్ చేస్తాడు వెదర్ ఇట్ ఈస్ సివియర్ ఆర్ నాట్. మీరు చెప్పినట్టుగా ఇంట్లో ఏదో సోడా తాగేయడమో, జీలకర్ర వేసుకోవడమో, లేదంటే హోమ్ రెమెడీస్ అంటాం కదా, అవి తీసుకోవడం వల్ల పేషెంట్ కి ఆ సివియారిటీ అనేది ఎక్కువ అయిపోతుంది.
0: సో ఖచ్చితంగా డాక్టర్ గారి పర్యవేక్షణ,
1: ఎమర్జెన్సీ విభాగంలో ఎమర్జెన్సీ వైద్యుడి పర్యవేక్షణలో ఇవి జరిగితే పేషెంట్ క్రిటికల్ అయ్యే అవకాశం ఉండదు.
0: ఇక ముఖ్యంగా అండి యాక్సిడెంటల్ కేసెస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గానే మెడిసిన్ స్టార్ట్ చేసేస్తారా
1: సార్? ఇప్పుడు ఎమర్జెన్సీ విభాగంలోకి ఏ పేషెంట్ వచ్చినా కూడా కారణం ఏదైనా ఉండొచ్చు.

0: యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఛాతి నొప్పి వల్ల హార్ట్అటాక్ వచ్చి ఉండొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు, ఇంకా ఏ కాజ్ అయినా అయ్యుండొచ్చు. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చినప్పుడు మాకు ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏం చెప్తాయంటే, ఫస్ట్ పేషెంట్ని ప్రయారిటీ చూసుకోవాలి, ప్రయారిటీ చూసుకొని ఈ పేషెంట్ని ఏ జోన్లో పెట్టాలని చెప్తారు సార్. ఆ జోన్లో పెడితే ఆ పేషెంట్కి అంత సివియారిటీ వైద్యంకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ట్రైన్డ్ స్టాఫ్ అక్కడ ఉంటారు, మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పేషెంట్ని మనం తీసుకెళ్లి ఆ జోన్లో పెట్టిన తర్వాత ఏబిసిడి అని మాకు ప్రోటోకాల్స్ ఉంటాయి సార్. ఫస్ట్ ఏ పేషెంట్ వచ్చినా, అదే ఇందాక చెప్పాను కదా మీకు, కారణం ఏదైనా ఉండొచ్చు, ఫస్ట్ మేము ఎయిర్వే చూసుకుంటాం. ఓకేనా? ఎయిర్వేలో అంటే మనం శ్వాస తీసుకోవడానికి ఏమి కూడా ఇబ్బందులు లేకపోవడం అనమాట. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టు ఇప్పుడు యాక్సిడెంట్ కేసు, అన్కాన్షియస్ లో ఉన్నారు, మౌత్ లో ఏమవుతుందంటే ఆ సెక్రిషన్స్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి లోపల ఉండిపోతాయి, ఆ బ్రీతింగ్ తీసుకోవడానికి అడ్డుపడడం వల్ల గురక వస్తుంటుంది వాళ్ళకి. అప్పుడు మనం అవి క్లియర్ చేయాలి. యాక్సిడెంట్ కదా అని చెప్పేసి మనం ఫస్ట్ బ్లడ్ పెట్టడం లేదా సెలైన్ పెట్టడం అట్లా అగ్రెసివ్ గా వెళ్ళమన్నమాట. పేషెంట్ కి ప్రాణం కాపాడడానికి ఏవైతే ప్రయారిటీ ఉందో వాటిని ముందుగా మనము స్టెబిలైజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు చెప్పాను కదా మీకు ఎయిర్వే అన్నట్టు, తర్వాత బ్రీతింగ్ పార్ట్ తీసుకుంటాం. బ్రీతింగ్ లో ఏమేమి వస్తాయి మాకు, ఆక్సిజనేషన్ ఇవ్వాలి, లంగ్స్ ఎలా ఉన్నాయి, చెస్ట్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా యాక్సిడెంట్ వల్ల అనేది చూసుకుంటాం. తర్వాత సర్క్యులేషన్ అంటారు సార్, సర్క్యులేషన్ లో బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, హార్ట్ రేట్ కానివ్వండి, లేదంటే క్యాపిలరీ రీఫిల్లింగ్ టైం అంటారు, అంటే ఈ పర్ఫ్యూషన్ అనమాట, టిష్యూకి బ్లడ్ సప్లై అంటారు పర్ఫ్యూషన్ అంటే, అది ఎంతవరకు ఉందో చూసుకొని, పేషెంట్ ఎంత సివియర్ గా ఉన్నాడో చూసుకొని, అవసరమైతే ఇమ్మీడియట్ గా బ్లడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా రెడీగా పెట్టేస్తాం. అవసరమైన వాళ్ళకే పెడతాం. ఇప్పుడు యాక్సిడెంట్ కేసు అని చెప్పి మనం బ్లడ్ ఎక్కించాం కదా. తర్వాత డిజబిలిటీ అంటారు సార్, ఏబిసిడిలో డి అంటే డిజబిలిటీ. డిజబిలిటీ అంటే లైక్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, స్పైన్ ఇంజురీ కానివ్వండి, లేకంటే ఈ నడుం దగ్గర బోన్ ఉంటుంది కదా, అవి ఫ్రాక్చర్స్ కానివ్వండి, కాలర్ బోన్స్ కానివ్వండి, ఇవన్నీ ఫ్రాక్చర్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు షుగర్స్ డౌన్ అయిన వాళ్ళకి స్టెబిలైజ్ చేస్తాం. స్ప్లింట్ వేయడం గానీ, కాస్ట్ వేయడం గానీ, లేదంటే పెల్విక్ బైండర్ అంటారు, ఇక్కడ నడుంకి కడతారనమాట. విలేజెస్ లో కూడా అది చేయొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు మనకు టౌన్ లో అయితే బైండర్స్ దొరుకుతాయి షాప్స్ లో, పల్లెటూరులో ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంచని నడుంకి టైట్ కట్టేస్తే బోన్స్ రెండు అప్రాక్సిమేట్ అయ్యి బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. తర్వాత స్ప్లింట్ కూడా అంతే సార్, మామూలుగా మనకి ఇక్కడ టౌన్లలో స్ప్లింట్స్ దొరుకుతుంటాయి, ఆర్టిఫిషియల్ తయారు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి సర్జికల్ షాప్స్ లో. పల్లెటూర్లలో స్ప్లింట్స్ అంటే మనకి ఏదన్నా సరే ఒక కట్టే స్టిక్ ఉంటుంది కదా, స్టిక్ ని ఫ్రాక్చర్ దగ్గర మనము స్ట్రైట్ గా పెట్టేసి దాని చుట్టూతో టై చేసేస్తాం అనమాట. అంటే ఫ్రాక్చర్ అయినటువంటి బోన్ ఫ్రాగ్మెంట్స్ డిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఫ్రాక్చర్ అయినటువంటి పార్ట్స్ అటు ఇటు మూవ్ అవుతుండడం వల్ల అక్కడ లోకల్ గా ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ కానివ్వండి, మజిల్ కానివ్వండి, నర్వ్స్ కానివ్వండి డ్యామేజ్ అవుతాయి. అవి డ్యామేజ్ అవ్వకుండా మనం ముందుగానే ఆ స్టిక్ పెట్టి టై చేసేస్తాం. దానివల్ల ఏంటంటే అవి స్టెబిలైజ్ అవుతాయి సార్. ఇట్లా మనం నార్మల్ గా కూడా చాలా చేసుకోవచ్చు. మీరు అడిగినట్టు ఈ యాక్సిడెంట్ కేసుల్ని మనం చాలా వరకు నివారించవచ్చు సార్. ఎట్లంటే, ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది హెల్మెట్ పెట్టుకోకపోవడము, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, లేదంటే ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడము, లేదంటే ఫోన్ మాట్లాడుకుంటూ, నాకే చాలా మంది ఎదురుపడి ఉంటారు టౌన్ లో వెళ్ళేటప్పుడు, బైక్ లో ఈ పక్క ఫోన్ ఇట్లా పెట్టుకుంటాడు, ఈ డ్రైవ్ చేసుకుంటూ పోతా ఉంటాడు ఆయన, సడన్ గా ఆయనకి కాన్సన్ట్రేషన్ పోతుంది డ్రైవింగ్ మీద. వెనకాల హార్న్ వేసే వాళ్ళు కానీ, లేదంటే మన విజన్ గానీ,
1: ఇండికేటర్స్
0: చూసుకోకపోవడం, దీని వల్ల ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అవుతుంది. కొంతమంది ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు అతివేగం, దాని వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది సార్. కాబట్టి మనం ఒక హెల్మెట్ ఒక కుటుంబాన్ని కాపాడగలదని మనకు స్లోగన్ పెట్టారు కర్నూలులోనే. 70% వరకు యాక్సిడెంట్స్ మనం నివారించవచ్చు సార్ దీనివల్ల.
1: ఒక పేషెంట్ సడన్ గా మీ దగ్గరకు వచ్చినప్పటికి అతనికి హార్ట్రీస్ అనేవి బ్లాక్ అయిపోయి ఉంటాయండి, కానీ అతనికి ఆ విషయం తెలియదు, అతను ఏదో ఆయాసం వస్తుంది అనుకుని మీ దగ్గరకు వస్తా ఉంటారు, కానీ అది సివియార్టీ తెలియట్లేదండి. ఆ సివియార్టీ లక్షణాలు కాస్త మా శ్రోతలకు తెలియజేస్తారండి
0: సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయాసం అంటే నొప్పితో పాటు ఆయాసం కూడా వస్తుంది సార్ ఈ దీనివల్ల. కొంతమందికి నేను చూసిన కేసుల్లో పొట్టనొప్పితో వచ్చిన పేషెంట్ కూడా హార్ట్అటాక్ వచ్చింది సార్. సో దానివల్ల ఏంటంటే, ఈ చెస్ట్ కానీ అబ్డామెన్ కానీ మీకు ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా మీరు హాస్పిటల్కి వెళ్ళి వెంటనే ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. ఈసీజీలో మనకు తెలుస్తుంది సార్ ఏమి ప్రాబ్లం ఉంది, అసలు లోపల బ్లడ్ క్లాట్ అయిందా లేదా అనేది. ఈసీజీలో మనకు 12 లీడ్స్ ఉంటాయి, గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఏ వెజల్ బ్లాక్ అయిందని కూడా మనం ఈసీజీ పరీక్ష చేసి చెప్పొచ్చు. కొన్ని ఈసీజీలో తెలియని కూడా ఉంటాయి, ఒకవేళ మనకు అంత డౌట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా ఉంది సార్, ట్రోపనిన్ అంటారు, ఆ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. అంటే డౌట్ ఉంటేనే చేస్తాం, అందరికీ రొటీన్ గా చేయం, రొటీన్ గా చేయం సార్.
1: ఇంకోటి డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇటీవలి కాలంలోనే బాగా పుంజుకుంటుంది, అంటే

0: పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఎప్పటి నుంచో ఉంది, కానీ మన కర్నూలు నగరంలో ఇప్పుడిప్పుడే బాగా పుంజుకుంటా ఉంది. ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న అన్ని కూడా పాయింట్స్ మనం కవర్ చేసామండి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రెండు సమస్యలు ఎదుర్కొంటా ఉంటామండి. అంటే దే ఆర్ మోర్ ఎమోషనల్ పీపుల్, అంటే ఓ మాట అంటే పడనే పీపుల్ వాళ్ళు. వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా మనకు వీడిసైడ్, పెస్టిసైడ్ కర్నూలులో బాగా దొరుకుతున్నాయండి. ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ షాప్ లో దొరుకుతా ఉన్నాయి మనకు. అవి తీసుకొని పోతూ ఉంటారు పురుగు మందులు కొట్టాలని. ముఖ్యంగా మిరపకు చెందిన అవి కానీ వీడిసైడ్స్ కానీ ఇవి తీసుకొని పోయి వాళ్ళు తాగేస్తా ఉంటారు. ఇమీడియట్ గా బ్లడ్ లో కూడా అబ్జర్వ్ అవుతా ఉంటుంది ఇటువంటి.
1: అదే సార్, ఇప్పుడు పాయిజనింగ్ అంటే ఇప్పుడు మనం పాయిజన్ తీసుకున్న తర్వాత అది మనకి ఏదో రకంగా బాడీలోకి వెళ్తుంది సార్. ఇప్పుడు ఇన్హలేషనల్ అంటారు, శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకి వెళ్తుంది. కాంటాక్ట్ అంటారు, ఇప్పుడు చర్మం మీద పడడం వల్ల బ్లడ్ లోకి వెళ్తుంది. తర్వాత తీసుకుంటాడు కాబట్టి పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది కూడా బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. ఇట్లా రకరకాలుగా మనకు బాడీలోకి అబ్జర్ప్షన్ జరుగుతుంది. దీన్ని మనము డీకంటామినేషన్ చేయాలి సార్. డీకంటామినేషన్ అంటే విషయాన్ని బయటకు తీసుకురావాలి. చర్మం మీద పడిందని ఏం చేస్తాం, వాష్ చేసేస్తాం. ఐసోలేషన్ రూమ్ ఉంటుంది మాకు, ఆ రూమ్ లోకి వెళ్ళి పేషెంట్ ని క్లియర్ గా అండ్రెస్ చేసేస్తాం. ఎందుకంటే బాడీ మీద ఆల్రెడీ వాడికి పాయిజన్ ఉంటుంది కాబట్టి ఆ బట్టల మీద అది స్లోగా మళ్ళీ చర్మం ద్వారా అబ్జర్ప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బట్టలు తీసి నీట్ గా క్లీన్ చేసేస్తాం. తర్వాత ముక్కులో ట్యూబ్ వేయాల్సిన పాయిజన్స్ మాకు లిస్ట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు అన్నిటికీ వేయకూడదు, మళ్ళీ రైల్స్ ట్యూబ్ వేసి స్టమక్ వాష్ అన్నిటికీ చేయకూడదు. అదేంటంటే మామూలుగా అన్నిటికీ చేయకూడదు సార్. అన్నిటికీ ఎందుకు చేయకూడదు అంటే ఈ ముక్కులో ట్యూబ్ వేసే ప్రాసెస్ లో ఏమవుతుందంటే మనకు ఇక్కడ గొంతులోకి వెళ్లేటప్పుడు, పొట్టలోకి వెళ్లేటప్పుడు ఆ ద్వారం దగ్గర రిగర్జిటేషన్ అంటారు సార్, మామూలుగా లోకల్ లాంగ్వేజ్ లో పొరబోయింది అంటారు కదా. అట్లా ఏదైనా పొరబోయినట్టు అయితే పొట్టలో ఉండే పాయిజన్ కాస్త ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. దాన్నే ఆస్పిరేషన్ నిమోనియా అంటారు సార్. అది ఇంకా మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనము అన్ని పాయిజన్స్ కి వేయము, లైక్ కిరోసిన్ పాయిజన్ కానివ్వండి, లేదంటే హైడ్రోకార్బన్స్ అంటారు ఈ పెట్రోల్ కానీ, లేదంటే ఈ డీజిల్ కానీ, కొంతమంది అవి కూడా తాగొస్తుంటారు. తర్వాత పారాక్విట్ పాయిజన్ సార్, రీసెంట్ గా మన గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది రీసెంట్ గా. 100% మోర్టాలిటీ సార్ పారాక్విట్ పాయిజన్, గడ్డి మంది అంటారు లోకల్ లాంగ్వేజ్ లో, అది కూడా బ్యాన్ చేశారు.
0: తర్వాత ఒక మెడికల్ వాళ్ళు తీసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన కండిషన్ అండి. దానికి నిజంగా ఆకాశవాణి తరఫున, మా శ్రోతల తరఫున మేము కూడా చాలా బాధపడతా ఉన్నాము, చింతిస్తున్నాము. ఇక అటువంటివి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా గవర్నమెంట్ పరంగా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
1: బ్యాన్ చేశారు సార్ ఆల్రెడీ రీసెంట్ గానే, దాన్ని పొలాలకని తీసుకెళ్తారు సార్. అప్పుడు ఏం చేస్తారనేది మనకు తెలియదు, వాళ్ళు తీసుకుంటారా పొలాలకు వేస్తారని మనం చెప్పలేం కాబట్టి.
0: ఇక పోతేనండి, యాక్సిడెంట్ కేసెస్ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత కార్డియాలజీ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత బీపీ గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే మన కర్నూలు ప్రాంతంలో బజ్జీలు అవి తింటా ఉంటారు నైట్ టైము.
1: బీపీ అన్నారు కాబట్టి చాలా మంది, బీపీ అనేది చాలా మందికి తెలుసుంటుంది సార్, బీపీ అని ఏదో ఒక టైంలో వాళ్ళకి బీపీ ఉందని తెలుసుంటుంది. కానీ చాలా మంది ఏంటంటే బీపీ మందులు సరిగా వాడక స్కిప్ చేయడం వల్ల గానీ, లేదంటే కాంప్లైంట్స్ అంటారు, ఇన్కాంప్లైన్స్ వల్లే చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ తో ప్రెజెంట్ అవుతారు సార్.
0: ఇప్పుడు చాలా మంది అండి జ్వరం వచ్చి ఉంటుంది, టాబ్లెట్ వేసుకోమంటే లేదు కిడ్నీలు పాడైతే నేను టాబ్లెట్ వేసుకున్నాను అంటారండి, అది ఎంతవరకు సబబ్ అంటారండి?
1: అంటే అట్లా లేదు సార్, ఇప్పుడు ఒక డోస్ ఉంటుంది సార్ ప్రతి టాబ్లెట్ కానీ ప్రతి ఇంజక్షన్ కానీ, ఒక టాక్సిక్ డోస్ అని ఉంటుంది. ఆ మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటేనే మనకు వేరే ఆర్గాన్స్ కి డ్యామేజ్ అవుతుంది.
0: అంటే ఇప్పుడు మనకు ఇటీవల కాలంలో చూస్తుంటే అండి పట్టణ ప్రాంతాల వరకైతే ఈ అవగాహన ఉంది, ఈ గ్రామీణ ప్రాంతాల వారు ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళని కన్సల్ట్ అవుతారు. కన్సల్ట్ అయ్యి షుగర్ నీకు వచ్చేసిందండి, బీపీ కూడా నీకు వచ్చేసిందని చెప్పి ఈ టాబ్లెట్స్ ఏదో రాసిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. డిపెండెన్సీ అండ్ టాబ్లెట్స్ ఫర్ ఓవర్ ఏ డెకేడ్ ఆర్ టూ డెకేడ్స్ కిడ్నీ డ్యామేజ్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అప్పుడు మీరు తీసుకునే తక్షణ చర్య ఏంటో తెలియజేస్తారండి?
1: సరే, ఏ పేషెంట్ అయినా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఇమీడియట్ గా బేసిక్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం సార్. అది క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర అయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఏ మోతాదులో పెట్టాలి, ఎంత పెట్టాలి, పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలా, ఎప్పుడు ఫాలో అప్ చేసుకోవాలి అనేసి ఉంటుంది సార్. ఇప్పుడు బీపీ అయితే ఒక టైం అనమాట. ఇప్పుడు సపోజ్ బీపీ ఇప్పుడు మనకు తెలిసిందంటే మేము ఏం చెప్తాం పేషెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్, మేము పెట్టిన టాబ్లెట్ వాళ్ళని కంట్రోల్ చేస్తుందా లేదా, రోజు మార్నింగ్ టైం ఒకసారి వాళ్ళ లోకల్ గా కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఇంట్లో ఏదైనా మాన్యువల్ బీపీ ఆపరేటర్స్ ఉంటే రాసుకోమని చెప్తాము. అటు రెండు తెలుస్తుంది సార్ మనకి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ టైం విజిట్ వచ్చినప్పుడు డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే అట్లా రాసుకోకుండా టాబ్లెట్ పెడితే వేసుకుంటారు టాబ్లెట్. టాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫాలో అప్ ఏం లేకుండా ఒక నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో వస్తారు, మధ్యలో చాలా రోజులు ఆపేసి ఉంటారు. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది సార్ మనం బీపీ టాబ్లెట్ ఈయనకు పనిచేస్తుందా లేదా, అసలు

0: నేను మళ్ళీ మార్చాలా లేకపోతే ఉన్న డోసును తగ్గించాలా లేదా ఉన్న డోసును పెంచాలనే తెలియదు అనమాట. ఈ మనం చెప్పే ప్రికాషన్స్ కానీ మన పేషెంట్స్ వాళ్ళు ఫాలో అవ్వక చాలామంది మళ్ళీ ప్రాబ్లం ఎక్కువై వస్తుంటారు సార్, అది ప్రాబ్లం. తర్వాత మన దగ్గరికి మీరు చెప్పినట్టుగా కిడ్నీ పేషెంట్స్ ప్రాబ్లం అయ్యి లేదంటే వేరే ప్రాబ్లం అయ్యి వచ్చినప్పుడు ఇంక వాళ్ళకి కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం సార్. అప్పుడు ఒకవేళ ఇండికేషన్ ఫర్ డయాలసిస్ ఉందంటే వెంటనే మేము అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ విభాగంలోనే వైద్యం అందిస్తాం సార్. ఇప్పుడు క్రియాటిన్ ఎక్కువ ఉంది, దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి సార్, మళ్ళీ ఏబీజీ అంటారు, దాంట్లో వాల్యూస్ ఉంటాయి బైకార్బోనేట్ అన్నట్టు లేదా పిహెచ్ అన్నట్టు, అవి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మేము డయాలసిస్ అవసరమైతే ఇనిషియేట్ చేస్తాం లేదంటే మందులతోనే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం సార్.
1: ఇందాకండి కార్డియాలజీ గురించి మాట్లాడుకున్నాము, మనం ఇందాక బీపీ గురించి కూడా మాట్లాడుకుంటున్నామండి. ఈ బీపీ గురించి మాట్లాడుకునేటప్పుడు మనము అంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు బీపీ ఆటోమేటిక్ గా రైజ్
0: అవుతుంది. సాల్ట్ అంటే సోడియం కదా సార్, సోడియం ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్ గా మనకి బీపీ పెరుగుతుంది సార్,
1: సోడియం ఎక్కువ పెరుగుతా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండు చేపల విషయం గురించి కాస్త మా శ్రోతలకు తెలియజేస్తారండి.
0: మీరు చెప్పినట్టు ఈ సమ్మర్ లో ఎక్కువ డిహైడ్రేషన్ వల్ల వాళ్ళు ఎలక్ట్రోలైట్స్, మీరు చెప్పినట్టు సోడియం పొటాషియం తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ కూడా వస్తుంటారు సార్. ఒకసారి డిహైడ్రేషన్లో ఇమ్మీడియట్గా మనము పొటాషియం లెవెల్స్ మనం నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. 3.5 to 5 నార్మల్ సార్ అది. సో మనం రాగానే పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ చూస్తాము, సైన్స్ ఉంటాయి సార్, డిహైడ్రేషన్ సైన్స్ అంటాం. అంటే నాలుక డ్రై అయిపోవడం కానీ, కొంచెం కళ్ళ కింద గుంతల్లాగా పడడం కానీ, స్కిన్ పర్ఫ్యూషన్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి సార్. ఈ లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి సమ్మర్లో మేము హీట్ సింకోప్ కానీ హీట్ స్ట్రోక్ లాగా కన్సిడర్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫ్లూయిడ్స్ పెడతాం సార్. ఫ్లూయిడ్స్ పెట్టి ఈ లోపల మనం శాంపుల్ బ్లడ్ శాంపుల్స్ అన్ని తీసి పంపిస్తాము, పొటాషియము, సోడియము, మెగ్నీషియము ఇవి పంపిస్తాం సార్. ఈ లోపల మనకు రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మనము అవసరమైతే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ ఉంటాయి మన దగ్గర, కేసీఎల్ అంటే ఓన్లీ పొటాషియం ఉంటుంది దాంట్లో, ఎన్ఎస్సిఎల్లో సోడియం హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ ఉంటాయి, అవి స్లోగా బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం సార్ కరెక్ట్ అయిపోయేలాగా. అది కూడా 24 అవర్స్లో ఇంతనే కరెక్ట్ చేయాలని మాకు గైడ్ లైన్స్ ఉంటాయి సార్, అవి ఫాలో అవుతాం మేము.
1: ఇకండి గ్రామీణ ప్రాంతాల్లో చూసే
0: వాళ్ళకి మనం ఏదంటే సాల్ట్ వేసుకుని మజ్జిగ తాగాలి లేదంటే కోకోనట్ వాటర్ తీసుకోవాలి, ఇట్లా లోకల్ హోమ్ రెమెడీస్ కూడా స్టార్ట్ చేస్తే బెటర్ సార్ వాళ్ళు ముందుగా.
1: ఇక్కడ కోకోనట్ వాటర్ గురించి మీరు చెప్పారు కాబట్టి మళ్ళా ఓసారి ప్రస్తావిస్తున్నానండి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళా హైక్ అవుతా
0: ఉంటాయి. అవును సార్, అంటే షుగర్ కంటెంట్ కొద్దిగా ఉంటుంది సార్ కోకోనట్ వాటర్ లో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. కోకోనట్ వాటర్ తీసుకోకపోవడం మంచిది, అకేషనల్ గా వీక్లీ ఒకసారి 2 సార్లు తీసుకుంటే ఏం కాదు, కానీ కొంతమంది అదే పనిగా డైలీ తాగే వాళ్ళు ఉంటారు. వాటర్ బదులు కోకోనట్ వాటర్ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది కదా అని తీసుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి షుగర్స్ స్పైక్ అయిపోయి వాళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సార్.
1: ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఒక 2 కారణాల వల్ల ఎమర్జెన్సీ మెడిసిన్ చాలా వరకు ఉపయోగం అండి. ఒకటి ముందు ఒకటి పాయిజనింగ్ కేసెస్ అండి, తర్వాత నెక్స్ట్ స్నేక్ బైట్స్ అండి. అంటే వాళ్ళు నైట్ కావాలి పడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అడుగుపందుల బెడద కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ కర్నూలులో అంత కనిపించదు కానీ ఇంటీరియర్ ఆఫ్ కర్నూలు కానీ ఇంటీరియర్ ఆఫ్ మహబూబ్నగర్ కానీ పోతే ఈ అడుగు పందులు కూడా చాలా వరకు క్రాప్ని నైట్కి నైట్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దానికోసమనే వీళ్ళు బాప్డ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టేసి ఈ పడుకుంటా ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఈ స్నేక్ బైట్స్ కూడా నైట్ టైము వచ్చి ఏం కుట్టిందో వాళ్ళకి తెలియదు, సడన్గా నైట్లోనే చనిపోయి ఉంటారు, నురుగొచ్చేసి ఉంటుంది. కొద్దిమంది కట్లపాముంటా ఉంటారు, కొద్దిమంది జరిపోతుంటా ఉంటారు, కొద్దిమంది నాపాముంటా ఉంటారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారండి. మరి ఈ స్నేక్ బైట్స్ జరిగినప్పుడు ఒకవేళ మనకు తెలియకుండా జరిగితే ఇంకా మనం ఏం చేయలేం, కానీ ఈ మనకు తెలిసి ఇది స్నేక్ బైట్ అని సడన్గా కుట్టి మనకు ఆ స్నేక్ వెళ్ళిపోయేటప్పుడు మనం చూసాము, నోటీస్ చేసాము ఇది స్నేక్ బైట్ అని, మార్క్స్ కూడా చూసాము, 2 మార్క్స్ చూసాము మనము మన శరీరం మీద, అప్పుడు మనము ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటో తెలియజేస్తారండి.
0: మీరు చెప్తారు సార్, మంచి మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఎమర్జెన్సీకి ఈ పాము కరిచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు సార్. అంటే సో పేషెంట్ ఫస్ట్ యాంగ్జైటీకి లోన్ అవ్వకూడదు సార్, ప్రశాంతంగా ఉండాలి. పాము గర్చిందని చెప్పి వాళ్ళు టెన్షన్ పడి

0: చేశారంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సడన్ గా బీపీ పెరిగి ఆ పాము కరిచిన చోట ఉండేటువంటి వీనము ఏదైతే ఉందో విషము ఇమ్మీడియట్ గా టోటల్ గా టోటల్ బాడీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అందుకని పేషెంట్ ని కూల్ అండ్ కామ్ గా ఉండమని చెప్తాం ఫస్ట్. తర్వాత కాటు వేసిన భాగాన్ని కదలనీయకుండా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకు కాలు ఫ్రాక్చర్ అయితే మనం ఎట్లయితే దాన్ని స్ప్లింట్ వేసి స్టెబిలైజ్ చేస్తాము, అట్లనే పాము కరిచినటువంటి భాగానికి చేయి కావచ్చు కాలు కావచ్చు దానికి ఒక కట్టె లాంటిది పెట్టి స్ప్లింట్ పెట్టి చుట్టేయమని చెప్తాము. ఎందుకంటే కదలికలు లేకుండా ఉంటాయి. కదలికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కదలికలు వచ్చినప్పుడు మజిల్ కాంట్రాక్షన్ వల్ల ఆ లోకల్ గా ఉండే విషం అనేది బాడీలోకి అంతా స్ప్రెడ్ అయిపోతుంది సార్. అది
1: మామూలుగా బట్ట చింపి కట్టేస్తా ఉంటారండి.
0: అది కట్టకూడదు సార్. అది అది నెక్స్ట్
1: వాళ్ళు మామూలు

0: పీల్చిన వాళ్ళు ఇద్దరు నష్టపోతారు సార్. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ ఏరియాని కట్ చేస్తారు, కట్ చేసి దాని నుంచి ఏదో లాగేస్తామని నీళ్ళలో కడిగేస్తారు. అది కూడా వెరీ డేంజరస్, అట్లా చేయకూడదు. కొంతమంది నాటు వైద్యం అన్నట్టు ఆ పచ్చడంతా కొద్దిగా ఆకులు అన్ని కూడా మిక్స్ చేసేసి దానికి కట్టేసి చుట్టేస్తూ ఉంటారు పసురు. ఇంకొంతమంది ఏంటంటే డాక్టర్ గారికి పాము చూపిస్తే బాగా వైద్యం చేస్తాడు, ఎందుకంటే ఏ పామో తెలియదు కదా అన్నట్టు కొంతమంది పామును చంపి కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు సార్. దానివల్ల ఏంటంటే పాము చంపడానికి వెళ్లిన వ్యక్తికి కూడా అపాయం ఉంది, ఏమో ఆయన కూడా గర్జవచ్చు పాము మళ్ళీ. సో దానివల్ల ఏంటంటే వెరీ డేంజరస్ సార్. మనకి ఎమర్జెన్సీ విభాగానికి పాము గర్చిందా లేదా ఏదో కుట్టిందని వస్తే మనం ప్రతి పేషెంట్ ని పాము గర్చిన వాళ్ళలాగే ట్రీట్ చేస్తాం సార్. అంటే అనుకుంటాం వీళ్ళని పాము గర్చిందన్నట్టే అంత సీరియస్ గానే మనము రెడ్ జోన్ లో పెట్టి అది ఏ టైప్ ఆఫ్ పామో కనుక్కోవడానికి మా దగ్గర కొన్ని పరీక్షలు ఉన్నాయి సార్. వాళ్ళు పాము తీసుకురావాల్సిన అవసరం లేదు, అది మజిల్ మీద పనిచేసే పామా, అంటే కండరాల మీద పనిచేసే పామా, లేకపోతే నరాల మీద పనిచేసే పామా, లేదా రక్తం మీద పనిచేసే పామా. మనకున్న పాముల్లో మూడు రకాలే సార్, కండరాల మీద పనిచేసే పాము, నరాల మీద పనిచేసే పాము, రక్తం మీద పనిచేసే పాము. ఈ మూడుట్లో ఏ టైప్ అని మేము పరీక్షలు చేస్తాం. ఇప్పుడు ఖర్చిన చోట అంతా వాపు వచ్చేసి కొన్ని బ్లాక్ అయ్యి రెడ్ అయ్యింది అనుకోండి, అది మజిల్ మీద పనిచేసే పాము అన్నట్టు. మనం లోపల నుంచి బ్లడ్ కొంచెం ఒక 10 ml 15 ml తీసి ఒక టెస్ట్ ట్యూబ్ లో పెడతాము, 20 మినిట్స్ చూస్తాము. అప్పుడు బ్లడ్ నార్మల్గా అయితే క్లాట్ అవ్వాలి, అది క్లాట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు అది రక్తం మీద పనిచేసే పాము, రక్తం లేక విషయం వెళ్ళింది, బ్లడ్ క్లాట్ అవ్వకుండా అది రక్తస్రావం జరిగేలాగా చేస్తుంది అన్నట్టు బాడీలో. సో అది రక్తం మీద పనిచేసే పాము అండి. ఇంకా నరాల మీద పనిచేసే పాము కరిచినప్పుడు ఏమవుతుందంటే కనుబొమ్మలు కిందికి రావడం, బలం తగ్గిపోవడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, పేషెంట్ కొంచెం ఇరిటబుల్గా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇవి చేస్తున్నాడంటే నరాల మీద పనిచేసే పాము అన్నట్టు. ఏదైనా సరే మనకు విరుగుడు ఒకటే, ఏఎస్వి యాంటీ స్నేక్ వీనోమ్, అది గైడ్ లైన్స్ బట్టి ప్రోటోకాల్ బట్టి మనం ఇచ్చేస్తాం సార్. కాబట్టి వాళ్ళు పాము చంపి తీసుకురావాల్సిన అవసరం లేదు సార్. అది
1: ఇక ముఖ్యంగా అండి. మరొకటి సవాల్ ఎదుర్కొంటున్న సవాల్ ఏమంటే అండి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అడుగు పందులు అయితేనేమి లేకుంటే ఇంకోటి అయితేనేమి పంట కోతకు వచ్చినప్పుడు పంటని నాశనం చేస్తాయి వేరే మృగాలు వచ్చి అని అనుకున్నప్పుడు బార్బుడ్ ఎలక్ట్రికల్ వైర్ ఫెన్సింగ్ పెడతా ఉంటారండి. అప్పుడు మనకు తెలియకుండానే అక్కడ ఉంది అని ఇంకొకరి పొలానికి పోయడం, నైట్ టైం కావలికి పోతా ఉంటారండి. కావలికి పోయినప్పుడు వాళ్ళకి తెలియకుండానే అక్కడ వైర్ని టచ్ అయ్యి ఎలక్ట్రిసిటీ షాక్తో అట్లీస్ట్ మినిమం ఎలక్ట్రిసిటీ షాక్ అయినా వాళ్ళకు వస్తుందండి. వచ్చినప్పుడు అంటే ఎంత టైంలో తీసుకొని రావాలా, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ గురించి కూడా మాకు తెలుసు
0: సార్. ఈ ఎలక్ట్రిక్ షాక్ అనేది పేషెంట్కి రెండు రకాలు ఉంటాయి సార్. హౌస్ హోల్డ్ మన ఇంట్లో ఇది షాక్ ఉంటుంది, పవర్ సప్లై మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, ఏసీ డీసీ కరెంట్ అంటాం కదా సార్, అవి. సో మనకి రెండుటి వల్ల కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ బాడీలో. మెయిన్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ షాక్ బాడీలోకి వెళ్ళిన తర్వాత హార్ట్ని అది ఆగిపోయేలాగా చేస్తుంది సార్. దాన్ని వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టెకికార్డియా అంటారు. అది మన నార్మల్ రిధమ్ని డిస్టర్బ్ చేసి అబ్నార్మల్ రిధమ్ తీసుకొచ్చి గుండె ఆగిపోయేలాగా చేస్తుంది సార్ అది. సో దానికి మనం ఏం చేస్తామంటే పేషెంట్ రాగానే వాళ్ళకి ఈసీజీ తీస్తాం సార్. ఈసీజీ తీసి గుండె వరకు అది ఎఫెక్ట్ చూపించిందా లేదా అని ఐడెంటిఫై చేసి ఆ సివిఆర్టీని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం సార్. ఇంకొంతమందికి ఏంటంటే ఈ మనకు కరెంటు లోపలికి పాస్ అయినప్పుడు లోపల ఉండే సెల్స్ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. బ్రేక్ అయినా అయిపోయిన తర్వాత ఆ సెల్స్లో ఉండే పొటాషియం బయటకు వచ్చి హైపర్కెలీమియా అంటారు సార్, అది వెరీ డేంజరస్ అనమాట కండిషన్. ఆ హైపర్కెలీమియా రావడం వల్ల గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా మనము గుండెని స్టెబిలైజ్ చేయడానికి దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ కాల్షియం గ్లూకోనేట్ కానివ్వండి, లేదంటే ఇన్సులిన్ డెక్స్ట్రోజ్ ఇన్ఫ్యూషన్స్ కానివ్వండి, అవన్నీ పెట్టి పేషెంట్ని రివైవ్ చేస్తాం సార్. అంటే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే చేసే ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు వర్షం పడినప్పుడు కానీ, లేదంటే వీళ్ళు బయట వర్క్ చేసేటప్పుడు పొలాల్లో ఆ ఎలక్ట్రిక్ పవర్ సప్లై ఉన్న చోట కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాయి కదా సార్. బేసిక్ అవి మామూలుగా కాళ్ళకి చెప్పులు, లెదర్ చెప్పులు వేసుకోవాలి, లేదంటే చేతులకి గ్లౌస్ వేసుకోవాలి, లెదర్ గ్లౌస్, అట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వీటిని కొన్ని అవాయిడ్ చేయొచ్చు సార్. జరిగిన తర్వాత పేషెంట్ హాస్పిటల్కి అయితే కొంతమంది ఏంటంటే చిన్న కరెంటే కదా, లైట్గా మాకు తిమ్మిరి ఉంది చాలు అని నెగ్లెక్ట్ చేసి పడుకుంటారు. అదే పడుకొని అట్లనే ఉండిపోతారు సార్. పొద్దునికి చాలా మంది బ్రాడ్ డెడ్ అంటే లేవరు, ఇంకా మార్నింగ్ డెత్ అయి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏం జరిగినా సరే వెంటనే ఇమ్మీడియట్గా మీరు, మీకు చిన్నది అనిపించవచ్చు కానీ ఎమర్జెన్సీ వైద్యునికి తెలుస్తుంది అది అది ఎంత సివియర్గా ఉంది, ఏం చేయాలనేది. మీరు హాస్పిటల్కి వచ్చి విజిట్ చేసి డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకొని బాగుందని ఇంటికి వెళ్ళడం వేరు, మీరెంతకు మీరే బాగుందని ఇంట్లో ఉండడం వేరు సార్. అది
1: ఈరోజు మా స్టూడియోకి వచ్చండి, ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి చాలా చెప్పారండి.

0: ఎమర్జెన్సీ మెడిసిన్ తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్, తర్వాత ఇంటెన్సివిస్ట్. వీళ్ళ రోల్ కూడా చాలా వరకు ఉంటుందండి. వీళ్ళ పాత్ర కూడా ఎంతవరకు ఉంటుంది మీ ఎమర్జెన్సీ మెడిసిన్?
1: సార్, ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ లో మేము పేషెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళని స్టెబిలైజ్ చేస్తాం సార్. స్టెబిలైజేషన్ అంటే ఇందాక మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏబిసిడి, ప్రైమరీ సర్వే, సెకండరీ సర్వే, బేసిక్ ఎమర్జెన్సీ ఇన్వెస్టిగేషన్స్ లేదా ఎమర్జెన్సీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ లైక్ ఇంటుబేషన్ కానీ, సెంట్రల్ లైన్ అంటారు, ఆర్టీరియల్ లైన్ అంటారు, ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ అంటాం, ఈ ప్రొసీజర్స్ అన్ని చేసి పేషెంట్ని స్టేబుల్ చేసిన తర్వాత మేము ఐసీయూలో పేషెంట్కి అవసరం ఉందంటే ఐసీయూకి రెఫర్ చేస్తాం సార్. లేదంటే వార్డులో పెట్టుకునే వాళ్ళు స్టేబుల్ అయిపోయాడంటే వార్డుకి రెఫర్ చేస్తాం. అంటే పేషెంట్ని ప్రయారిటీని బట్టి, వాళ్ళకి ఇచ్చే వైద్యాన్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మేము తర్వాత డిసైడ్ చేస్తాం ఇది ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుంది, కార్డియాలజీనా, న్యూరాలజీనా, లేకపోతే సర్జికల్ డిపార్ట్మెంట్స్ కింద వస్తుందా అని చెప్పి కన్సర్న్ డాక్టర్కి రెఫర్ చేసిన తర్వాత, వాళ్ళు వచ్చి చూసి అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి షిఫ్ట్ చేస్తాం సార్. ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ని ఐసీయూలో కంటిన్యూ చేస్తారు నెక్స్ట్. ఇప్పుడు సపోజ్ మేము ఆయాసం ఎక్కువగా ఉంది, ఊపిరి తీసుకోలేని పేషెంట్కి ఇంటుబేట్ చేసేస్తాం, వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాం, తర్వాత ఆ పేషెంట్ని ఐసీయూలో పెడతారు. ఐసీయూలో నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు ఇంకా ఎక్స్టెన్సివ్గా ఆ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అనేది వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేసి తర్వాత దానికి డయాగ్నోసిస్కి వస్తారు సార్. ఇప్పుడు మేము ప్రొవిజనల్ డయాగ్నోసిస్లో ఉంటాం ఎమర్జెన్సీలో.
0: ఎమర్జెన్సీలో మీరు ఫస్ట్
1: ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని ఐడెంటిఫై చేస్తాం. మేము స్క్రీనింగ్ అన్ని చేసుకుంటాం సార్, గుండె ఎలా పంపింగ్ ఎట్లా ఉంది, వీన్స్ ఎంత ఉన్నాయి, ఫ్లూయిడ్స్ ఏమన్నా ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, లంగ్స్లో ఫ్లూయిడ్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, తర్వాత రక్తనాళాల్లో క్లాట్ ఉందా, హార్ట్ పంప్ చేసే సప్లై చేసేటువంటి రక్తనాళాల్లో ఏమన్నా క్లాట్స్ ఉన్నాయా లేదా, అంటే ఓవరాల్గా హెడ్ టు టో మేము అంతా కూడా ఎగ్జామిన్ చేసుకుని ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాతనే కన్సర్న్ స్పెషలిస్ట్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి అడ్మిట్ చేసి పంపించేస్తాం సార్. అక్కడ వాళ్ళు నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్గా ఫాలోఅప్ చేసుకుని ఉన్న సివియారిటీని తగ్గించుకొని పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత వాళ్ళు ఐసీయూలో కానీ వార్డులో కానీ పెట్టుకొని నెక్స్ట్ డిస్పోజ్ చేస్తారు సార్.
0: ఒక 5 ఏళ్ళ క్రితమండి కరోనా రాకముందు
1: సార్
0: చూసినట్లయితే మన ఇండియన్ లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ లైఫ్ స్టైల్ ఎట్లుండేదంటే ఏ ఫుడ్ అయినా కానీ బాగా తీసుకునేవారండి. ఈవెన్ అడ్మిట్ ఆల్సో దే యూస్ టు టేక్ మోర్, బాగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయారంటే అందరు వేగన్స్ అయిపోయారండి. ఈ అందరు వేగన్స్ అయ్యడం వల్ల నిజంగా అంత మనకు అంటే బాడీలో నాన్ వేగన్గా ఉన్నారు, ఒక మనిషి నాన్ వేగన్గా ఉన్నారు, వేగన్గానే ఉన్నారు అని అంటే మనము ఎంతవరకు వారిని మనము
1: అవును సార్, అది ఒకటి సార్. అది నేను వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ కి ఏం పర్టికులర్ గా ఏమి ప్రిఫరబుల్ ఏం చెప్పట్లేదు సార్, కానీ మనము ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే, ఇప్పుడు వెజిటేరియన్ 100 గ్రామ్స్ తీసుకోండి సార్, నాన్ వెజిటేరియన్ 100 గ్రామ్స్ తీసుకోండి, ఆ 100 గ్రామ్స్ లో మనకి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎన్ని ఎంత మినరల్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి సార్. అది చూసుకుంటే అంటే మనం టెక్స్ట్ బుక్ డిస్క్రైబ్డ్ వాల్యూస్ ఇవన్నీ కూడా, సో బయోఅవైలబిలిటీ చూసుకుంటే మనకు నాన్ వెజిటేరియన్లోనే ఈ క్వాంటిటీలో ఎక్కువ ఉంటాయి సార్. అది ఏది తీసుకుంటారు ఏమనేది ఇంకా వాళ్ళ ఆప్షన్ అది. కాకపోతే ఓవరాల్గా న్యూట్రిషనల్ వాల్యూ అనేది నాన్ వెజిటేరియన్లోనే కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్. మామూలుగా అంటే అన్ని మినరల్స్, అన్ని క్యాలరీస్ కూడా ఉంటాయి మామూలుగా. అది ఏది తీసుకోవాలనేది ఇంకా వాళ్ళ ఇష్టం.
0: అది అంటే వేగన్ కేసులు మీరు ఏమన్నా ఇటీవల కాలంలో బాగా చూసారా అండి? అంటే ఈ 5 ఇయర్స్ నుంచి వేగన్స్ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా గానీ నేను వేగన్ అయిపోయినాను, నేను వేగన్ అయిపోయాను, ఇంతకుముందు బాగా తింటాను,
1: అట్లా ఏం లేదు సార్. మనము తింటాం, అలా ఏం లేదు. హెల్త్ బాగుండాలంటే మనం తీసుకునే నెంబర్ ఆఫ్ క్యాలరీస్ తగ్గించుకోవాలా. ఫుడ్ ఏది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నామా, వెజ్ తింటున్నామా అని నా ఒపీనియన్. మనం తీసుకునే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, మనం ఎన్ని ఖర్చు పెడుతున్నాం అనేది చూసుకోవాలి. ఎక్కువ క్యాలరీస్ తీసుకొని మనము సిట్టింగ్ లైఫ్ స్టైలు, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలు, ఏం లేదనుకోండి ఫిజికల్ యాక్టివిటీ, ఆటోమేటిక్గా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ తినేవాళ్ళు కొంత బాగా వర్కౌట్స్ చేస్తారు, జిమ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి అన్నీ రావు కదా సార్. అంటే డిపెండ్ అంది కదా పర్సన్.
0: జిమ్ చేసేటోళ్ళని కూడా చూస్తాం.
1: అవును సార్,
0: సడన్ గా జిమ్ లోనే డెత్ అయిన కేసులు కూడా.
1: అవును సార్, అది అగ్రెసివ్ గా చేస్తారు సార్ కొంతమంది జిమ్. దాంతోపాటు వాళ్ళ బాడీలో మనకి ఏదైనా సరే ఒక కెపాసిటీ లాగా చేసుకోవాలి సార్. జిమ్ లో కూడా టైప్స్ ఉంటాయి కదా సార్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఐసోమెట్రిక్, ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మన బాడీకి ఏది సెట్ అవుతుందో అది చేయాలి.

0: కొంతమంది వాకింగ్ చేస్తేనే హెల్తీగా ఉంటారు, కొంతమంది రన్నింగ్ చేస్తారు, కొంతమంది అగ్రెసివ్గా ట్రెడ్మిల్ చేస్తారు, కొంతమంది 100 కిలోస్, 120 కిలోస్, 70 కిలోస్ ఎత్తేస్తుంటారు. అందరికీ హెల్త్ ఒకేలా ఉండదు కదా సార్. సో వాళ్ళ బాడీ టెక్స్చరు, వాళ్ళ బాడీ కెపాసిటీని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఐసోటోనిక్, ఐసోమెట్రిక్, ఇవి ఎక్సర్సైజెస్ అన్నీ చేసేస్తాము, అన్నీ చేస్తాను, చేయగలను అనుకుంటే అది జరగదు సార్. అప్పుడు సడన్గా బాడీ అవుట్ బ్రేక్ అయిపోతుంది, సడన్గా కొలాప్స్ అయిపోతారు.
1: డాక్టర్ గారు, ప్రతి సంవత్సరం మే 27న ఎమర్జెన్సీ మెడిసిన్ దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఈరోజు మీరు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో అవగాహనగా, ఎంతో శ్రద్ధగా మా శ్రోతలకు విలువైన సమాచారాన్ని అందించారండి. ఇక చివరిగా ముగించే ముందు మా శ్రోతలకు మీరిచ్చే సలహాలు, సందేశాలు ఏమన్నా ఉంటే చెప్పండి.
0: సార్, ఎమర్జెన్సీలో ప్రతి నిమిషం చాలా విలువైన సార్. మనము ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేసే కొద్దీ ఏమవుతుందంటే పేషెంట్కి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి అవగాహన

0: సార్, అప్పుడు సడన్ గా బాడీ అవుట్ బ్రేక్ అయిపోతుంది, సడన్ గా కొలాప్స్ అయిపోతారు.
1: డాక్టర్ గారు, ప్రతి సంవత్సరం మే 27న ఎమర్జెన్సీ మెడిసిన్ దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఈరోజు మీరు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో అవగాహనగా ఎంతో శ్రద్ధగా మా శ్రోతలకు విలువైన సమాచారాన్ని అందించారండి. ఇక చివరిగా ముగించే ముందు మా శ్రోతలకు మీరిచ్చే సలహాలు సందేశాలు ఏమన్నా ఉంటే చెప్పండి.
0: సార్, ఎమర్జెన్సీలో ప్రతి నిమిషం చాలా విలువైన సార్, మనము ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేసే కొద్ది ఏమవుతుందంటే పేషెంట్కి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి అవగాహన పెంచాలి సార్, అవగాహన పెంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి సార్. సో ఫైనల్గా ఏంటంటే ఎమర్జెన్సీలో ఆలస్యం చేయడం అంటే ప్రాణాలతో ఆటలాడినట్టే సార్, చెలగాటం ఆడినట్టే సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
1: ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని అందజేసినందుకు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు, మీకు మా ఆకాశవాణి శ్రోతల తరపున, ముఖ్యంగా మా జిల్లా శ్రోతల తరపున, అలాగే ఈ ఆకాశవాణి మనకు కర్ణాటకలోని బళ్ళారి, గుల్బర్గా, బీదర్, రాయచూరు, తర్వాత జడ్చర్ల, ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు ఇంతవరకు బాగా వింటూ ఉంటారండి. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీరు ప్రత్యేకంగా ప్రత్యేక దినోత్సవం సందర్భంగా మీరు
2: కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతవరకు ఎమర్జెన్సీ డే గురించి డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రేపటి కాంత్రికలు కార్యక్రమంలో బక్రీద్ పండుగ ప్రాశస్త్యం వింటారు శ్రీ షేక్ అబ్దుల్ గని గారి ప్రసంగంలో.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ముఖాన మొటిమలా
7: సై బాల్,
6: గజ్జా బొబ్బలా
7: సై బాల్,
6: నడుగుల కామరా
7: సై బాల్,
6: బురద పుల్లా
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కె సాథ్.
3: ఇంతటితో కాంత్రికలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరకాసిపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 8:35 అభిరుచి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: Affairs panel set up to study demographic change. The Indian Express headlines, HDFC Bank camouflaged crores as marketing spent to pay higher interest to state firm. The paper adds that violating RBI and bank norms, 45 crore extra interest was paid to Maharashtra State Road Development Corporation as sponsorship for road safety drive. The Indian Express, in its editorial titled India First Can Converge with America First, writes that against the backdrop of an uneasy phase in India-US relations over the past year or so, US Secretary Marco Rubio's visit to India signaled reassurance to New Delhi that Washington remains committed to a long-term strategic partnership. During his joint press conference with Rubio, Indian Foreign Minister Jaishankar acknowledged that the Trump administration has been forthright about pursuing an America First policy and said that Delhi too is guided by an India First approach. Convergence of interests may sustain cooperation, but India's standing in a fractured world will ultimately rest on the strength it builds at home, the paper concludes. And with that, it's back to you, Pramod.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Center forms high-level committee to study demographic change caused by infiltration and other reasons. Supreme Court to deliver its verdict today on petitions challenging special intensive revision of electoral rolls. CBSC rejects claims circulating on social media about breach of its on-screen marking system, saying it was only testing site and not actual platform. IMD issues red alert for severe heatwave conditions in Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. And in IPL cricket, Royal Challengers Bengaluru storm into final, beating Gujarat Titans by 92 runs in qualifier 1 at Dharamshala. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీవి, విఆర్ చంద్రశేఖర్.
3: ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాళీపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న డ్వామా పీడీ రవికుమార్. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్. బీసీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వంటి పలు అంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవిని కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు, డాక్టర్ ఫాలోఅప్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయలతో నిర్మించిన వినాయక సదన్ అకామిడేషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్టంలోని 52 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురాతన దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్ధగిరి, మొగలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వర ఆలయ అభివృద్ది పనులు త్వరలో ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం కింద పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో బోడిగుండ్ల గుట్ట నుంచి అమ్మగారి

0: వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువను వీబీజీ రామ్జీ పథకం కింద శుభ్రపరిచారు. ఈ పనుల వల్ల నీటి సరఫరా మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని 134 మంది రైతులు లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, ప్రతిరోజు కొంత సమయాన్ని స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని క్లాస్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామం పట్టణంలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మలు, ఎంబీసీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకం కింద రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు, ఎంబీసీ బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న వృత్తిదారుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. వ్యాఖ్యానం కె ఉమారాణి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. మీరు కూడా అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వినాలనుకుంటే ఉత్తరాలు రాయండి. అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, బళ్ళారి రోడ్, కోడుమూరు రోడ్, కర్నూలు. పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా శ్రీసాయి మహిమ చిత్రం నుంచి అనురాధ పోడ్వాల్, పద్మప్రియ, కవిత బృందం ఆలపించిన ఆదిత్య పోడ్వాల్ సంగీత నిర్వహణలో పి సుశీల్ ఆలపించిన ఈ పాట వినండి. కోర్తున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మనస్విన్, రేవంత్, లక్ష్మి, కనకలక్ష్మి, రమేష్, దీపక్, గ్రీష్మ, సుజాత, సీను, శ్రీజ, సాయికుమార్, సుష్మ వారి మిత్రులు మరికొందరు. జగిత్యాల జిల్లా ఒల్లిళ్ల రక్ష్మిరెడ్డి కాలనీ నుంచి జపభూమేశ్వర్, భూలక్ష్మి, అద్వైత, శ్రీశాంక్, రాజేశ్వరి, లలిత, అక్షర, సహస్ర, చంద్రకళ, శివాజీ, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, శ్రీనిధి, సరోజిని, ఆనంద్, కిషోర్, హరిప్రియ, నవీన్, వర్షిణి, అశ్విక వారి కుటుంబ సభ్యులు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత భాగ్యచక్రం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ పాట పింగళి సాహిత్యం పెండేల సంగీతం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వెల్దుర్తి మండలం పుల్లగుమి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ నాగమణి సతీష్ కుమార్ సాయి జగదీష్ సుధీర్ కుమార్ సీత శేషఫణి అంజనేయదేవి భానుప్రకాష్ వాసవి ఉమాశంకర్ లక్ష్మి తులసి వారి కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత చట్టంతో పోరాటం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం వినిపించమంటూ కోరుతున్నాను.

శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమణగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, శాంతమ్మ, వెంకటమ్మ, శివకోటి, శేఖర్, కొమరయ్య, లక్ష్మయ్య, గంగాధర శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు

0: గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి పెండేల స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాటను చాణిక్య చంద్రగుప్త చిత్రం నుంచి వినిపించబట్టు కోరుతున్నారు శ్రోతలు. సికింద్రాబాద్ బురడిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి సక్కుబాయి నరసింహ ఎల్లమ్మ గండయ్య ముత్తమ్మ నిర్మల నరేందర్ శాంతి రేణుక రజిత వివేక్ శిరీష స్వరూప లావణ్య విమల శ్రీనివాస్ రాజ్ కుమార్ లలిత శ్రీజ అభిలాష్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారిల యాదయ్య చంద్రకళ రాధిక రజిత సునీత చిట్టి రెక్కి

0: ఎప్పుడు కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత కులగోత్రాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాటకు ఎస్ రాజేశ్వరరావు స్వరాల సమకూర్చగా ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. రంగారెడ్డి జిల్లా ఏకల వెనక నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సురేఖల, రేఖ, చంద్రకళ.

అమలా శైకుమార్, సాయిప్రకాష్, రవీంద్రకుమార్, వెంకటేష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, బేబీ దేవేంద్ర, భవ్యశ్రీ, రింకీ, భానుశ్రీ, రీతిక, లావణ్య, శోభారాణి, అశోక్ బాబు, వారి కుటుంబ సభ్యులు మరికొందరు. జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి దేశమి, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, సందీప్, ప్రదీప్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, సరోజమ్మ, నాగమ్మ, మీరమ్మ, చంద్రకళ, ఎస్తేరి, కళ్యాణి, మహిమ, కీర్తన, చిన్నారయ్య.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత వీటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం, పి సుశీల జి ఆనంద్ ఆలపించిన పాటను కల్పన చిత్రం నుంచి వినిపించమంటూ

చేస్తున్నారు శ్రతలు. నాగరకర్ణం జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, అధీర, త్రివన్న, చేతనసింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు మరికొందరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి మిత్రులు

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత కటకటాల రుద్రయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్యం వినండి. జీవి రాఘవులు సంగీత నిర్వహణలో వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, బాలాజీ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉమామహేశ్వరి, అముదాస్, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్, శాంతి, విజయకృష్ణ, ఉపజ్ఞ, నవిఘ్న, వారి కుటుంబ సభ్యులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సురేఖల, రేఖ, చంద్రకళ, శ్యామల, సాయికుమార్, సాయి ప్రకాష్, రవీంద్రకుమార్, వెంకటేష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత ఆనంద భైరవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, బి రజనీకాంతరావు సంగీత నిర్వహణ. వైపించమంటూ కోరుతున్న శ్రోతలు, వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చెంటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి మిత్రులు మరికొందరు.

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అభియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్ బాబు, ఒకేలా భన్నా, దశరథ, వనజ, బాలు, నరసింహ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత జగదగ వీరుడు, అతిలోక సుందరి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట ఇళయరాజా సంగీత నిర్వహణలో కోడుతున్న శ్రోతలు జోగులమ్మ గుత్తల జిల్లా ఇటికెల మండలం వల్లూరు నుంచి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ వారి కుటుంబ సభ్యులు మరికొందరు వెల్లెత్తు మండలం రామలకోట నుంచి బాషా, మొబిన్ బేగం, అబ్దుల్ మన్నా, సైమా, మెహబూబ్బా.

0: वकील और न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: కార్యక్రమంలో తర్వాత ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సరచంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట గోరింటాకు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. కర్నూలు చిత్రవేది నుంచి మదయ్య, శాలమ్మ, చంద్రశేఖర్, పాలిక, మోక్షిత, గురునందన్, లక్ష్మి, రవిచంద్ర, దివ్య, శ్రీహర్ష, గీత, యశ్విన్, యశ్విత వారి కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులు

0: మరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కన్నడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. ఇస్కే అతిరిక్త్ దూరదర్శన్ కే యూట్యూబ్ చానల్ ఔర్ ప్రసార్ భారతి కే యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ పర్ సజీవ్ ప్రసారణ్ లైవ్ స్ట్రీమింగ్ కే మాధ్యమ్ సే. తో యాద్ రఖే రవివార్ సుబహ 11 బజే మన్ కీ బాత్.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో వర్షపు జల్లులు, వానతో కూడిన మాటలు, పాటలు విందమా. మేఘాలు వెండి దారాలతో భూమికి ఆకుపచ్చని జీవాన్ని నేయడమే వానంటారు ప్రకృతి ప్రియులు. ప్రకృతి పసిపాపాయి చేసే చల్లటి అల్లరి చప్పుడే వాన. ఈ వాన గురించి ఎంతైనా చెప్పొచ్చండి. ఈ వర్షాలనేటివి ప్రకృతికి జీవనాధారం. వర్షం అనేది కేవలం నీరు మాత్రమే కాదు, అది ఒక అనుభూతి, ఆనందం, ఇంకా జీవన విధానం. మండు వేసవి తర్వాత వచ్చేటువంటి మొదటి వాన కోసం భూమితల్లి ప్రతిపిస్తుంది. అలాగే మొక్కలు, చెట్లు, చేలు ఆ వాన పడగానే అలా పులకరించే తన్మయత్వంతో పరవశించిపోతాయి. మట్టి వాసన సువాసన వెదజల్లుతుంది. అలాంటి వాన అన్నింటిలో అన్ని జీవజాతుల్లో కొత్త శక్తిని పుంచుతుంది. ఒక తొడిన పువ్వు పోయటం కోసం వాన కోసం వేచి చూస్తుంది. నింగి నీలా కలిసేది లేకపోయినా సముద్ర తీరాన సంధ్యా సమయాన రెండు ఏకమైనట్లు ఎదురుచూస్తూ ఉంటాయి ఆ వానజల్లు కోసం.

జ్యేష్ఠమాసంలో వర్షాలు పడితే చాలా మంచిదని రైతు సోదరులు నమ్ముతారండి. జ్యేష్ఠకార్తి జడిపిస్తుంది అని మన తెలుగు సామెత కూడా ఉంది. అంటే జ్యేష్ఠకార్తిలో వర్షాలు పడితే ఖచ్చితంగా వాతావరణం చల్లబడి జడివానలు కురుస్తాయని దీని అర్థం. నిజమే కదండి. మరి జ్యేష్ఠమాసం నిన్న రాత్రి చక్కగా కుండపోత వర్షం, మేఘాలు గర్జిస్తూ ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో వర్షం పడింది. చప్పున పర్యావరణం వాతావరణం అంతా చల్లబడింది. నిజమే కదండి. అంటే ఈ జ్యేష్ఠమాసంలో వర్షం పడితే ముత్యాలతో సమానం అని రైతు సోదరుల నమ్మకం. ఈ కాలంలో పడేటువంటి వర్షాలు వ్యవసాయానికి అటు పంటలకు చాలా మంచి సూచనను తెలియజేస్తుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రోహిణి ఎండకు రోళ్లు పగులుతాయి, రోహిణి వానకు రైతు ఏడుస్తాడు అనేది తెలుగు నానుడండి. అంటే దీని అర్థం, రోహిణి కాడతలో ఎండలు తీవ్రంగా ఉంటాయి, అంటే రోళ్లు పగిలేంతగా ఉంటాయట. ఈ కాలంలో వర్షాలు పడకూడదు అని కూడా చెప్తారు. ఈ కాడతలో వర్షం పడితే వ్యవసాయం దెబ్బతింటుందని, పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రోహిణి కార్తలో గనక వర్షాలు పడితే, ముఖ్యంగా తొలకరిలో పడాల్సినటువంటి సమయంలో కాకుండా ముందుగానే పడినట్టయితే రైతులకు నష్టం వాటిల్లుతుందని పెద్దలు చెబుతారు. దీనివల్ల తెగుళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెబుతారు. ప్రతి సంవత్సరం సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సంచరించే అంటే 13 నుంచి 14 రోజుల కాలాన్ని రోహిణి కార్తె అంటారు. ఈ ఏడాది మనకు 25వ తేదీన అంటే మొన్న 20

ఐదవ తేదీన ప్రారంభమైంది. ఈ రోహిణి కార్తెలో సూర్యుని ప్రతాపం అత్యధిక స్థాయిలో ఉంటుందన్నమాట. ఎండలు, వేడి గాలులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ నిపుణులు సూచించేటువంటి విషయాలను పాటించి ఆరోగ్యాన్ని, అటు వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉండేలాగా చేసుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. అంతేకాదు, వర్షాలు పడినప్పుడు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొని పల్లపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షపు నీటిని చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, డ్యాములు ఇలా నిల్వ చేసి వాటి ద్వారా నీటిని ఒడిసి పట్టుకొని రైతు సోదరులు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయాలి. అంతేకాదు, ప్రతి ఒక్కరూ తమ చేలల్లో నీటి గుంటలు ఏర్పాటు చేసుకోవటం వల్ల పడినటువంటి ఒక్కొక్క వాన చినుకు కూడా మన చేలోనే ఇంకి వర్షాకాలం తర్వాత నీటి ఎద్దడిని పంట తట్టుకునేలాగా కూడా చేసుకోవచ్చు.

జ్యేష్ఠమాసంలో మనకు వర్షాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సమయంలో ఆరోగ్యం వ్యవసాయ పరంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను పాటించాలండి. ముఖ్యంగా కలుషిత నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులైన కడుపు నొప్పి, టైఫాయిడ్, ఇలాంటివి జబ్బులు రాకుండా కాచి వడపోసిన నీటిని త్రాగటము ఇప్పటి నుంచే ప్రారంభించాలి అని ఆరోగ్యవేత్తలు, వైద్యులు కూడా సలహాను ఇస్తున్నారు. ఇక వేసవి కాలం నుంచి వర్షాకాలానికి మారే సమయం కూడా ఇది కాబట్టి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. వీలైనంత వరకు వేడిగా తాజాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పచ్చి కూరగాయలు, వీధిలో అమ్మేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అని కూడా హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక మనము వానలు మొదలయ్యే ఈ సమయంలో పంట భూముల్లో పడిపోయినటువంటి చెత్తను రైతు సోదరులు శుభ్రం చేసుకోవాలి. ఇక కర్షకులు వ్యవసాయ పనులకు సిద్ధమై పొలాలను దున్నటానికి అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా సిద్ధం చేసుకుంటారు ఈ సమయంలో. ఇక కాలువలు, చెరువుల వద్దకు పిల్లలను వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వరదలు వచ్చే టైంలో పొంగి ఆ వరద నీటిలో పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వర్షాన్ని ఆస్వాదించవచ్చు, దానిని మనము ఏరువాకకు తీసుకువెళ్ళచ్చు.

దైవికమైన సృష్టి రహస్యం వాన. సనాతన ధర్మంలో ప్రకృతి శక్తులన్నింటికీ ఒక దైవికమైన ఉద్దేశం ఉంటుందని మనం నమ్ముతాం. వాన పరమార్థానికి భగవంతుని అనుగ్రహం. సకల జీవరాశికి వృక్ష సంపదకు జీవనాధారమైన నీటిని అందించటమే, ఈ ప్రకృతి సమతుల్యను కాపాడటమే వర్షం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నం భవతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని భగవద్గీత చెబుతుంది. వర్షం వల్ల ఆహారము, ఆహారం వల్ల జీవులు ఉద్భవిస్తాయి. మానవులు చేసేటువంటి మంచి పనులు, యజ్ఞాలు మరియు ధర్మ ప్రవర్తనల వల్ల దేవతలు ప్రసన్నులై వర్షాన్ని కురిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వర్షపు నీరు భూమి మీద పడి నదులుగా మారి సముద్రంలో కలిసినట్లే మానవుని ఆత్మ భగవంతుని నుంచి వచ్చి మళ్లీ ఆయనలోనే లీనమవ్వాలని ఆధ్యాత్మిక వేదాంతం కూడా మనకు చెబుతుంది. ఏది ఏమైనా ప్రకృతి యొక్క శక్తి మరియు వర్షాల ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకొని వర్షాల వల్ల సంభవించేటువంటి ఒడిదుడుకులను నివారించుకుంటూ వాటిని జాగ్రత్త పరుచుకుంటూ జీవితాన్ని ముందుకు ఆనందమయంగా ఆరోగ్యమయంగా సాగించుకుందాము.

ఈనాటి చిత్తాంజలి కార్యక్రమంలో జ్యేష్ఠమాసం వానలు మాటలు పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్తాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. అనంతరం 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. దేశంలో రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులతో పాటు వేల టన్నుల సరుకులు కూడా రైళ్ల ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సురక్షితంగా వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే పార్సిల్ సేవలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ రైల్వే పార్సిల్ వ్యవస్థ ఒక నమ్మకమైన రవాణా వేదికగా మారింది. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వస్తువుల రవాణా అవసరం మరింత పెరిగింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, వ్యాపారులు తమ వస్తువులను, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే పార్సిల్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయంతో భారీ పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తుంది. రైల్వే పార్సిల్ సేవలు కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించేందుకు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక సామాగ్రిని వేగంగా చేరవేయటంలో కూడా రైల్వే పార్సిల్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రైల్వే పార్సిల్ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి కూడా గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గటం వల్ల వ్యాపార వృద్ది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు నగరాలకు, నగరాల ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాలకు సులభంగా చేరటం ద్వారా మార్కెట్ విస్తరణ సాధ్యమవుతోంది. ఈ విధంగా రైల్వే పార్సిల్ సేవలు దేశ వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక అభివృద్దికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు, రైతుల నుంచి ఆన్లైన్ వ్యాపార సంస్థల వరకు అందరికీ రైల్వే పార్సిల్ సేవలు ఒక నమ్మకమైన రవాణా వ్యవస్థగా మారాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరవేయటంలో రైల్వేలు కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే రవాణా వ్యవస్థ కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా పార్సిల్ సేవలు అందుబాటులోకి రావటం పెద్ద ప్రయోజనంగా మారింది. ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ బుకింగ్ అంటే స్టేషన్లకు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేవి. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సేవలను మరింత ఆధునికంగా మార్చింది. భారతీయ రైల్వే సేవల్లో మరో కీలక మార్పుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

0: కేవలం మొబైల్ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లు బుక్ చేసుకుని దేశంలోని మరో ప్రాంతానికి వేగంగా పంపించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ సేవ విజయవంతం కావడంతో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రజలు సులభంగా తమ పార్సిళ్లను రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవచ్చు. స్టేషన్కు వెళ్లి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను పొందేలా ఈ యాప్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ మాత్రమే కాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది వంటి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఈ కామర్స్ రంగానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పికప్ సేవలు కూడా పొందవచ్చు. దశల వారీగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ బుక్ చేసుకోవడానికి ముందుగా మొబైల్లో రైల్వే పార్సిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో రిజిస్టేషన్ పూర్తి చేయాలి. అనంతరం పంపించే వ్యక్తి, అందుకునే వ్యక్తి వివరాలు నమోదు చేసి పార్సిల్ బరువు, వస్తువు వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత వస్తువు తీసుకోవలసిన ప్రాంతం, పంపవలసిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న రైలు సేవలను యాప్ చూపిస్తుంది. ఛార్జీలు ఆన్లైన్లోనే చెల్లించిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది.
1: యాప్ డైరెక్ట్గా ప్లేస్టోర్స్కి వెళ్ళి రైల్ పార్సెల్ అని మనం సెర్చ్ చేశాక దిస్ లోకో విత్ రైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుందండి. దేర్ డోర్ టు డోర్ ఉంది, స్టేషన్ టు స్టేషన్ ఉంది, డోర్ టు స్టేషన్, దేర్ ఆర్ ఫోర్ వేస్, డోర్ నుంచి స్టేషన్, స్టేషన్ టు డోర్ అండ్ స్టేషన్ టు స్టేషన్, డోర్ టు డోర్, దేర్ ఫోర్ వేస్ అండి. ఇది ప్రెసెంట్లీ 7 స్టేషన్స్ కి ఓపెన్ అయింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూరు. దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పంపించుకోవచ్చు. ఏదైతే రైల్ పార్సల్ యాప్ లో బుక్ స్టేషన్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు అన్ని యాప్ లో చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లాగిన్ అడుగుతుంది, ఎంటర్ వి హావ్ టు ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యాలి. ఇట్లా స్టేషన్ నుంచి స్టేషన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ విజయవాడ, విజయవాడ అని సెర్చ్ చేసిన తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చాక ఏ స్టేషన్కి అయితే పంపించుకుందాం అనుకుంటున్నాం, ఒకవేళ స్టేషన్ టు స్టేషన్ అయితే స్టేషన్కి, లేదంటే డోర్ స్టెప్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పంపించుకోవాలి, విశాఖపట్నం ప్రెస్ చేశాక రిసీవర్ అడ్రస్ అడుగుతుంది. ఇలా కొట్టగానే వెరైటీ ఆఫ్ ఐటమ్స్, ఏ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అంటే మీ కేటగిరీ అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, మోటార్ సైకిల్ అనుకోండి, మోటార్ సైకిల్, దీంట్లో పార్సెల్ వీ హ్యావ్ టు యాడ్ ఎ ఫోటో. మన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫోటో మన పార్సెల్ ఎందు, ఎందుకంటే ఆ డైమెన్షన్స్ కానీ విజిబిలిటీ చూడడానికి, అంటే కమోడిటీ యొక్క ఫిజికల్ అపియరెన్స్, అది యాడ్ చేశాక ఎంత అప్రాక్సిమేట్ వెయిట్, ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొసీడ్.
0: బుకింగ్ అనంతరం వినియోగదారులకు ట్రాకింగ్ ఐడి కేటాయిస్తారు. దీని ద్వారా పార్సెల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. రైల్వే పార్సిల్ సేవల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఈ కామర్స్ రంగానికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వామ్యాలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు, రోడ్డు మార్గాలతో పోలిస్తే రైలు మార్గంలో సరుకు రవాణా జరగడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ సేవలు దోహదపడుతున్నాయి. ఈ యాప్పై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనకియా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలిసారిగా ఈ విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన జోన్ కావటం గర్వకారణమని అన్నారు. భారతీయ రైల్వేలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్సిల్ సేవలు ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఈ యాప్ వల్ల వినియోగదారులు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలను పొందగలరని అన్నారు. ఇది రైల్వే పార్సిల్ సేవల్లో ఒక కొత్త అధ్యాయమని, వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.

0: facilitates the booking parcels directly from the convenience of home to the destination without having ever to come to the railway station physically. To this end, railway has tied up with various logistic operators, which can be selected using this app, who will pick up the parcel from your home or the customer premises and deliver it through the railways and to the final destination. So the customer does not have to do anything. He does not have to visit the station. From the single app, he can book and track his parcels. This is a significant landmark towards the parcel booking system on Indian Railways, and we encourage our customers to make full use of it. So this project has been launched on South Central Railway as a pilot project, and when successful, it will be launched all over Indian Railways. So customers are requested to use this app and give feedback for improvement.
1: సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలకు కూడా మెరుగైన లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పార్సిళ్లు చేరవేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ పూర్తిగా డిజిటల్లో ఉంటుందని, పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు వ్యాపారవేత్తలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు.
2: రైల్వే పార్సల్ యాప్ అనేది లాస్ట్ మంత్ మార్చ్ 12న మేము లాంచ్ చేశాం. ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమి అంటే, మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో, మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది. స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్ లో ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమి అంటే, మీరు పార్సల్ బుక్ చేసి ఇంటి దగ్గర నుంచే మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దీంట్లో కొందరికి డౌట్ రావచ్చు, ఎంత పే చేయాలా, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. దాంట్లో ఎలాగంటే, ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీరు స్కాన్ చేసి ఆ డైమెన్షన్స్ దాంట్లో వేస్తారో, మీకు ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్తుంది. సపోజ్ 250 అని ఇస్తుంది అనుకోండి, ఫస్ట్ 250 మీరు పే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ అది 280 రూపీస్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్ గా మెసేజ్ వస్తుంది మీరు ఇంకా 30 రూపాయలు కట్టాలి అని. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ 230 అయింది అనుకోండి, మీకు తర్వాత రీఫండ్ కూడా అయిపోతుంది. ఆ 20 రూపీస్ మీరు ఆల్రెడీ కట్టింది. కొన్ని పెరిషబుల్ కమాడిటీస్ ఉంటాయి, లైక్ ఫిష్ లోడ్ చేస్తారు, లేకపోతే వెజిటబుల్స్ ఫ్రూట్స్, ఆ కన్సైన్మెంట్ని మనము ప్రాపర్గా మానిటర్ చేయకపోతే మధ్యలో పెరిష్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా దీంట్లో సాల్వ్ అయిపోతుంది. మీరు ఫిష్ ఒకవేళ లోడ్ చేస్తారు, ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది పలాన చోట ఆగిపోయింది అని. ఇమీడియట్గా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళో, లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసో, దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్షిప్ చేయించుకోవడానికి అన్నిటికీ, అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి ఇది. ఎనీ మూమెంట్, ఎనీ లోడింగ్ అన్లోడింగ్, ఏ ట్రైన్లో లోడ్ అయింది, ఏ కన్సైన్మెంట్, ఇప్పుడు పలాన ట్రైన్లో లోడ్ అయింది అని తెలుస్తూనే మీరు యాప్లో NTSలో మార్క్ చేసుకుని చూసుకోవచ్చు ఆ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, లేట్ ఉందా, ప్లస్ అక్కడ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా చెప్పచ్చు మీరు, ఇంకా మా ట్రైన్ 2 అవర్స్లో లేట్ వస్తుంది, మీరు 2 అవర్స్ తర్వాత రండి.
1: ఈ కొత్త రైల్వే సేవపై వినియోగదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం రావటం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. కె మురళి అనే వినియోగదారుడు మాట్లాడుతూ, రైల్వే పార్సిల్ సేవల్లో ఇది పెద్ద మార్పు అని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
3: గతంలో ఏదైనా పార్సిల్ బుక్ చేయాలన్నా, మా వ్యవసాయ ఉత్పత్తులు బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది పడి ఆ పార్సిల్ మనమే తయారు చేసుకుని పార్సిల్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితుల నుంచి రైల్వే యాప్, పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా, మా అందరికి కూడా, రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఈ రైతాంగానికి, అదేవిధంగా ట్రేడింగ్ కూడా, ఈ పార్సిల్ యాప్ డోర్ డెలివరీ ఇంట్లో నుంచునే మనం ఎవరికైనా పంపించాల్సినటువంటి వస్తువులు వెంటనే పంపించడానికి, అవి గమ్యానికి త్వరితగతిని వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది.
1: భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్సిల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయాలు, వేగవంతమైన డెలివరీ విధానాలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇండియా దిశగా భారతీయ రైల్వేలు వేస్తున్న అడుగుల్లో ఈ రైల్ పార్సిల్ యాప్ మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ కొత్త విధానం వల్ల సాధారణ

ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు, ఈ కామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, రియల్ టైం ట్రాకింగ్ వంటి సదుపాయాలతో రైల్వే పార్సిల్ సేవలు ఇప్పుడు మరింతగా ప్రజలకు చేరువవుతున్నాయి. రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళు చిత్రానికి చిత్ర స్వర్ణలత పాడిన పాట, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్, గీత రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, మల్లయ్య, లక్ష్మి, రాజు, సరిత, శివయ్య, శరణ్య.

కార్యక్రమంలో తర్వాత ఆంధ్రకేసరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో తర్వాత అల్లరి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు తుమ్మల్చర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో, తర్వాత నవోదయం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.
4: సభా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు సత్యకాలపు సత్తయ్య. ఈ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్, సంగీతంలో పిబి శ్రీనివాస్ గానం, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మార్కాపురం పూలసిబ్బాయి కాలనీ నుండి వేలూరి రాధాకృష్ణమ్మ.

0: ఆఫ్ సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ప్రాణం చిత్రానికి సోను నిగమ్ మహాలక్ష్మి పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, లలితా మల్లిక్ సత్తుపల్లి నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. తొంభై వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి. రావోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుతున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు

ధర్మాత్ముడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో చివరిగా సీతాకోకచిలుక, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాటను కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్.

మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు గుర్తు చేస్తుంది.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతరాని. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. 16వ జనాభా గణన ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లాలో పగడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నెలాఖరు నాటికి 100% పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. రాష్టాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్బంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. రాష్టంలో విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక కారణాలతోనే సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్టానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, అధిక వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కి దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:03 దాటి 34 సెకండ్లు అయిపోయింది. మరి హరివిల్లో నేను అడిగిన క్వశ్చన్ కూడా మిగిలిపోయింది కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చాలా మంది పంపించారు. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ అంటూ ఆర్ రాంబాబు, కమల, మానస, రామ్ చరణ్, ఉదయ్, తేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఆన్సర్ అని పంపించారు కానీ పంపించలేదు ఆన్సర్. అయితే నాలుక అని పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి, పేరు మాత్రం పంపించలేదు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కనకాయపల్లె గ్రామం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పేరైతే పంపించలేదు. రేణుక గోపరాజు కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్.

రండి. దేవసేన తిరుపతి నుంచి నీడ నాన్ పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. పెడన్ జోగనంద కాలనీ అప్పలరాజు గారు పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆశా ఏలూరు నుంచి, ఆశా అంటూ పంపించారు. రాజుగారు ఏలూరు నుంచి కాదు, రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే సౌజ్ఞ మేడం, మీరు అడిగిన ఈ ఒక్క ప్రశ్నకు జవాబు రాంగ్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి గారు మెసేజ్ చేశారు. మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ నుంచి, ధర్మవరం నుంచి పెదాలను పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్ అండి. అక్కరపాక నుండి రమ నీడ అనుకుంటున్నాను పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇప్పుడు కూడా ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీరే. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. గణేష్, రాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ దేవీనగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కోట శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభోదయం ఆన్సర్ అంటూ బెనర్జీ మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షాడో అని పంపించారు, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ సుజాత భవానీపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బెనర్జీ గారు ఊహ అంటూ పంపించారు, గుడ్లవల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే చెమట అనమాట, స్వెట్. ఎండలో ఎంతసేపు నిలబడినా, ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనిది. ఒకటి అదేంటిదంటే చెమట అనమాట. మరి స్టూడియోలో సమయం చేస్తే 11:06 దాటి 30 సెకండ్లు అయిపోయింది. ఈనాటి నా షోకి బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ అవుట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రామ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
6: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
5: ఏంటో విషయం?
6: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి

0: అని పండగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:10 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దాట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. మరి కొత్త కొత్త సినిమా విశేషాలు తెలుసుకునే టైం వచ్చేసింది. సో మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. స్పెషల్లీ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది స్టార్టింగ్ లోనే. సో మరి ఏంటది తెలుసుకోవాలంటే జస్ట్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుని మరి శృతి వస్తే నానిపాటు రావాలి కదా. సో మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి. సో వెయిట్ చేస్తూ స్టే ట్యూన్డ్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

డాలి ప్రేమ సినిమా నుంచి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్మాన్ మాలిక్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. శ్రీమణి గారి లిరిక్ 11:20 క్రాస్ పై 8 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైమ్ అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ అప్డేట్ అని చెప్పాను. కల్కి 2 మూవీ కోసం టీమ్ అయితే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసారట. సూపర్ కదా. మరి మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఈ పార్ట్ 2 లో ప్లాన్ చేస్తున్నారట. అది ఎంత పెద్ద సీక్వెన్స్ అంటే పార్ట్ 1 మించి ఉండబోతుంట. సో కల్కి 2098 AD రియల్ వరల్డ్ లో కొత్త కొత్త ట్విస్ట్లు, గొడవలు, క్యారెక్టర్స్, ఎంట్రీలు, ఓ మై గాడ్నెస్, అలా చాలా చాలా చాలా ఉండబోతున్నాయి. క్యామియోలు ఇవన్నీ కూడా అనమాట అన్ని ఉండబోతున్నాయని టాక్ అయితే నడుస్తుంది. సో మరి ఇదే సంగతి. అండ్ ఇదే మూవీ నుంచి ఇంకొక అప్డేట్ కూడా ఉంది డార్లింగ్ ఫ్యాన్స్ కోసం. వెయిట్ చేస్తుండండి, అది కూడా చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ మున్నా సినిమా నుంచి అయితే ప్లే చేస్తున్నాను. కైలాష్ కేర్ అండ్ సుజాత పాడిన పాట భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ లో లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూండో వివిధ భారతి FM 101.3.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శ్రీమణి లిరిక్. మరి లవ్లీ సాంగ్ RX 100 మూవీ నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:29 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. అది మ్యాటర్. సో మరి కల్కి పార్ట్ 1 లో అండి నాగ్ అశ్విన్ ఏ హీరోస్ అంటే ఇప్పటి వరకు ఏ హీరో

0: విజయ్ దేవరకొండ అండ్ దుల్కర్ ప్లేస్ లో అని టాక్ అయితే నడుస్తోంది. బట్ ఇదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదులేండి. సో బట్ నాకేమనిపించిందంటే, ఇది ఈ టాక్ విన్న తర్వాత అసలు కల్కి వరల్డ్ లో నాని క్యామియో కోసం అయితే నేను ఫుల్ వెయిట్ చేస్తున్నా అదనమాట మ్యాటర్. సో అది పక్కన పెట్టేస్తే, పెద్ది స్టోరీ, ఒక రియల్ లైఫ్ స్టోరీ, పెద్ది రాజు గారు అని ఆయన నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా అని కూడా టాక్. అండ్ ఇది కూడా పక్కన పెడితే, హాలీవుడ్ నుంచి అయితే ఒక మేజర్ అప్డేట్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం ఫంకీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో కపిల్ కపిలన్ అండ్ శ్రేయా ఘోషల్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. సో 11:39 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అవతార్ 3 పార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ మనకు తెలిసిందే కదా. జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ ఈ సినిమాలతో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించారో కూడా ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. అయితే ఈ 3 పార్ట్స్ టోటల్ బడ్జెట్ ఆల్మోస్ట్ కొన్ని వందల మిలియన్ల డాలర్లు అని టాక్ అయితే ఉంది కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్ట్స్ ఉంటాయి కదా 4 and 5, కొంచెం బడ్జెట్ తగ్గించి త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్ట. మరి దీనికోసం ఒక కొత్త టెక్నాలజీ కూడా వాడబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఆల్రెడీ అవతార్ 4 లో కొన్ని సీన్స్ కూడా షూట్ చేసేసారట. దీన్ని బట్టి నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు. బడ్జెట్ అంటే బడ్జెట్ తగ్గితే మంచిదే కదా, ఏమంటారు, ఇది అవుతుందా చూద్దాం. టైం డిసైడ్.

0: చేస్తుంది. మనం అయితే అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి ఈ రోజు మన టాలీవుడ్ లో టూ ఇంపార్టెంట్ బర్త్డేస్ అయితే ఉన్నాయి. ఎవరు ఆ స్టార్స్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత పాట అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ది మూవీ భరత్ అనే నేను. సో స్టేట్ యూన్ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: Hola, bienvenido. Disfrutar fiesta. Woo!

డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఫరాన్ అక్తర్ పాడిన పాట అయితే వినేశారు, రామజోగి శాస్త్రి గారి లిరిక్ అనమాట మగధీర. ఐ మీన్ భరత్ నేను సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 11:45 క్రాస్ అయిపోయి 23 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు వి విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే, ఎస్ఎస్ రాజమౌళి గారి ఫాదర్ అనమాట. సో ఈయనండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో స్టోరీ రైటర్ గా వర్క్ చేస్తున్నారు. 1988 వచ్చిన జానకిరాముడు సినిమా నుంచి బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, యువరత్న రాణ, సమరసింహారెడ్డి, సింహాద్రి, సాయి, నాల్లుడు, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, రాజన్న, ఈగ, బాహుబలి సిరీస్ అండ్ తర్వాత హిందీ మూవీస్ బజరంగి భాయ్జాన్, మణికర్ణిక, తలైవి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ అండ్ ఇప్పుడు వారణాసి. ఈ సినిమాలన్నిటికీ కూడా అద్భుతమైన కథలు అందించారు. కొన్ని మూవీస్ కి స్క్రీన్ ప్లే వర్క్ కూడా చేశారు. అండ్ మన తెలుగులో బంగారు కుటుంబం అండ్ రాజన్న సినిమాలకి నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. అండ్ హిందీ సినిమాల్లో బజరంగి భాయ్జాన్ మూవీకి అయితే ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వచ్చాయి. సో అదే మ్యాటర్ ఈ రోజు విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే. అండ్ ఇవాళ అంకిత, హీరోయిన్ అంకిత బర్త్డే కూడా. రస్నా బేబీగా చాలా ఫేమస్ అండ్ హీరోయిన్ గా కూడా కొన్ని మూవీస్ చేసింది కదా, సూపర్ డూపర్ మూవీస్. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మగధీర సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి రామాయణ సినిమా ఉంది కదా, ఈ ఫస్ట్ ట్రైలర్ ని, ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ ని జూలై 23rd ప్లాన్ చేశారట. సో దాని తర్వాత మూవీ ప్రమోషన్స్ అన్ని కూడా జోరుగా ఉండబోతున్నాయి అనమాట. సో ఇది కాస్త పక్కన పెట్టేస్తే, ఒక పక్కన దుల్కర్ సల్మాన్ ఐఆమ్ గేమ్ యాక్షన్ సినిమా అండ్ ఇంకో పక్కన పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేసిన ఖలీఫా సినిమా ఈ ఇయర్ 2026 ఓనం సెలబ్రేషన్స్ లో అంటే ఆగస్ట్ లో ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ఒకేసారి రిలీజ్ అవబోతున్నాయి. చూడాలి మరి ఈ మూవీ పండగ జోష్ ఇంకాస్త పెంచుతుందేమో, ఏ పండగ అంటే ఏ మూవీ పెంచుతుందో చూడాలి. అండ్ మరి ఈ రోజు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్డేట్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే 62 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు దాకా అండ్ నెక్స్ట్ 63 సినిమా స్టార్ట్ అవబోతోంది అండ్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నది ఎవరో తెలుసా, సల్లుభాయ్ కి మన వాళ్లే. ఎస్, మ్యూజిక్ ఏమో తమన్ అందిస్తున్నారు అండ్ బీజీ స్కోర్ అనిరుద్ధ్ అనమాట. సో నాకెందుకో సల్లుభాయ్ సాంగ్స్ ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపించబోతున్నాయి అనిపిస్తోంది. ఎప్పుడు కూడా సల్లుభాయ్ సాంగ్స్ చాలా బాగుంటాయి బట్ ఈసారి ఇంకాస్త డోస్ పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఇద్దరు లీడింగ్ లో ఉన్న మ్యూజిషియన్సే కదా, మరి అది మ్యాటర్, మరి మోత ఆ మాత్రం ఉండాలి కదా. ఏమంటారు ఇక నుంచి నా సినిమాలన్నీ కలర్ఫుల్ గా ఉండబోతున్నాయి అంటారు అంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంటే డ్రాగన్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది కదా, అయితే ఇంతకు ముందు సలార్, కేజీఎఫ్ అండ్ కన్నడలో తీసిన ఉగ్రం ఇలాంటివన్నీ కూడా ఏంటో ఒకలాంటి సీరియస్ ఎమోషనల్ థ్రిల్లర్ ఇలా కథలం ఇలాంటి కథలు కదా, అంటే చూడటానికి కూడా ఒక డార్క్ గా ఏదో ఒక సమ్ కలర్ అలా ఉంటుంది అనమాట సినిమాకి కూడా కలర్. అండ్ నెక్స్ట్ డ్రాగన్ కూడా ఆల్మోస్ట్ కొంచెం సీరియస్ పిక్చర్ లాంటిదే బట్ ఆఫ్టర్ దాట్ ప్రశాంత్ నీల్ గారు ప్రశాంతంగా ఒక పౌరాణిక కథని ఎంచుకోబోతున్నట్టు టాక్. అమ్మయ్యా ఫైనలీ నాలాంటి వాళ్ళ కోసం ఇది ఒక శుభవార్త అనమాట. అది కూడా పక్కన పెట్టేస్తే ఇట్లు అర్జున సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ హాయ్ రే మే 28th రాబోతోంది. థమన్ మ్యూజిక్ అందించారు అండ్ ఈ సాంగ్ ని పాడింది ఎవరో తెలుసా, అనిరుద్ధ్ అనమాట. సో అగైన్ వీళ్ళ కాంబో రిపీట్ కాబోతుంది, అది మ్యాటర్. సో మరి ఇంకా ఇంకా ఇంకా ఇలా చాలానే చెప్పాలి అనుకుంటాను బట్ టైం చూస్తే ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటుంది మనకి. ఎనీవేస్ ఇప్పటికైతే ఇవాళకైతే ఈ అప్డేట్స్ ఇక్కడితో బై బై కొట్టేసి నెక్స్ట్ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
7: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి?

0: 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. యువతను అన్ని విధాలా జాగృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా మై భారత్ ప్రోగ్రాం సూపర్వైజర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా కందుకూరులో మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. 16వ జనాభా గణన ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లాలో పకడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నెలాఖరు నాటికి 100% పూర్తి చేస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముగించాలని భారత్ కెనడా భావిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా 100కి పైగా స్వదేశీ కంపెనీల ప్రతినిధులతో కూడిన బృందంతో పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. బీమా రంగంపై పాలసీదారుల నమ్మకాన్ని పెంచడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా భారతీయ బీమా నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం బీమా కంపెనీల ముఖ్య నిర్వహణాధికారుల పనితీరును అంచనా వేసే ప్రామాణికాల్లో సవరణలు జారీ చేసింది. దేశ ఆర్థిక రక్షణ కోసం పొదుపు పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకపు ద్రవ్యంపై అందరూ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని విడిచి వెళ్లాలని రష్యా హెచ్చరించింది. సైనిక పరిపాలనా భవనాలకు దూరంగా ఉండాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ సాధారణ పౌరులను అప్రమత్తం చేసింది.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ, మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ, భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
2: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్

విజార్జెస్ శృతి, మన స్టూడియోలో టైం 12:05 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మీకు తెలుసు ఆ ప్రోగ్రామ్ లోకి మనం ఎంట్రీ చేసాం. సో మన యాక్చువల్గా అండి మన అథ్లెటిక్ హిస్టరీలోనే లెజెండరీ మూమెంట్స్ లో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటంటే జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డ్ అనమాట. మీకు గుర్తుందా ఆ రికార్డ్? 2009 బెర్లిన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్స్ ని 9.58 సెకండ్స్ లో ఫినిష్ చేసి వరల్డ్ రికార్డ్ చేశారు కదా. అయితే ఆల్మోస్ట్ ఆ రికార్డ్ కి దగ్గరగా ఒక రికార్డ్ క్రియేట్ అయింది రీసెంట్ గా. మరి ఆ రికార్డ్ ని చేసింది ఎవరో తెలుసా? ఆ అథ్లెట్ గురించి మీకు తెలుసా? మాట్లాడుకుందాం అతని గురించి నెక్స్ట్. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజిషన్ లో యాసిన్ నిజార్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, కరుణాకరన్ అడిగిరాల లిరిక్స్ అనమాట. మరి బాబు బాగా బిజీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిసనింగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇష్టపడ్డాను సినిమా నుంచి ఆర్వి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలుగారు ఆయన చిత్రపాట సాంగీత వినేశారు సిరివెన్లి గారు లిరిక్. 12:15 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో గురువీందర్ సింగ్ పంజాబ్ కి చెందిన ప్లేయర్ అండి. రాంచీలో ఫెడరేషన్ కప్ 2026 జరుగుతోంది. అందులో 100 మీటర్ స్ప్రింట్ ని 10.9 సెకండ్స్ లో ఫినిష్ చేసి రన్నింగ్ లో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు తెలుసా, సూపర్ కదా. మరి హుసేన్ బోల్ట్ రికార్డ్ అయితే 9.58 అనమాట, గురువీందర్ అయితే 10.09. సో జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే డిఫరెన్స్. కానీ ఒక అథ్లెట్ ఇక్కడ వరకు రావాలి అంటే, అంటే ఇంత సాధించాలి అంటే ఎన్ని సంవత్సరాల కృషి, పట్టుదల, డెడికేషన్ ఇవన్నీ ఉంటాయి చెప్పండి. సో ఇవన్నీతో పాటు అంటే ఒక గెలుపు రావాలి అంటే ఒక అథ్లెట్ కి పేషెన్స్ కూడా చాలా చాలా చాలా అవసరం, ఓర్పు అనేది. సో పేషెన్స్ ఈజ్ పవర్ అని అందుకే అంటారేమో. ఎనీవేస్ లవ్లీ లవ్లీగా అనిపించింది నాకు ఈ న్యూస్ విన్నప్పుడు. సో నెక్స్ట్ ఒక ప్రపంచ సమస్య గురించి మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం పరుగు సినిమా నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, చంద్రబోస్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వానా సినిమా నుంచి కార్తీక్ పాడిన పాటతో విన్న సారో. సో మరి సిరివెన్నెల గారి లిరిక్. సో మరి ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఇదండి రీసెంట్ టైమ్స్ లో ఎంత పెరిగిపోతుందో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అంటే ముఖ్యంగా నదుల్లో సముద్రాల్లో అయితే మరీ ఎక్కువగా అనమాట. అంటే మన దేశంలోనే కాదు ఇంకా చాలా చోట్ల ప్రతి దేశంలోనూ ఈ ప్రాబ్లం ఉంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఒకసారి ఊహించుకోండి ప్రపంచ సమస్యగా మారిన ఇలాంటి ఒక ప్రాబ్లంకి మెషిన్స్తో పని లేకుండా అసలు కరెంట్తోనే పని లేకుండా ఈ ప్లాస్టిక్ అంతా కూడా నదుల్లోంచి ఒకేసారి క్లీన్ అయిపోతే ఎలా ఉంటుంది, అది ఎలా సాధ్యం అనే కదా మీ డౌట్. ఆలోచిస్తుండండి, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం లవర్స్ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి కన్నడ కేంద్రం మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.

మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్టపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధుతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్

0: కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. 1240 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా, అండ్ నేను మీ ఆర్జే శృతి. నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యాక్చువల్గా అంటే నదుల్లో ప్లాస్టిక్ పొల్యూషన్, మెషిన్స్తో పని లేకుండా పని చేయొచ్చా, ఇదే కదా మన డౌట్, ఇక్కడే కదా మన టాపిక్ ఆగింది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఇటలీ సైంటిస్ట్లకి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింట. అదొక ఎకో ఫ్రెండ్లీ ఐడియా అనమాట. ఇప్పుడు మనకి నీళ్ళల్లో చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి ఉంటుంటాయి కదా, వాటిని అబ్జార్బ్ చేసే ఫిస్టియా మ్యాగ్నిఫికా అనే ఒక నీటి మొక్కని ఆ నదుల్లో పెంచుతున్నారట. అది దాని వేళ్ల దగ్గర ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ని ట్రాప్ చేసి వాటర్ ని క్లీన్ గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ఇదనమాట కాన్సెప్ట్. ఈ ప్లాంట్ ఏంటంటే సూర్యకాంతితో పెరుగుతుంది అండ్ నీటి మీద పైన ఇలా తేలుతుంటుంది. వీటి వేళ్లు నీళ్లలో స్ప్రెడ్ అయి పొల్యూషన్ ని క్యాప్చర్ చేస్తాయట. 90% ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. బట్ దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రీసెర్చ్ అయితే జరుగుతోంది. బట్ ఇదంతా 100% నిజమైతే మాత్రం ఒక పెద్ద పొల్యూషన్ ప్రాబ్లం కి చెక్ పెట్టినట్టు అని నాకు అనిపించింది. ఏమంటారు, అంతే కదా. సో నేచర్ ని పాడు చేస్తున్న మనమే మళ్ళీ నేచర్ లోనే సొల్యూషన్ వెతుక్కుంటున్నాం అనమాట. అది కదా మ్యాజిక్ అంటే. ఎనీవేస్, నేచర్ అంటే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా గుర్తొచ్చింది, అది కూడా చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం రంజిత్ అండ్ మహాలక్ష్మి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, సిరివెన్ గారి లిరిక్. అతడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉంటుంది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎస్, 12:51 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. మనం మీకు తెలుసా టైమ్ అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. యాక్చువల్గా అండి, మన డెవలప్మెంట్స్ కోసం రోడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. కానీ అడవుల్లో ఉండే జంతువుల సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో అందుకే మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అంటే మధ్యప్రదేశ్లో హైవే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 11.9 కిలోమీటర్స్ హైవేలో ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ ని రెడ్ సర్ఫేస్ గా మార్కింగ్ చేశారు. ఈ రూట్ అంతా కూడా యాక్చువల్గా వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ నుంచి పాస్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే, టైగర్ రిజర్వ్ అన్నప్పుడు అక్కడ యానిమల్స్ అవి ఉంటాయి కదా, ఆ యానిమల్స్ అన్ని రోడ్స్ మీదకి వచ్చి యాక్సిడెంట్స్ అనేవి అవ్వకుండా ఈ రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ వల్ల డ్రైవర్స్ కి ఒక అలర్ట్ వస్తుంది అనమాట. సో అది మ్యాటర్, స్పీడ్ కంట్రోల్ చేసుకుని ఆ మార్కింగ్స్ వచ్చినప్పటి నుంచి స్పీడ్ ని బాగా కంట్రోల్ చేసుకుని స్లోగా వెళ్లమని అర్థం. ఇది వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ జోన్ అని వాళ్ళకి ఒక గుర్తు కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నాకైతే చాలా చాలా చాలా నచ్చింది ఐడియా. సో ఇలాంటివే ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్ లో చాలా చోట్ల, వాటి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఎస్బి బాలుగారు అండ్ సుజాత పాండే పాట ప్లే చేస్తున్నాను. వెయిటర్ గారి లిరిక్, రాజకుమారుడు సినిమా నుంచి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో అది మ్యాటర్. మరి మనం ఇంతాక మాట్లాడుకున్నాం కదా, మన ఇండియాలో టేబుల్ టాప్ మార్కింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి. మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. అయితే ఎలిఫెంట్ కారిడార్స్ కూడా ఉంటాయి మన దేశంలో. అలాగే నెదర్లాండ్స్లో హైవేస్ పైన అండి పెద్ద పెద్ద గ్రీన్ బ్రిడ్జెస్ కడతారు యానిమల్స్ని క్రాస్ చేయడానికి. అండ్ కెనడాలో అయితే యానిమల్ టన్నెల్స్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే మోషన్ సెన్సర్స్ కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏవైనా యానిమల్స్ దగ్గర ఉంటే వార్నింగ్ లైట్స్ వస్తాయన్నమాట డ్రైవర్స్ కి. సో నెక్స్ట్ జపాన్ లో జింకలు క్రాస్ చేసే ప్లేసెస్ లో స్పెషల్ సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తారట. అండ్ కెన్యా దేశంలో అయితే రైల్వే ట్రాక్స్ ఇంకా హైవేస్ ఉంటాయి కదా, వాటి కింద ఏనుగుల కోసం అండర్ పాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏనుగులు పైకి వచ్చి అక్కడ రోడ్స్ బ్లాక్ అయిపోకుండా వాటి కోసం స్పెషల్ దారి అండర్ పాసెస్ లో స్పెషల్ గా పెడతారనమాట. ఇలా చాలా దేశాల్లో చాలా చాలా మెథడ్స్ ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా నేచర్ ని కాపాడటం అంటే కేవలం చెట్లను మాత్రమే సేవ్ చేయడం అని కాకుండా ఆ నేచర్ లో ఉండే అందులో ఉండే జంతువుల గురించి కూడా ఆలోచిస్తున్నందుకు, నిజంగా ఫ్యూచర్ ని బ్యూటిఫుల్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అంతే కదా. ఎనీవేస్, మరి ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ మళ్ళీ ధీరాలో కలుసుకుందాం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో. అంటే దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: మీరు చూసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్దం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గెలుపే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలని ఈ రోజు మహానాడు కార్యక్రమంలో అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గుంటూరు ఆర్మీ నియామకాధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.

0: CFM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

भारती एफएम 101.3 Yes, exactly. And my studio lo time 1:04 PM cross by 20 seconds ayipindi and manu entry payam dheera program loki. Actually gandi konni stories vinte maniki goosebumps ostayi. Konni journeys chuste asalu manukunna problems chaala chinnaviga kanipistayi. Kontha mandi success stories strength ki dictionary la maaripothayi. Kada edaina avvachu, journey ela aina undachu, kani andulo unde kashtam shrama matram okkate. Daniki vache phalitam kuda ఒక్కటే. ఈరోజు జర్నీ కూడా అలాంటిదే. ఇవాల్టి మన ధీర ఎవరెస్ట్ శిఖరాన్ని మాత్రమే కాదు, తన లైఫ్ లో కూడా అందనంత ఎత్తుకు చేరుకుంది, మౌంటైన్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. సో ఇవాళ మౌంటైన్ క్వీన్ జర్నీ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుందాం. సో రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, పడిపడి లేచే మనసు సినిమా నుంచి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో, సింధూరి విశాల్ పాడిన పాట, కృష్ణకాంత్ లిరిక్ లో ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీర ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

యువా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 1:13 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి యాక్చువల్ గా అండి, ఎవరెస్ట్ అంటే మనకి ఫొటోస్ లో చూసినప్పుడు చాలా చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అక్కడికి చేరాలంటే ఎంత బాధ, ఎంత ఓర్పు, ఎంత శ్రమ, ఎంత కష్టం, ఇలాంటివన్నీ అవసరం తెలుసా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించే ఎవరెస్ట్ శిఖరాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఆల్మోస్ట్ 11 సార్లు అధిరోహించిన మహిళ లాక్పా షేర్పా అనమాట. తనైతే హిమాలయన్ ప్రాంతమైన నేపాల్లో ఉంటుంది. ఫ్యామిలీ అయితే చాలా చాలా పూర్, కరెంటు కూడా సరిగ్గా లేని గ్రామంలో ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో అమ్మాయిలకి చదువు పూర్తవడం అనేది కూడా ఉండదన్నమాట. ఆల్మోస్ట్ అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అయినా కూడా తను ఇంత సాధించింది, 11 సార్లు అధిరోహించింది ఎవరెస్ట్ ని. యాక్చువల్ గా తన పేర్లో లాక్పా షేర్పా అన్నాను కదా, ఈ షేర్పా కమ్యూనిటీ అంటే కనుక ఎవరెస్ట్ ని ఎక్కే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అలాగే వాళ్ళ ఈ మౌంటైనీర్స్ కి డేంజరస్ రూట్స్ ని గుర్తించి వాళ్ళకి గుర్తించి చెప్తూ ఉంటారు. సో ఇలా ఎవరెస్ట్ స్టోరీస్ లో ఈ షేర్పా రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాక్పా షేర్పా కూడా అలాంటి ఒక వాతావరణంలోనే పెరిగింది. తను నేచర్ తో కనెక్షన్ ఉంటుంది తనకి, అండ్ మౌంటైన్స్ తో బాండింగ్ ఉంటుంది. ఈ రెండు కూడా తన లైఫ్ ని ఒక డిఫరెంట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. సో మరి లాక్పా షేర్పా జర్నీలో వచ్చిన టర్నింగ్ పాయింట్ గురించి అయితే మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నో మీ అందరి కోసం మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, వనమాలి గారి లిరిక్. మరో చరిత్ర సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం, ఎంజాయ్ లిస్నింగ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీశక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వ కారణం.
0: రాష్టంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూలవేతనాలను 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్దిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ,
2: ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెలపై మీద వంట చేసుకుని తినేట వాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4000 నుంచి 5000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు.
0: అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని లబ్ది పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ,
3: పీఎం కిసాన్ కింద 6000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ దుక్కి చేసుకోవడానికి కానీ భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు.
0: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల

0: www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్వర్ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్దమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్ రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎన్యుమరేట్ చేయడం జరిగింది. అలాగే 756,507 హౌసెస్ ని కూడా ఎన్యుమరేట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్ గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాం.
0: నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేశంగం పంతు వర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేశంగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27న మద్రాసులో తుది శ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్బంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

क्या पसंद, प्यार के जहां मेरा जमंद जब हम तुम।

0: 101.3
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: అబ్బాయి గారు,
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ స్టూడియోలో టైం 2:32 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ పోయాం సండే సండే గేమ్ షోలోకి అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి ఇక్కడైతే నాకు చాలా మంది విషెస్ పంపించారు, ఎవరెవరు పంపించారు ఒకసారి చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికి అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమాచారి, ఓకే మా అమ్మ కృష్ణమ్మ అంటూ కూడా మెసేజ్ చేశారు. ఓకే వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హలో పెడలు జోగానందరావు కాలనీ చప్పలరాజ్ గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్. హలో థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. హాయ్ అంటూ అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్. హలో నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ అంటూ కొత్తగూడెం నుంచి ఆకు భాష నూర్ జహాన్ మెసేజ్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందరే సందరి అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. ఓకే నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ కాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి మెసేజ్. సో అందరికీ కూడా హార్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాను అండ్ ఆల్సో వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి 2:33 అయిపోయింది, మరి క్వశ్చన్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే వచ్చేస్తున్నా, అక్కడికే వచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి చాలా చాలా సామెతలు ఉంటాయి కదా, అండ్ నేను ఫస్ట్ ఈరోజు సామెత అడుగుతాను, ఆ సామెతలో ఒక చిన్న గ్యాప్ అడుగుతాను, ఆ గ్యాప్ లో ఏమొస్తుంది అనేది మీరు నాకు చెప్పాలన్నమాట. ఓకే సో అది ఇంతకీ సామెత ఏంటంటే, అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుందంట. ఏంటది మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుంది, ఏమై ఉండొచ్చు? ఇదైతే యాక్చువల్గా ఫన్నీ ఆన్సర్ వస్తుంది దీనికి, బట్ దీనికి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చేస్తుంది, ఆ తర్వాత లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ముందే ఒంటి రంగులాగా గీసారే నన్ను బొమ్మలాగా మనసు తెల్ల కాగితాన కవితలాగా.
1: జితిన్ రోషన్ మ్యూజిక్ కంపోజిషన్ లో విజయ్ ప్రకాష్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. శ్రీమణి గారి లిరిక్ కొలంబస్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 2:44 అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యావ్ ఎ నైస్ డే, యువర్ ఫ్యాన్ అంటూ ప్రవల్లిక మెసేజ్ చేశారు. హాయ్ ప్రవల్లిక, ఎక్కడ ఎక్కడ నా ఆన్సర్ ఎక్కడ ప్రవల్లిక? సో మరి నెక్స్ట్ అయితే కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి విద్య బ్రాకెట్స్ లో జ్ఞానం అంటూ మెసేజ్ చేశారు. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి, హే శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ మెసేజ్. హాయ్ వంశీరాజ్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఓకే మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నేను లాస్ట్ లో చెప్తా. అండ్ మీరు పెట్టిన ఓకే ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ నెక్స్ట్ మనకి దేవసేన తిరుపతి నుంచి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక అండ్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి చెంపదెబ్బ అంటూ మెసేజ్ చేశారు ఆర్ అని చెప్పేసి ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, అదైతే రైట్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి, ఓకే చక్రాల వసంత ఆట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపిశెట్టి శ్రీనివాసరావు గారు మచిలీపట్నం నుంచి పచ్చబొట్టు అంటున్నారు, పచ్చబొట్టు అయితే కాదండి. అండ్ నెక్స్ట్ విద్య ఎడ్యుకేషన్ అంటూ అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి మెసేజ్ చేశారు. మీరు చెప్పింది యాక్చువల్ గా రాంగ్ ఆన్సర్, కానీ ఒక కాంటెక్స్ట్ లో ఇది కూడా కరెక్ట్. మనం ఎవరికైనా విద్య అందిస్తే అది కలకాలం ఉంటుంది, అదైతే కరెక్టే. కానీ నేను అడిగిన సామెతలో ఆన్సర్ ఇదైతే కాదు. ఓకే నెక్స్ట్ కంచం అంటున్నారు ఫ్రమ్ సిరిగిరి ప్రతిభ హరి ఇంకా నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, కంచం కూడా కాదు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ వై చంద్రవర్ధన్, ఓకే కలమందల పాడి నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ అండ్ శ్యామల, ఏంటి మేడం గొడుగు అనుకుంటున్నారా? గొడుగు అయితే కాదండి. అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, కలిమి ఇస్తే కలకాలం గుర్తుండిపోతుంది అట. ఆహో సూపర్, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. హలో అండి, కాకపోతే మీరు అన్నది యాక్చువల్ గా అయితే ఆన్సర్ కాదు, కానీ మీరు చెప్పిన ఆన్సర్ బాగుంది, అది మ్యాటర్. ఎనీవేస్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే గణేష్ రాజు శ్రీవాస కోనపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాన్సన్ విజయ్.

వాడి నుంచి రెస్పెక్ట్, సూపర్బ్ ఆన్సర్ ఇది కూడా, బట్ ఇదైతే కాదు నా సామెతలో ఆన్సర్. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రెబ్బవరం నుంచి అనమాట రజియా, షరీఫా అండ్ షరీఫ్ బాబు. ఓకే, ఆన్సర్ నేమ్ అంటున్నారు. ఓహో. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజశ్రుతి గారు అంటూ ఎరుమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. నో నో నో, పేరు కాదు, విద్య కాదు. కాను నుంచి తాతారావు గారు, శృతి గారు ఈ మధ్య టైం కుదరక సందడి సందడి ప్రోగ్రాం వినలేకపోవడం వల్ల మీ ప్రోగ్రాం చాలా రోజుల తర్వాత వింటున్నాను అంటూ మెసేజ్ చేశారు. అవునా? ఓకే, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు వింటున్నారు కదా, ఇంతకీ ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ ఎక్కడ? నెక్స్ట్, రేడియో మిత్రులకి శుభదినం అంటూ జవాబు విద్య అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్, హాయ్ అండి అంటూ ఓకే అక్కరపాక నుంచి రమా గారు. ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతారో అని వెయిట్ చూస్తుంటే భలే ఉంటుంది అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో అండ్ నెక్స్ట్, ఇంతకీ మీరు ఎక్కడ ఆన్సర్ పంపించారా లేదా నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే చదువు చిలక నారాయణ గారు అనసేమన జానకపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. కొత్తగూడెం మ్యాకు భాష నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమ్మూజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నో నో నో, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ సంధ్య అయ్యప్ప నగర్ మేడ్చల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అంకయ్య గారు. ఓకే, గోల్డా గిఫ్టా? ఓ మై గాడ్, థ్యాంక్ యూ అండి. మీరు మాకు ఎప్పుడు ఇస్తున్నారో చెప్తే మేము వచ్చేస్తాం. ఎనీవేస్, నెక్స్ట్ చినకాకాని నుంచి సుమ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి చదువు ఆర్ జ్ఞానం అంటున్నారు. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి మనకి నిజామాబాద్ వీక్లీ ఎం ఉర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, ఇలా ఇలా ఇలా రకరకాల ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి. సో నేను అడిగింది ఏంటంటే, అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది. అయితే దీన్ని ఏ కాంటెక్స్ట్లో వాడారు అంటే, మనం చేసిన హెల్ప్ కన్నా మన అన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయట. సో అలాంటి ఒక కాంటెక్స్ట్లో అన్నారు ఇది, ఈ సామెత వచ్చింది. సో ఇప్పుడు ఆలోచించి చెప్పండి నాకు. ఓకేనా, ఇక్కడైతే ఒక ఫన్నీ ఆన్సర్ వస్తుంది, అది ఏమయ్యి ఉండొచ్చు మీరు గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరి కోసం రంగ్ దే సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: సో లవ్లీ సాంగ్ ఇది వినేశారు రంగ్దే సినిమా నుంచి డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో సీత్ శ్రీరామ్ పాడిన పాట. 253 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది అండ్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ఎగ్జాక్ట్లీ, మనము ఉన్నాం సందడే సందడే గేమ్ షోలో. సో మరి నాకైతే ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ రంగాపురం నుంచి రంజిత్ రెడ్డి, హాయ్ బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అండి, బాగున్నాను బట్ మీ ఆన్సర్ అయితే రాలేదేమిటో. అండ్ నెక్స్ట్ ఫనీ సైట్ శ్రీ తెనాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వై రమణ బెజవాడ్ నుంచి ముద్దు కాదు, అనంతపురం నుంచి అనురాధ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంటి పేరు అంటూ ఖమ్మం నుంచి అనమాట మెసేజ్ అయితే వచ్చింది. టైలర్స్, ఓకే సో ఇంటి పేరు కూడా కాదు. నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి కొబ్బరి బొండం ఏంటండి, అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం గుర్తుంటుంది. అంటే కొబ్బరి బొండం అసలు పెట్టడం ఏమిటి ఫస్ట్, అది నాకు తెలియాలి. అయ్యయ్యో, నెక్స్ట్ కన్ను పెడితే ఏమిటిది. వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం నుంచి మెసేజ్. అసలు ఈ మెసేజ్ నాకేనా నాకు డౌట్ వస్తోంది. ఎనీవేస్, నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది కాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి. అండ్ నెక్స్ట్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ గణేష్ వేదవతి చదువు జ్ఞానం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిల్క నారాయణ అనుసయమన జానకంపేట నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తెరాలపల్లి నుంచి అనమాట, హన్మకొండ జిల్లా, జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న విద్య అంటున్నారు. నెక్స్ట్ చేసిన సాయం తీసుకున్న అప్పు ఆర్ ఇచ్చిన అప్పు ఏదైనా కావచ్చు అంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ భద్రేశ్వరచారి మేడ్చల్ డిస్టిక్ట్ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం మంచి మాట ఆర్ కష్టంలో చేసిన సహాయం అంటూ చాలా చాలా ఆలోచిస్తున్నారు మీరు ఇంత అక్కడి నుంచి. నో, ఇవేమీ కాదు ప్రస్తుతానికైతే. అక్కడిపాక నుంచి రమ రైట్ ఆన్సర్ పంపించారు. నున్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రియాన్ శృత్విక రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎడ్యుకేషన్నా రైటా అంటూ ప్రవల్లిక ఒక క్వశ్చన్ మార్క్ పంపించింది. కాదు, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి చదువు జ్ఞానం అంటూ మెసేజ్. నెక్స్ట్ వంశీరాజ్ గుంటూరు నుంచి ప్రేమ, ఆహా ప్రేమ కూడా కాదు. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి ఒక ఒక

0: ఏంటది ఏమిటది, అస్సలు అర్థం కాలేదు నాకు మీ మెసేజ్, వెరీ సారీ. నెక్స్ట్ మంగళగిరి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనుకుంటా అంటూ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్ వినుకొండ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ సహాయం అంటున్నారు ఎవరంటే శ్రీనివాస్ మంగాపురం తిరుపతి నుంచి అనమాట. ఓకే, శ్రీనివాసులు రెడ్డి, శ్రీవల్లి, ధనుంజయ, శ్వేత, గోపి, మానస, శ్రీదేవి, రెడ్డప్ప అందరికీ హాయ్ చెప్పండి అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జ్యోతుల రాజారావు గారు చీమల్పాడు నుంచి పంపించారు. అండ్ మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అని అందరూ వెయిటింగ్ కదా, వాత అండి, వాత. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ వాత పెడితే మాత్రం కలకాల ఉంటుందట. చెప్పాను కదా మనం చేసిన హెల్ప్ కన్నా మనం అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అనే ఒక కాంటెక్స్ట్ లో ఈ సామెత వచ్చింది, అది మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి పొద్దున్న లేస్తే రాత్రి వరకు మొబైల్ మన చేతిలోనే ఉంటుంది కదా, అది మనకి డిస్ప్లే టైం ఉంటుంది, అంటే డిస్ప్లే టైం 15 సెకండ్స్, 30 సెకండ్స్, ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు పెట్టుకుంటారు, 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ దాకా ఉంటుంది కదా. కానీ డిస్ప్లే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ అన్లాక్ అయిపోతుంది, మళ్ళీ మనం దాన్ని లాక్ తీసేయాలి, అన్లాక్ చేయాలి, లాక్ అయిపోతూ ఉంటుంది. అలా రోజుకి మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాము, అంటే మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాం, ఇది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టమే, జస్ట్ యావరేజ్గా గెస్ చేసి నాకు ఒక నెంబర్ పంపించండి. ఓకేనా, మన లైఫ్లో మనం మన మొబైల్ని ఎన్నిసార్లు అన్లాక్ చేస్తాము, ఓకే, గెస్ చేయండి. రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సమయమా
2: భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా ధర పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. పార్వతీపురంలో మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మేశ్వర తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలా

ఎన్నికలలోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. అగ్నిపథ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

సిరివెన్నెల గారి లిరిక్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే పాడిన పాట జల్సా సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 3:08 అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరే సందరి గేమ్ షోలో. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను అడిగిన క్వశ్చన్, మన లైఫ్ లో ఎన్నిసార్లు ఫోన్ ని అన్లాక్ చేస్తాం యావరేజ్ గా గెస్ చేసి చెప్పండి అన్నాను కదా. నాకైతే మెసేజెస్ చాలా అంటే చాలా వచ్చాయి. భాస్కర్ పెడన్ నుంచి నేను లైఫ్ లో అడిగితే భాస్కర్ మాత్రం రోజుకి పంపించారు 70 నుంచి 110 సార్లు అంటూ. ఓకే, శాంతినగర్ నుంచి ఓకే ఒకడు 3 లక్షలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి రంగాపురం 47 టైమ్స్. ఓకే, మీరు కూడా ఒక రోజుకే పంపించారా? అండ్ మీరు అట క్వశ్చన్ నాకు పంపించారు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి 4 సార్లు. వీళ్ళందరూ కూడా ఒక రోజు కనుక్కున్నట్టున్నారు. నేను అడిగింది లైఫ్ లో, టోటల్ గా లైఫ్ లో. అండ్ నెక్స్ట్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామళ్ళకోటి, ఓకే, రామకార్తీక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 20 లక్షల సార్లు అంటూ పంపించారు. ఓకే, నెక్స్ట్ వీ థింక్ నియర్లీ 40 లాక్స్ అంటున్నారు. కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజోల్ నుంచి జయన్న కూడా 20 లక్షల నుంచి 30 లక్షల సార్లు అన్లాక్ చేస్తారు ఒక మనిషి అంటున్నారు. నెక్స్ట్ 4 సార్లు అంటున్నారు వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రోజుకి అనుకున్నట్టున్నారు వీళ్ళు కూడా. వంశీరాజ్ గుంటూరు నుంచి 99 అని పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి 1 కోటి సార్లు, మోర్ దాన్ 1 కోర్ అంటున్నారు. నాకు అర్థమైపోయింది మీరు మొబైల్ చాలా ఎక్కువ సార్లు వాడతారని. ఎనీవేస్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సుమారుగా 25 నుంచి 30 సార్లు అండి అంటున్నారు ఒక రోజుకి. ఓకే, నెక్స్ట్ లెక్క లేనన్ని సార్లు అంటున్నారు. అసలు ఏ గోళా లేదు సాయి శిరీష, సూపర్ లెక్క పెట్టలేనన్ని సార్లు అంటూ మెసేజ్ చేశారు తిరుపతి నుంచి. అండ్ నెక్స్ట్ శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీనివాసులు రెడ్డి గారు 50 టైమ్స్ మేడం అంటున్నారు ఒక రోజుకట. అండ్ నెక్స్ట్ దర్శగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఇంతకటి క్వశ్చన్ కు ఆన్సర్ వాత అని పంపించారు. ఓకే, నెక్స్ట్ వై రమణ బెజవాడ్ నుంచి 0, ఎందుకంటే నేను లాక్ పెట్టుకోనుగా శృతి అట. ఆహా, తెలివి తెలివండి మీది. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమ, ఓకే, మొబైల్ వాడాలి అనుకున్నప్పుడల్లా లాక్ తీసేస్తూనే ఉంటాం కదా, చాలా సార్లు లెక్క పెట్టలేమన్ని సార్లు మనం చూస్తాం మొబైల్ అంటున్నారు. ఓకే, సగటున 100 సార్లు అన్లాక్ చేస్తామంటూ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, ఓకే, రోజుకి చెప్పినట్టున్నారు. అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాండ్ నుంచి 32,58,000 సార్లు అంటున్నారు. అబ్బా, ఏం లెక్క పెట్టారండి, ఎగ్జాక్ట్ గా లెక్క పెట్టి చెప్పినట్టు చెప్పారు. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి లెక్క నేను సార్లు అండి, ఏమంటారు శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అంతే అంతే అంతే, మీరు ఏదంటే అదే. అండ్ నెక్స్ట్ వన్ డేక లైఫ్ మొత్తంలోనా మేడం అంటూ ఒక క్వశ్చన్ వచ్చింది. నేనైతే రోజుకి 10 టైమ్స్ అన్లాక్ చేస్తాను అంటూ మెసేజ్ చేశారు శిరీష.

0: గూడూరు నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 20,000 సార్లు అంటున్నారు. ఏది లైఫ్ లో 20,000 సార్ల, రోజుకి 20,000 సార్ల. అండ్ నెక్స్ట్ మేబీ 100 టైమ్స్ అంటూ చినకాకాన్ నుంచి సుమ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి జవాబు కరెక్ట్ గా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, ఎందుకంటే లైఫ్ ఎంతవరకు ఎవరికి తెలియదుగా అంట. హైదరాబాద్ గణేష్ వేదవతి అదేనండి, అందుకే నేను సుమారుగా అనే ఒక పదం వాడాను కదా, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ బై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందల్పాడు, 1.2 × 10⁶ 2.0 × 10. ఇక్కడ ఏంటో ఒక మొత్తం పెద్ద లెక్క వచ్చింది నాకు, అది నేను మొత్తం డీల్ చేసి దాని ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే చంద్రవర్ధన్ ఏమంటారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఫోన్ అన్లాక్ ఎప్పుడు చేయను, 24 అవర్ ఆన్లోనే ఉంటుంది అంటున్నారు దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో నేను అడిగిన ప్రశ్న ఓకే నువ్వు అడిగిన అయ్యి ఉండొచ్చు అది బహుశా వాత అని చెప్పేసి. గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు రోజుకి 80 నుంచి 110 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తాం, అంటే ఫోన్ ప్రతి 10-15 నిమిషాలు ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తూనే ఉంటాం, అదండి సంగతి అంటారు. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళకండి, మనకు భయం వేస్తుంది ఎందుకంటే మన ఫోన్ కి అంత ఎడిక్ట్ అయిపోయాం, అది మ్యాటర్. నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి 43,800 సార్లు అప్రాక్సిమేట్ గా అంటున్నారు. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, రెబ్బవరం నుంచి అమిడా బేగం, రజియా బి, షరీఫా, షఫీర్ బాబు, ఆన్సర్ 3 crores అట, ఓ మై గుడ్నెస్. అండ్ నెక్స్ట్ అన్లాక్ ఫర్ డే అప్ టు 48 టైమ్స్ అంటూ గంజి శ్రీను టీ కొమ్మపల్లి నుంచి మెసేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్నిసార్లు చేస్తామో అన్నిసార్లు మాత్రమే చేస్తాం, ఎక్కువగా చేయలేం కదా అంటూ గణేష్ క్వశ్చన్ చేశారు. అబో తెలివి వాడారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మంజుల, ఓకే మంజుల గోపనాథ్ నాని పావని ఏంటిది ఏదో వచ్చింది ఇక్కడ. ఓకే ఏంటో ఇమేజెస్ వచ్చాయి బట్ ఆన్సర్ ఎక్కడ నాకు కనబడలేదు. 20 మిలియన్ టైమ్స్ అంటూ ఏర్వాక సరిత ఖమ్మం నుంచి మెసేజ్, మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి ఒక ఆన్సర్ పంపించారు 1 lakh అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ అయితే డిలీట్ ప్రవలిగా ఏమైంది మొత్తం అన్ని డిలీట్లు. కొత్తగూడెం యాకూబ్ భాషా నూర్జహాన్ 1 million అంటున్నారు. అనంతపురం నుంచి అనురాధ 1000 సార్లు అంటున్నారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి అంచనా వేయలేదు మేడం అంటున్నారు. నెక్స్ట్ అన్లాక్ ఫ్రీడమా కీర్తిరాజ్ కుమార్ నిజామాబాద్, ఏమిటి మీ ఉద్దేశం అసలు ఏం అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ 32,58,000 సార్లు అంటూ కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి మెసేజ్. అండ్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన లైఫ్ లో ఎన్నిసార్లు ఫోన్ ని అన్లాక్ చేస్తాము యావరేజ్ గా గెస్ చేసి నాకు చెప్పండి. నా దగ్గర అయితే ఒక ఆన్సర్ ఉంది బట్ మీ ఉద్దేశం ఏంటనేది నాకు షేర్ చేయండి. 8662488114 ఈ నెంబర్ కి. రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రాజావారు రాణివారు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 319 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ మెసేజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 32,58,000 టైమ్స్ మనం అన్లాక్ చేస్తాం శృతి మన లైఫ్ టైమ్ లో అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపుర్ డిస్టిక్ 2 లాక్ టైమ్స్ అంటున్నారు. నెక్స్ట్ వన్ డేలో 25 టైమ్స్ అంటూ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు మెసేజ్. అండ్ నెక్స్ట్ నాకైతే ఆన్సర్ తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు అమ్మబాబోయ్. ఓకే ఓకే, కూల్ కూల్ అండి, ఓయ్ కూల్ రంజిత్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు అనమాట, ఓకే లాక్ వేసినప్పుడు మాత్రమే కదా అన్లాక్ చేసేది అంటున్నారు. నెక్స్ట్ 55 లాక్స్ టైమ్స్ అంటూ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జీవితంలో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఫోన్ అన్లాక్ చేస్తారు అంటూ చిల్క నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. అండ్ నెక్స్ట్ అయితే పాలెంపోలి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా 32,85,000 సార్లు అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో 1.8 మిలియన్ టైమ్స్ ఫర్ లైఫ్ అంటూ వైవీ రావు సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఒక రోజులో 80 నుంచి 150 సార్లు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఉమ్మడి నుంచి, ఓకే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్, రోజుకి 5 లేదా 6 సార్లు అంతేనా? అయ్యయ్యో, మీరైతే చాలా తక్కువ వాడుతున్నారండి రోజుకి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బుర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 40 సార్లు అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సులోచన కరీంనగర్ నుంచి, మరి ఎందుకో డిలీట్ చేస్తారు. నెక్స్ట్ చంద్రవర్ధన్, ఓకే ఫ్రమ్ కలమందిల్పాడు, 1 లక్ష 12 లక్షల నుంచి 20 లక్షల దాకా అంటూ మెసేజ్. వంశీరాజ్ గుంటూరు నుంచి రఫ్లీ 2.4 మిలియన్ టైమ్స్ అన్లాక్ చేస్తామంటున్నారు. కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి, ఓకే మేము లాక్ పెట్టుకోం మేడం, మాకు పెట్టుకుంటే చాలా చిరాకు, ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది కదా అంటూ మెసేజ్.

విజయవాడలో ఒక గంట సేపు అంటూ వర్షం పడితే ఎన్ని చినుకు, ఆహా ఓకే, విజయవాడలో ఒక గంట సేపు వర్షం పడితే ఎన్ని చినుకులు పడతాయో అన్నిసార్లు అంట గణేష్ ఫ్రమ్ కోనాపూర్ మెసేజ్. ఓకే, కమత వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఏంటో ఇంటూ ఇంటూ ఇంటూ ఇంటూ ఇంటూ అని చాలా నెంబర్స్ పంపించారు నాకు, ఇవాళైతే అవ్వదు అది. ఓకే, సో మరి మొత్తానికి నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే 100,000 సార్లు అట యావరేజ్ గా. పాపం ఈ లెక్కేసిన ఆయనకి మన గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. సో ఇక్కడ లక్షలు కోట్లు ఇంకా ఇంకా వదిలితే ఎక్కడ దాకా వెళ్ళిపోయారు అందరూ. ఎనీవేస్, ఆయన అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన ఆన్సర్ అయితే 100,000 టైమ్స్ మాత్రమే, అది మ్యాటర్. ఓకే, సో అది పక్కన పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోదాం. ఓకేనా? సో మరి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా. సపోజ్ మీరు కనుక ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నారు అనుకోండి, అనుకోండి, జస్ట్ ఊహించుకోండి. ఆ షాప్కి ఒక మంచి క్యాప్షన్ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోవాలి ఆ క్యాప్షన్ చూసి, ఆ మీ షాప్కే వచ్చి బట్టలు కొనాలి, అది అక్కడ మ్యాటర్. అలా మంచి అట్రాక్టివ్ క్యాప్షన్ ఫన్నీగా పెట్టచ్చు, లేకపోతే క్రియేటివ్గా పెట్టచ్చు, లేకపోతే ఫన్ అండ్ క్రియేటివ్ జోడించి ఆ రెండింటినీ కలిపి పెట్టచ్చు, ఏదైనా సరే. సో ఒక క్యాప్షన్ పెట్టాలి మీ షాప్కి. సో ట్రై చేయండి, ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. సపోజ్ మీరు కనుక బట్టల షాప్ పెడితే ఎలాంటి క్యాప్షన్ పెడతారు దానికి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేలాగా. ఓకే, అర్థమైంది కదా. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సైనికుడు. ఎంజాయ్ లిస్నింగ్.

నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా సినిమా నుంచి అర్మాన్ మాలిక్ అండ్ చైత్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం 3:33 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందరి గేమ్ షోలో. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. సో మరి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి చాలా చాలా చాలా వచ్చేసాయి. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా, ఒకవేళ మీరు బట్టల షాప్ పెడితే ఆ షాప్ కి ఎలాంటి క్యాప్షన్ పెడతారు అని నేను క్వశ్చన్ వేసా. దీనికంటే ముందు ఈ ఆన్సర్స్ రావడానికంటే ముందు ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఏంటంటే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఇంతాకటి క్వశ్చన్ కి మొబైల్ అన్లాక్ ప్రశ్న కంటే శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటారు అనే ప్రశ్న ఈజీ కావచ్చు మేడం అంటూ మెసేజ్ చేశారు. కరెక్టేనండో, మీరు చెప్పింది చాలా చాలా చాలా కరెక్ట్. సో ఎనీవేస్ నెక్స్ట్ మనకి ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించారు. దేవుడు మనుషుల్ని సృష్టిస్తాడు, మేము మనుషుల అందాల్ని పెంపొందిస్తామనే క్యాప్షన్ పెడతారట. ఆహా, ఏమన్నా పెట్టారా? అసలు అద్భుతం అంతే. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు. మా షాప్ లో కొన్న బట్టలు నెల రోజులు వేసుకున్నా ఉతకన అవసరం లేదు, ఇస్త్రీ అవసరమే లేదు అట. సూపర్ అండి, ఇస్త్రీ అవసరమే లేదు అన్నారు చూసారా. ఇక్కడ ఇంప్రెస్ చేశారు మీరు. మెయింటెనెన్స్ ఖర్చు లేకపోతే ఇంకేంటి చెప్పండి. అండ్ స్పెషల్లీ మనకి ఇప్పుడు కాటన్స్, ఎండల్లో కాటన్ ఎక్కువ వేసుకుంటాం, వాటికి మెయింటెనెన్స్ చాలా అవసరం అవుతుంది. అలాంటి టైంలో మీరు ఇస్త్రీ అవసరం లేదు అని చెప్పినందుకు కూడా మీకు అసలు అవార్డు ఇచ్చేసేయచ్చు. అదే మ్యాటర్, సూపర్ ఉంది మీ క్యాప్షన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఓకే, సో శిరీష గూడూరు నుంచి క్వీన్ ఆఫ్ ద వరల్డ్ అని పెడతారట. అబ్బో, మంచి పాయింటే పెట్టారు మీరు. నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి 10,000 రూపీస్ కొంటే ఫ్రీగా 10,000 రూపీస్ షాపింగ్ ఫ్రీయా? ఓ మై గాడ్, అసలు ఇంకా మొత్తం లైన్ అంతా మీ షాప్లోనే ఉంటుంది. బట్ నేను అడిగింది ఆఫర్ కాదు, యాక్చువల్గా క్యాప్షన్ అనమాట. ఎనీవేస్ మీ ఆఫర్ చాలా బాగుంది కాబట్టి మేము కాదనలే. అండ్ నెక్స్ట్ హై క్వాలిటీ లో ప్రైజ్ అంటూ లలిత మురళి భాను కామాకూరు తిరుపతి డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. సూపర్, అసలు ఇంతకు మించి కావాల్సింది ఏమిటి చెప్పండి. కావాల్సిన రెండు ఇచ్చారు మీరు, క్వాలిటీ అండ్ ప్రైస్ తక్కువ. వెరీ నైస్. వై రమణ బెజవాడ్ నుంచి 1+3 ఆఫర్ విత్ 50% డిస్కౌంట్. రెండు రండి త్వరగా, ఆఫర్ క్లోజింగ్ సూన్ అంట. ఓన్లీ సమ్మర్లోనేనా, తర్వాత ఇవ్వరా మీరు? అండ్ నెక్స్ట్ కవిత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి మా షాప్కు ఒక్కసారి రండి చాలు అట. ఇంకా అసలు ఇంకేం చెప్పరండి, ఎక్స్ట్రా రండి అంతే, మీరు అతుకుపోతారనమాట. వెరీ నైస్. ఇది కూడా ఒక పట్టుసారి ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్రీ. ఓ మై గుడ్నెస్, సూపర్. ఎందుకంటే ఇప్పుడు శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటూ చిన్నకాక నుంచి సుమ, నేను టైలర్ని అందుకనే ఇలా పెట్టానంటూ మెసేజ్ చేశారు. సూపర్ అండి, మీకన్నా ఎవరికి ఇంకా బాగా అర్థమవుతుంది చెప్పండి కాస్ట్ గురించి. ఎనీవేస్ వంశీరాజ్ గుంటూరు నుంచి, అబ్బా నేనైతే షాప్ పెడితేనే శృతికి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానట. ఆహా, సూపరు. అండ్ నెక్స్ట్ అప్పుడు కానీ మొత్తం మీరు టింగ్ అయిపోతుంది అనమాట. ఎనీవేస్ ఏ వెంకటేష్ కర్నూలు నుంచి ఓకే, ఆఫర్ 50 రూపీసా, ఏమిటిది? ఎనీవేస్ నెక్స్ట్ చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందలపాడు, షాప్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాషన్ ఫీవర్ అట. ఫ్యాషన్ ఫీవర్ కన్నా ఫ్యాషన్ ఫర్వర్ అంటే బాగుంటుందేమో, ఆలోచించండి కొంచెం చంద్రవర్ధన్. ఎనీవేస్ నేను అడిగింది బ్యూటిఫుల్, మొత్తానికి అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ ట్రెండ్ ఏదైనా బ్రాండ్ మనదే అట. అబ్బా, ప్రవల్లిక అద్భుతం అంతే. అండ్ నెక్స్ట్ ఏది మన ఏంటి ఇది మన ఏమిటిది, మంజులా గోపినాథ్ నేతాజీ పావని ఫ్రమ్ సత్యవీడు, ఇది మన అందరు ఓకే అందరియా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఆ ఏ ముందుకు వచ్చి మనాలో కలిసింది, సో కష్టమైంది నాకు. ఎనీవేస్ ఇది మనందరి టెక్స్టైల్ అట. సూపర్, మంచి ఆఫర్ ఇది. అండ్ బాగా అట్రాక్ట్ చేస్తారు యాక్చువల్గా, మనది అన్నప్పుడు ఇంకా బాగా అందరూ వస్తారు కదా. భాస్కర్ పెడన్ నుంచి ఓకే, శృతి గారు మా నాన్నగారు బట్టల షాప్ పెట్టద్దన్నారంటే అని పెట్టకండి. ఎందుకండి బాబు, నాన్నగారు వద్దన్నప్పుడు వద్దంతే. ఇక్కడ నెక్స్ట్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్, ఇక్కడ చీరలతో పాటు నమ్మకం కూడా దొరుకున్నట. అబ్బా సూపర్ అసలు మీరు. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక అండ్

పల్లె వెలుగు. ఓకే, ఏంటి కర్ణాటక నుంచి మెసేజ్? ఫ్యాషన్ అట. ఓహో సూపర్. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం. సకల ఏంటిది, సకల వస్త్ర నిలయం అయితే అర్థమైంది. తర్వాత సకల ఏమిటో మరి, మధ్యలో ఏదో ఉంది, బట్ బాగుంది యాక్చువల్లీ, వినటానికి బాగుంది బట్ అర్థమైతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఓకే, అంకయ్య గారు బండారుపల్లి నుంచి శృతి ఫ్యాషన్ మాల్ అట. ఆహా, మీరు నాకే వేశారా. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆజయశ్రుతి గారు, మీకు మేము ఇచ్చే బట్టలు మా షాప్లోనే. ఓకే, మీరు ఆహా మీరు మెచ్చే బట్టలు మా షాప్లోనే, పండగ సందడి మీ ఇంట్లోనే. అర్రెర్రెర్రెర్రెర్రె, ఎర్రవెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఆదరగోట ఇప్పండి అసలు. అండ్ నెక్స్ట్ వీ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ విత్ అవర్ వెడ్డింగ్ కలెక్షన్ అంటూ గంజి శ్రీను టీ కొమ్మలపల్లి పుల్లంపేట నుంచి మెసేజ్. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, నీ స్టైల్ మా చాయిస్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ అయితే మా షాప్లో బట్టలు కొంటే నెల రోజులు బట్టలు ఏం ఏమిటారు ఇవ్వబడును, నెల రోజులు ఇవ్వడం ఏమిటండి. కొంకల్ గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవేస్ అదేంటో ఒకసారి చూసి మళ్ళీ మెసేజ్ చేయండి నాకు. నెక్స్ట్ గ్రేస్ బిగిన్స్ విత్ పర్ఫెక్ట్ డ్రేప్ అట. అబ్బబ్బబ్బా, ప్రతి వేడుకకు ప్రత్యేకమైన చీరలు సంప్రదాయం స్టైల్తో కలిసిన చోటు. వైవీరావు అండ్ జయలక్ష్మి, వావ్ వెరీ నైస్. సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, పెళ్లి కూతురికి బట్టలు కొంటి పెళ్లి కొడుకు ఒక డ్రెస్ ఫ్రీ అంట. ఓ గాడ్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ డిలీట్ డిలీట్ డిలీట్ ఏమిటో మరి. ఎనీవేస్, దేవుడు మనుషుల్ని సృష్టిస్తాడు, ఇది చదివాను కదా ఆల్రెడీ. మహమ్మద్ ఇనాయతుల్లా గారు, ఓకే. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మా షాప్ నందు మీకు నచ్చి మెచ్చే బట్టలు దొరుకుతాయి అంటున్నారు. చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పారండి మీరు. ఎనీవేస్, డబ్బులతో సంతోషాన్ని కొనలేరు కానీ మా షాప్లో బట్టలు కొనగలరు, రెండు ఒకటే కదా అంటూ మెసేజ్ అనమాట. నెక్స్ట్ అల్మరా నిండా బట్టలున్నా వేసుకోవడానికి బట్టలే లేవు అనుకునే వాళ్ళందరికీ మా షాప్కి రండి. మీరు తిట్టారో పొగిడారో రమ్మంటున్నారో రావద్దంటున్నారో, నాకైతే ఏం అర్థం కాలేదు సుమి. ఎనీవేస్ ఎంఎస్ దుర్గారావు గారు, తరాలు మారినా తరగని స్టాక్ అట. అర్రెర్రెర్రె, వెరీ నైస్. నెక్స్ట్ పెళ్లి కూతురు చీరలు కొండి, పెళ్లి కొడుకు బట్టలు ఫ్రీ, ఎందుకంటే వాళ్ళకి ఒక సూట్ చాలు మేడం అంటూ శ్రీనివాస వంగపూర్ తిరుపతి శ్రీవల్లి మెసేజ్. నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, మంచి క్వాలిటీ ఆఫర్ మాత్రం లేదట. సూపర్, అసలు మీరు ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే, రండి లేదా పోండి. నెక్స్ట్ అక్కర్పాకి నుంచి రమా, మా షాప్కి రాని వాళ్ళు అయ్యయ్యో. ఎనీవేస్ సాహిత్య తిరుపతి నుంచి, ఓకే, చీర కొన్న వారికి గొలుసు ఉచితం అట, 1 గ్రామ్ గోల్డ్. ఓ మై గుడ్నెస్, అసలు మొత్తం లేడీస్ అందరూ అక్కడే. నెక్స్ట్ ఏంటి, ఫ్రీ లేడీస్కి ఫ్రీ సిట్టింగ్, చీమలపాడు జ్యోతుల రాజారావు గారు మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ శృతి క్లోత్స్ అండ్ శారీస్ అట, రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి. శృతి షో లాగే శారీస్ కూడా సూపర్ గా ఉంటాయట. అర్రెర్రెర్రెర్రె. అండ్ నెక్స్ట్ 1000 బిల్ చేస్తే 4000 మీ ఫోన్ రీఛార్జ్ చేయబడును, గణేష్ కోనాపూర్ నుంచి. ఎందుకండి, షాప్ ఒకరోజే పెడతారో తర్వాత ఉండదో మీ షాప్ నాకు డౌట్ గా ఉంది. నెక్స్ట్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి అనమాట. ఓకే, మా షాప్లో బట్టలు వాడి చూడండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి, అంటే మంచి క్వాలిటీ ఉంటుంది మా షాప్లో అని గ్యారంటీగా చెప్తారట. ఓహో ఓకే. సో నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెలి సంధ్య, బ్రాండ్ మీది భద్రత మాది అట. అర్రెర్రెర్రే. అండ్ నెక్స్ట్ మా షాప్లో 50% ఇస్తాను, ఓకే, 50,000 కొన్న వారికి 2 లీటర్స్ ఆహా ఒక మంచి డ్రింక్ ఫ్రీ, పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. సమ్మర్ ఆఫర్ అనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఈ లోపు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సపోజ్ మీరు మ్యారేజ్ సీజన్ కాబట్టి బట్టల షాప్ పెట్టాలనుకుంటే ఆ షాప్కి మంచి క్యాప్షన్ పెట్టండి అని చెప్పాను, దానికి వచ్చిన మెసేజ్లు అనమాట ఇవన్నీ. సో మరి మీరు కూడా ఏదైనా షాప్ పెడితే ఎలాంటి క్యాప్షన్ పెడతారు నాకు మెసేజ్ చేయండి. రైట్ నౌ మీ ఎదురు కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్, డియర్ కామ్రేడ్ మూవీ నుంచి వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ಐಶ್ವರ್ಯ ರವಿಚಂದ್ರನ್ ಅಂಡ್ ಸಿದ್ ಶ್ರೀರಾಮ್ ಪಾಡಿನ ಪಾಠಿತ ವಿನಯ್ ಸರ್, ಜಸ್ಟಿನ್ ಪ್ರಭಾಕರನ್ ಮ್ಯೂಸಿಕ್ ಕಾಂಪೋಸಿಷನ್, ಡಿಯರ್ ಕಾಮ್ರೇಡ್ ಸಿನಿಮಾ ನಿಂಚಿ ಸಾಂಗ್ ವಿನ್ನ ತರ್ವಾತ 3:46 ಕ್ರಾಸ್ ಅಪ್ಪ 33 seconds అయిపోయింది. మన సందరే సందరే గేమ్ షో టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి వివి రెడ్డి గారు పంపించారు, దేవతా వస్త్రాలు అమ్మ బాడును అట. ఓకే, సో కానీ దేవతలా అనిపించే మీకు వస్త్రాలు అమ్మబడును అంటే ఇంకా అందరిపోతుంది అనమాట క్యాప్షన్. ఎనీవేస్, బ్యూటిఫుల్ క్యాప్షన్ మీది. అండ్ నెక్స్ట్ మా షాప్ లో కొన్న చీరలు శాంతినగర్ నుంచి. ఓకే ఒక్కడ గారు, ఎందుకండి ఎందుకు? ఎనీవేస్, మా షాప్ లో కొన్న చీరలు అందరికీ బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి అనమాట. ఓకే, వివాహ బంధం చీరలు దొరుకును అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి, మేడం మీరుంటే సంథింగ్ తెలియని జోష్ ఉంటుంది ప్రోగ్రామ్ లో అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మీరు కూడా ఉతుక్కోవడం

దగ్గరికే వెళ్ళారా, ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మా షాప్ లో బట్టలు మగవాళ్లే ఉతుక్కోవాలను అట. అయ్యయ్యో. ఎనీవేస్, నెక్స్ట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ షాప్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీ మెసేజ్ నేను చదవలేనండి. అండ్ నెక్స్ట్ జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి, ఓకే, బట్టలు మీకు డబ్బులు మాకు అట. ఏముంది ఇందులో, ఏముందండి ఇందులో స్పెషల్? ఎనీవేస్, మా షాప్ లో 10,000 బిల్ చేస్తే ఒక గ్యాస్ సిలిండర్ ఉచితమని బోర్డు పెడతారట. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అమ్మబాబోయ్. నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. మురళి గారు బాగున్నారా? నెక్స్ట్ ఎస్ భీమశ్రీ గారు పెడన్ నుంచి, మా షాప్ లో ఒకసారి బట్టలు కొంటే 100 సార్లు కొన్నట్టే. భాష భాష ప్లేస్ లో భీమశ్రీ గారు అని పెట్టాలి. అయ్యయ్యో. ఎనీవేస్, నెక్స్ట్ నేనైతే మేడం టైటిల్ ఒక్కసారి కొనండి ప్రతిసారి ఫ్రీ అట. దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రామళ్ళకోట నుంచి, ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ మండూర్ మధుకుమార్, లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి, ఓకే, పట్టు చీరల షాప్ ఒకటి కొంటే 2 ఫ్రీ అట. ఓహా సూపర్, అసలు మ్యారేజ్ షాపింగ్ మొత్తం మీ షాప్లో చేయాలండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కాకా నుంచి పద్మ గారు లంచ్ చేశారా అని మెసేజ్. ఓకే, మీరు రాకుండా, ఓకే, మీరు నన్నన్నారే అనుకున్నా గణేష్, మీరు రాకుండా ఉండలేరు, మా క్వాలిటీ అలాంటిది, మా క్వాలిటీయే మా కళాంజలి అట. ఓహో సూపర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ అత్యుత్తమ నాణ్యత సరసమైన ధరలు ఈ వస్త్రాలే మనందరిది అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ మెసేజ్. అండ్ నెక్స్ట్ ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మా షాప్ లో క్లాత్స్ కొంటే కపుల్స్ కి టూర్ ఫ్రీ. ఆహా సూపర్, మంచి హనుమూన్ ట్రిప్ కూడా ఇచ్చేస్తారనమాట మీరు, వెరీ నైస్. ఓకే బ్యూటిఫుల్, మొత్తానికి అందరూ కూడా చాలా చాలా చాలా లవ్లీ క్యాప్షన్స్ పంపించారు. ఓకే ఆహా వెరీ నైస్. ఓకే మరి ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఈరోజు నేను మీకు తెలుసాలో లాక్పా షేర్పా గురించి చెప్పాను కదా, 11 times ఎవరెస్ట్ ని అధిరోహించిన మహిళ అనమాట, మౌంటైన్ క్వీన్ గా తనకి పేరు వచ్చింది. సో మరి అలాగే 32 times ఎవరెస్ట్ ని అధిరోహించిన పర్సన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎవరో మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇంకా మనకి కొంచెం టైం ఉంది కదా, 10 minutes, ఈ టైంలో మెసేజ్ చేసేయండి 8662488114 ఈ నెంబర్కి. 32 times ఎవరెస్ట్ ని అధిరోహించిన వ్యక్తి ఎవరు? సో టెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

జూనియర్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మరి 11 టైమ్స్ అవరెస్ట్ ని అధిరోహించిన మహిళ లాక్పా షెర్పా గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మరి 32

టైమ్స్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వ్యక్తి ఎవరు అని అడిగాను కదా. సో కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మురళి గారు పాట పాడమని అడుగుతూ మెసేజ్. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అవునా అని అడుగుతున్నారు రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి. రైట్ ఆన్సర్ అండి మీది. అక్కర్పాక నుంచి రమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ప్రోగ్రామ్ సూపర్, గాడ్ బ్లెస్ యూ అంటూ బెలగల్ మండలం ఎం శివశంకర్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ వైవీ రావ్ అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామానగర్ బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వై రమణ బెజవాడ్ నుంచి. ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ ఆర్జే శృతియా, అంత లేదు మనకి. ఎనీవేస్, కనకారావు గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు రైట్ ఆన్సర్ పంపించారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. నెక్స్ట్ భాస్కర్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది, ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి తెలియదు, పంపించలేదన్నమాట. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఓకే హరికార్తికేయ సూళ్లూరుపేట నుంచి పంపించారు. ఎగ్న వల్కన్ కూడా ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. ఓకే పాలెం పోలే ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ. అండ్ నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ యాంకరింగ్ చాలా బాగుంది ఈ రోజు, నవ్వులతో గడిచింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ నా కోరిక తీర్పనమాట, మీ ఫేస్ మీద ఒక చిన్న నవ్వు. ఓకే చినకాక నుంచి సుమ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అయితే నెక్స్ట్ మరి తెనాలి, ఓకే తెనాలి కూచిపూడి నుంచి హలో మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు హరి. ఓకే నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది శృతి గారు నమస్తే అంటూ. ఓకే నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే ఓకే మీరు ఈరోజు అన్ని కొత్త కొత్త ప్రశ్నలు అడిగారు అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ వివిధ భారతి అంటూ గణేష్ కోనాపూర్ నుంచి అత మెసేజ్. ఓకే నెక్స్ట్ ప్రసన్న గారు మీకు ఎవరెస్ట్ ఎక్కాలని ఆలోచన కానీ ప్రయత్నం చేద్దామని ఆలోచన కానీ ఎప్పుడైనా వచ్చిందా? శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, మీరు ఇంతసేపటి నుంచి వింటున్నారు, నా పేరు శృతి అండి, ప్రసన్న కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, బట్ స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 4:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. నీరు ఎక్కువగా తాగాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అతి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకోవాలని, వృద్ధులను గమనిస్తూ ఉండాలని సూచించారు. వీలైతే ఇతరులకు కూడా సాయం చేయాలని, ఇళ్లు దుకాణాల బయట పక్షులు జంతువుల కోసం నీటిని ఉంచాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత తొలి సూపర్ ప్రెషర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఏదో మైలురాయి అని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత స్పేస్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందన్నారు. పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలికాం అధికారులతో పీఎం వాణి అమలుపై ఆయన సమీక్షించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు మండలం ఎండపల్లి వలస గ్రామంలో జరుగుతున్న జనాభా గణన సెన్సస్ ప్రక్రియను, ఓటర్ల జాబితా మ్యాపింగ్ విధానాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి జనగణన సర్వే, ఓటర్ల మ్యాపింగ్లపై పలు సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 134 సంచిక 31 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు ఆదిత్యుని కళ్యాణం నిర్వహించారు. అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. భారత స్టార్ షట్టర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 20

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి స్టూడియోలో టైం 4:04 అయిపోయింది. అయితే ఇక్కడ కొన్ని మెసేజెస్ ఉన్నాయి. ఇంకా ఉమ్మీద నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైతాన్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ప్రవళిక, ఓకే అండ్ నెక్స్ట్ ప్రత్యూష నిత్యూష ఓకే పంపించారు, అంటే రైతాన్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే అర్థం కాలేదండి అంటున్నారు. అయ్యో కానీ ట్రై చేశాను అనుకుంటా అండి అంటూ ప్రవీణ్ చొప్న అశోక్ అప్సరా మెసేజ్. ఓకే ఎనీవేస్ ఓకే మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా టైం లేదు. ఏమడిగానంటే మౌంటైన్ క్వీన్ లాక్పా షేర్పా గురించి ఈరోజు మీ ధీరా ప్రోగ్రాంలో చెప్పానన్నమాట. నేను 1:00 ధీరా ఉంటుంది కదా, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. 11 times తను ఎవరెస్ట్ని అధిరోహించారు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సందడే సందర్లో 32 times ఎవరెస్ట్ని అధిరోహించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన ఎవరు అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి కామీరీటా షెర్పా అనమాట. ఆయన కూడా నేపాల్కి చెందిన ఆయనే. 32 ఎవరెస్ట్ని అధిరోహించారనమాట. అది మ్యాటర్. ఓకే సో చాలా మంది ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఓకే ఈ గ్యాప్ లో మనకి వేద, నిఖిల్, వెంకటగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవేస్ మరి వివిధ టైం కూడా అయిపోయింది, మరి ఈ రోజు వివిధలో ఏంటి స్పెషల్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:06 PM కాసేపు 14 seconds, దట్ మీన్స్ మన వివిధ టైం. మీరు ఈ రోజు సింగర్ స్పెషల్ అనమాట. సో ఎవరు పాటలు వేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన ఒకే ఒక పేరు కార్తీక్. సో లవ్లీ సాంగ్స్ మీకోసం అన్ని కూడా అలా ప్లేలిస్ట్ లో పెట్టేశాను. సో బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే ఆవుకాయ బిర్యానీ సినిమా నుంచి కార్తీక్ అండ్ శ్వేత పాడిన పాట ప్లే చేస్తాను, వనమల్ గారి లిరిక్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: అఖిల్ సినిమా నుంచి తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ ఎమ్ఎం మానిసి పైన సాంగ్ అయితే వినేశారు భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్. 416 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అల్లరి పిడుగు సినిమా నుంచి కార్తీక్ అండ్ సుజాత పాడిన పాట వేటూరు గారి లిరిక్ లో. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఏమండో ఈ శ్రీవారు సినిమా నుంచి కార్తీక్ అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. శ్రీకాంత్ దేవా మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ గారి లిరిక్. సో మరి స్టూడియోలో టైం 4:26 క్రాస్ అయిపోయి 41 సెకండ్స్ అయింది మనం నా వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఈరోజు సింగర్ కార్తీక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి కొన్ని వాయిసెస్ అండి వింటేనే మనసుకి కామ్నెస్ గా అనిపిస్తుంది, అలాంటి మ్యాజికల్ వాయిస్ అంటే సింగర్ కార్తీక్ అని చెప్పచ్చు. మెలడీ అయినా మాస్ బీట్ అయినా ఎమోషన్ అయినా ప్రతి సాంగ్ కి ఒక సోల్ యాడ్ చేస్తారు. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆరెంజ్ సినిమా నుంచి లవ్లీ సాంగ్ కి మ్యూజిక్ కంపోజిషన్ హారిస్ జయరాజ్ అండ్ కార్తీక్ పాడిన పాట వనమాలి గారి లిరిక్. సాంగ్ ఇంటర్ చేస్తూ స్టేజ్ ఉండే వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సింగర్ కార్తీక్ స్పెషల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ అయితే భీమిలి కబడ్డీ జట్టు సినిమా నుంచి కార్తీక్ అండ్ కల్పన పాడిన పాట ప్లే చేస్తున్నాను. అభినయ శ్రీనివాస్ లిరిక్స్ అనమాట. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: అసాధ్యుడు సినిమా నుంచి కార్తీక్ అండ్ కౌసల్య పాడిన సూపర్ సాంగ్ ఇది వినేశారు. చందు లిరిక్స్. సో మరి ఇది వాటి వివిధ బ్యూటిఫుల్ గా అలా అలా కార్తీక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఎగ్జాక్ట్ గా 4:50 అయిపోయింది మన స్టూడియోలో టైం. ఆజు చేతన్ రెడీగా ఉన్నారు వెనల ప్రోగ్రామ్ తో. దట్ మీన్స్ శృతి టాటా బాబే చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే తప్పకుండా కలుసుకుందాం. అండ్ లెర్న్ కీప్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I'm talking about the benefits of travel for personal growth. Yes, you heard it right. Correct ga vinnarandi. Travel chesthe personal growth ah telustundi. Anduke antanu vintu undandi Vanilla. Hi ga holiday tour plan chestunnara? Deento enni aarogya prayojanalu unnayo telusa? Doora prayanalu aarogyaniki chaala prayojanam ani cheppochu. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి, సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి, ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా, మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా, మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసును డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారీ కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళన కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక, సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్, ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది, దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటుంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా 1 రోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి.

కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విదిల్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు పేరు చెప్పండి చాలు నాటిక వింటారు.

0: ರಚನ ಶ್ರೀ ಆರುದ್ರ, ಇಂದು ಸುಬ್ಬಾರಾವ್, ಶ್ರೀ ಕಾಕರಾಳ, ಕಾಂತಮ್ಮ, ಶ್ರೀಮತಿ ಟಿ ವಿಜಯಬಾಲ, ವಸಂತ, ಕುಮಾರಿ ಬಿ ಶ್ರೀಮತಿ, ಆದಮ್ಮ, ಶ್ರೀಮತಿ ಎ ಇಂದಿರಾಚಾರ್ಯ, ಡಾಕ್ಟರ್ ಶ್ರೀ ರಮಾಕಾಂತ್, ಪೇರು ಚಪ್ಪಂಡಿ ಚಾಲು ನಾಟಿಕ.
1: ఎందుకలా గావు కేకలు?
2: ఇవే మేకపాలు అమ్మగారా, ఇంకో చిన్నది ఎన్నితే అండి.
1: మేకపాల ఎందుకు? నిన్నెవరు రమ్మన్నారా?
2: బలెవరా అమ్మగారా, అయ్యగారికి ఏదో కొత్త వైద్యం అంటే ఓ 40 రోజులు.
1: 40 రోజులే? నా శ్రాద్ధం పెట్టినట్టే ఉంది. ఈ రోగాలు కాదు గాని నా ప్రాణాలు తోడేస్తున్నారు, ఉండు.
2: ఏంటో అమ్మగారికి ఎంత కోపం? అమ్మాయి గారు లేతే గొప్ప చెప్పుగా అందుకునేవారు పాలు.
1: ఇందా పోసి తాగలాడు. ఒరే సన్నాసి, ఇక మీదట నాకు చెప్పకుండా మేక పాలు గాడిద పాలు అంటూ తెచ్చి తాగుకు.
2: బలెవరండి, డబ్బుకు పాలు అమ్ముకునేవాడి, డబ్బిస్తానంటే తేకుండా ఎలా ఉంటాను అమ్మగారు?
1: డబ్బిస్తే గడ్డి కరుస్తావా?
2: ఎంత మాట అమ్మగారు, డబ్బు వస్తుందంటేనే గడ్డి కరిచేస్తారు కదమ్మా గొప్పోళ్ళు అంటాను.
1: వెధవా, ఎంత పొగరు! అయినా వాడినని ఏం ప్రయోజనం లే. ఇంట్లో వాళ్ళు ఇవ్వని గౌరవం, వేధవ పాలవాడు ఇవ్వలేదని ఏడ్చి ఏం లాభం?
3: ఏమిటి పిన్ని, అప్పుడే పాలవాడు వచ్చేసాడా?
1: ఆహా, ఎంత నంగనాచివే! రోజు ఇందుకు అమ్మా పాలవాడు రావడానికి ముందే లేచేస్తున్నావు. ఈ మేకపాల ఫార్సు ఎన్నాళ్ళు దాద్దామనే.
3: పిన్ని
1: పిన్ని లేదు, గిన్నీ లేదు. మీరంతా నాకు సెల్లా దాపరించారే.

0: ఆయన చూస్తే నాకు రోగం నాకు రొష్టు అంటూ ప్రాణాలు కొరికేస్తారు. మీరంతా కలిసి ఆయన్ని ఏసందోస్తారు.
1: నాన్నగారికి నిజంగానే ఒంట్లో బాగోలేదు పిన్ని. లేకపోతే రోజు డాక్టర్ ముప్పు ఓట్లో ఎందుకు వస్తాడు చెప్పు. ఆయన గారు చెప్పాకే కదా మేకపాలు.
0: ఆహా, రేపిక పులిపాలు, ఎల్లుండింక కోతి గుండె, పిచ్చిక అంతులేదా ఉండక్కర్లేదా?
1: అబ్బబ్బబ్బ పిన్ని, గట్టిగా అరవకు, నాన్నగారు లేస్తారు. రాత్రంతా అసలే నిద్రపట్టలేదన్నారు. నేను ఆదమ్మ గోధుమ పొట్టు.
0: ఆహా, అది అది రాత్రంతా పొయ్యి కాలుతూనే ఉందన్నమాట.
1: మరెలా, పొట్టు వేడి చేసి అరికాళ్ళు గుండెలు
0: కాపడం పెట్టమన్నారు డాక్టర్.
1: అవును పిన్ని.
0: అవును, ఆదమ్మని మానిపిస్తే ఆయనకి రోగం సగం కుదురుతుంది, నిన్ను ఇంట్లోంచి పంపిస్తే పూర్తిగా కుదురుతుంది. పిన్ని లేదు గిన్ని లేదు. ఆ మేకపాలు కాచి పట్టిస్తావో తాగిస్తావో తీసుకెళ్ళమ్మా.
1: ఇదంతా నా ప్రాణానికి వచ్చి పడింది కర్మ. అటు నాన్నగారు మొండి, ఇటు పిన్ని గారేమో శతమొండి. తప్పుతుందా మరి? 5:45 కల్లా మేకపాలు, 6:10 కల్లా తైల లేపనం, 7:15 మర్దన, మళ్ళీ 7:30 కల్లా కాచి చల్లారిన వేడినీళ్ళ స్నానం. నా బొంద
2: అమ్మాయి వసంత
1: ఏనన్నా పిలిచావా?
2: పిలిచానమ్మా. ఇంకా అదే మరి రాలేదా? మీ పిన్నేం చేస్తుంది?
1: శుక్రవారం కదూ, తలంటుకుంటోంది. నీకేం కావాలన్నా?
2: నా సరే అర్థం, ఓ పక్క నేను చోల బొత్తుకుల మీద ఉంటే దానికి శుక్రవారాలు తలంట్లు కొత్త చీరలు.
1: ఉట్టినే కోపం తెచ్చుకోక నాన్న. అలాగా చూడు ఎంత దగ్గు తెరొచ్చిందో. ఉండు అలా పడుకో, కాస్త నీ గుండెలు రాస్తాను.
2: అలాగే అలాగే తల్లి, ఇంత రోగం పీడిస్తుంటే పడుక్కోక తప్పుతుందా?
1: నువ్వు అలా బెంగ పడిపోకూడదు నాన్నా. ఇవన్నీ పెద్ద రోగాలు అనుకుంటే ఎలా? మనిషి నాకు దగ్గు రాదా జ్వరం రాదా? నీ పిచ్చి నీదే.
2: అదిగో నువ్వు అదే మాట. పిచ్చి తల్లి, నీకేం తెలుసే, మా ముత్తాత మహావైద్యుడు. మా తాత సిద్ధాంత శిరోభూషణ బిరుదాంకితుడు. మా నాన్న
1: వద్దులేనన్నా, ఉట్టినెల మాట్లాడక అసలే దగ్గు వస్తుంది నీకు.
2: దగ్గే మరి, దానికి ఉపాయం అంతా ఈ మేకపాలలోనే ఉంది తల్లి. మా నాన్న లేడు, అదేలే ఉండేవాడు.
1: బలవాడు నాన్న. తాతయ్య నాకు తెలియదేంటి, తలనొప్పి అంటే తలపోయే మంది వేసేవాడు.
2: నీకంతా లవ్వుతాలుగా ఉంటుంది కాని వసంత, రోగ లక్షణాలని సమూలంగా తొలగించేయాలి.
1: ప్రాణం పోయినా పర్వాలేదు, రోగం పోవాలంటావు అంతేనా?
2: అంతే.
1: అదిగో ఆదిమ్మ తైలం కాచి తెస్తున్నట్టుంది.
2: వసంత, మీ పిన్ని స్నానం అయితే వచ్చి తైలం రాయమనకూడదు రోజు.
1: నాన్న పిన్ని సంగతి తెలిసిందే కదా, ఈ తైలాలు మర్దనాలు అంటే తన కోపం.
2: అందుకేగా ఓ కూలిదాన్ని పెట్టింది. నా డబ్బంటే అనుసలేదు, నా రోగం అంటే అనుసా.
1: పోనిద్దు, అవేం పట్టించుకోక నాన్న. నువ్వు అసలే అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం.
3: అమ్మాయి గారు ఇక్కడున్నారా? పెద్దమ్మగారు వంటింట్లో చిట్టపట్టాడిపోతున్నారు, బేగి వెళ్ళండమ్మా.
1: కొంచెం పని చూసుకొస్తాను నాన్న. ద్రాక్ష నానబెట్టాను, నీ స్నానం అయ్యేసరికల్లా పట్టుకొస్తా.
3: నూనె ఏడిగా లేదు కదా బాబుగారు?
2: లేదే లేదు, కానీ సరిగ్గా అరగంట ఆకుండా తల మీద మద్దనా చేయి. ఆహా, రామా రామా, పెళ్ళం ఉంది, కూతురుంది, మంది బలగా ఉన్నారు. అంతా నా ఆస్తిని కోరేవాళ్ళే కానీ నా ఆరోగ్యం పట్టించుకునేవాళ్ళు లేరు కదా. అబ్బా
3: బాబుగారు, నాకు తెలియక అడుగుతాను కానీ
2: మీ ఆడాళ్ళంతా ఇంతే అంతా తెలిసే నంగరాచిల్లాగా తెలియక అడుగుతావు అంటాం. ఏమిటా ధర్మ సందేహం?
3: ఆహా, అసలు ఇంతకీ తమకేం రోగమో తేల్చలేదా డాక్టర్ బాబు? బాబు గారు, నా మాట విని డాక్టర్ని మార్చండి బాబు గారు.
2: నీ ముఖం నీకేం తెలుస్తుంది? రోగాలకి ఎప్పుడు రావడానికి తొందర, పోవడానికి జాప్యం. అసలు ఈ శరీరంలో
4: ఏమిటి?
3: అదే బాబు, ఈ మాయదారి ఇంట్లో
2: నోటొక్క రకాల మృచూలు దాగి ఉన్నాయి.
3: అయ్యో బాబో, మీరు ఒక్క సావులే బాబు గారు, ఒక్క సావుకే సస్తారు కదా, ఇన్ని సావులు ఎందుకట్టాడండి ఆ దేవుడు?
2: అసలు కాలమృత్యు ఒక్కటేనే అదమ్మా, దీన్ని తప్పించుకునే ఉపాయం

0: వారికి లేదు. దీన్ని మందులు మాకులు ఆపలేవు. బాధ్యతలు బరువులు పరిష్కారం కాని సమస్యలు కట్టిపడేయలేవు.
1: అంతే కదా బాబు, నూకలు చల్లిపోతే ఎవరేం చేయగలడులేండి.
0: ఇక మిగిలిన మృత్యు రూపాలే రోగాలు. వీటికి అనేక ఉపాయాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. చూడు, దీపంలో ఒక కప్పుడు ఒత్తి చమురు ఉండి గాలి కారిపోతుంది. అలాగే ఆయుష్ ఉన్నా ఈ రోగం మృత్యువాత పడేస్తుంది. అందుకే రోగం వచ్చినప్పుడు రొస్తు అన్నారు. కొంచెం నెమ్మదే, కొంచెం నెమ్మదే. బాధ పైకి చెప్పుకోవాలి, లోపల లోపల దాచుకుంటే ఏ వైద్యుడు రక్షించలేడే.
1: బాబు గారు, పోనీ ఈ మాయదారి వైద్యం మాని అమ్మాయి గారి మాటిని
0: ఎర్రగా బుర్రగా ఉన్న డాక్టర్ని తెచ్చి సూది మందులు వేసుకోమంటాం. అది విషమే, విషం. తక్షణం రోగం నివారిస్తే అది మళ్ళీ తలెత్తుతుంది. అందుకే ఒంట్లో రక్తం శుభ్రపరిచి పూర్తిగా శాశ్వతంగా రోగం పోయే పద్ధతికి కట్టుబడి ఉండాలి.
1: ఏమిటో, తమరి పిచ్చి తమరిదే గాని వసంతమ్మ అవస్థ చూడరేం బాబు. తల్లి లేని పిల్ల, పెళ్లికి ఎదిగిన పిల్ల, ఓ ఇంటిదాన్ని చేస్తే వస్తూ పోతూ ఉంటుంది కదయ్యా. ఏ వయస్సుకు ఆముచ్చుటే కదా.
0: నాకు కొంచెం ఆరోగ్యం చిక్కనే, బంగారం లాంటి పిల్లాన్ని అల్లుడుగా తెస్తాను. నీళ్ళు వెళ్ళబెట్టు.
1: వెళ్ళండి, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. అమ్మగారికి ఏళ పెసరట్లు కాబోలు, పప్పు రుబ్బాలి.
0: ఏం మనిషి, ఏం మనిషి, పెసరపప్పు వాతం చేస్తుందని వంద వంద సార్లు కాదు, 1000 సార్లు కాదు, 100000 సార్లు చెప్పు ఉంటాను.
2: నా మాటకి కొప్పులో విరిగేది రోగి స్థిర మంచంలో పడున్నాడు, హాయిగా చేసు తినచ్చు అనుకుంటున్నారు. రామ రామ రామ రామ, ఇవి కాచి చల్లార్చిన నీళ్లు కాదు, వేణీళ్లలో చన్నీళ్లు కనిపేసింది.
3: ఇదిగో మిమ్మల్ని కాస్త ఆ సణుగుడు మాని త్వరగా రండి, డాక్టర్ గారు వచ్చారు, త్వరగా వెళ్ళిపోవాలట.
0: వచ్చేస్తున్నానే.
4: అమ్మా అమ్మా
2: అమ్మా, అయినా రోగాలకి పచ్చే ముఖ్యం, ఇలా వేణీళ్లు చన్నీళ్లు
3: లేకపోతే మరిగించిన నీళ్లు ఇంతట్లో ఎలా చల్లారుపాయనుకున్నారు.
0: అంతే అంతేలే అంతే.

0: అదేంటి డాక్టర్ గారు, మీరు దగ్గుతున్నారు?
1: ఏ, నేను మనిషిని కాదు, నాకు రోగం రాదు. అయ్యగారి స్నానం అయిందా?
0: అయిపోయినట్టే, కూర్చోండి, అమ్మగారికి చెప్పేస్తాను.
1: చచా, శుభం పలకరా అని మొట్టమొదటి పేజీలో ఈ చావులు ఇవ్వాలా? భూకంపం, 400 మంది దుర్మరణం. కర్మ, ఈ రోజుల్లో ఏది దుర్మరణమో ఏది సుఖమరణమో ఈ కుర్రకారు జర్నలిస్టులకు తెలిస్తే కదా. 10 మందితో చావు పెళ్లితో సమానం అన్నారు. ఏమిటి, కలరా అని అనుమానించబడుతోందా? అలా రాశారంటే కలరా వచ్చే చాలా మందిని చంపేసే ఉంటుంది. ఈ పత్రికల వాళ్ళు కొండంతలు ఘోరంతలు చేస్తారు.
2: నమస్కారం డాక్టర్ గారు, కాఫీ తీసుకోండి.
1: అబ్బాబ్బా, మీకెందుకండి శ్రమ? తిండి, ఎంతో గౌరవంగా తెచ్చాక వద్దనకూడదు కదా. ఈ పూట ఆరోగ్యంగా లేచారా మీ వారు?
2: లేచారండి. డాక్టర్ గారు, నేను చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి? ఈ కాపడాలు, ఈ కషాయాలు, ఈ మర్ధనాలు నేను చేస్తున్నానండి.
1: మీరు ఎలా తొందరపడితే ఎలా చెప్పండి. అబ్బాయి రేపు వస్తున్నాడు, మీరు చూడండి. మీరు మాట ఇస్తే మీరడిగిన పని ఇట్టే చేయించేస్తాను, సరేనా?
2: ఇంతకీ ఈ ముద్దు ఒప్పుకోకపోతే?
1: ఆ మాత్రం మెడలో ఉంచలేరుటండి ఆడపిల్లకి.
2: మీ అబ్బాయి డాక్టరేనా? మా వారికి ఎలాగైనా డాక్టర్నే అల్లుండిగా తెచ్చుకోవాలని.
1: డాక్టరే కాదండి వాడు, డాక్టర్ ఉన్నారా, ఇటు సాహిత్యం అటు వైద్యం, ఇటు శాస్త్రం అటు జ్యోతిషం, అన్నిటా ఆరితేరినవాడు. చూడ్డానికి అచ్చున అలాగే ఉంటాడు, కానీ చక్కని గాత్రం. అబ్బా, వాడు పాడుతుంటే చిచి, ఈ పాంచభౌతికమైన శరీరం వదిలి ప్రాణవాయువులు అనంతంలో కలిసిపోకూడదా అనిపిస్తుందండి.
2: మరి మీలా ఉంటాడా?
1: నాలా అంటే అందం కొరుక్కు తింటారటమ్మా ఆడవాళ్ళు. మీకు ఆస్తి కావాలి, నా కొడుక్కి ఇల్లరికం సంబంధం కావాలి, ఆ రెండు కూడి రావాలంటే వసంతకి మా వాణ్ణి ఖాయం చేసేయండి.
2: తీరా చేశాక వారు ఆస్తి నా పేరు రాయక కూతురి పేరు రాసిస్తే?
1: అంత వేరే వారనా, వారి ఆరోగ్యం నా చేతుల్లోనే కదా ఉంది.
2: డాక్టర్ బాబు నవ్వుతుంటే ఏ సౌలభ్యం.

0: ఎంతసేపయిందొచ్చి?
1: ఇక్కడే గుడ్మం కాడ నిలబడి.
0: అంతా విన్నావా? నీకెన్నిసార్లు చెప్తానే తలుపుల దగ్గర నిలబడి అలా దొంగతాటగా వినొద్దని.
1: ఇన్నా నాకేట అర్థమవుతుంది అమ్మగారు.
0: అయ్యగారు వచ్చేసారా?
1: అమ్మాయి గారు ఎండు ద్రాక్షల రసం ఇస్తున్నారండి అయ్యగారికి.
0: డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పు పో.
2: డాక్టర్ గారు, ఇదా పిల్లదానికి కుడిభుజం, వసంత మీద ఈగ వాలనివ్వదు. అస్తమానం వారికి నూరు పోస్తూనే ఉంటుంది వసంతకి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయమని.
3: ఇంకా బెంగే అక్కర్లేదని చెప్పే టైం వచ్చేసింది కదండి.
4: అబ్బా, కూర్చుంది కూడా బాధగానే ఉన్నట్టుంది డాక్టర్ గారు. మరి మర్దనా చేస్తున్న నూనెంతా ఏమైపోతుందో, కీళ్ళు ఎక్కడికక్కడ బిగుసుకుపోతున్నాయి.
3: అయితే నేను అనుకున్నట్టే అవుతుంది సుబ్బారావు గారు. శరీరంలోకెల్లా శిరస్సు ప్రధానం, దాని నుంచి మాలిన్యం తొలగిస్తూ వస్తే చివరికి కాలి బొటన వేలిదాకా పాకి అవతలకి చక్కాపోతుంది.
0: వయసు మళ్ళాక కీళ్ళ నొప్పులు కాక ఏం వస్తాయే?
4: నాక వయస్సు మళ్ళిందా? కాంతం, నీకు తెలియదే, మా తాతలేడు 97 ఏటకు అన్నాడు మా నాన్నని. మా వంశానికి ముసల్తనం లేదే అమ్మా.
3: ఎందుకండి అంత ఆవేశం? ఆడవాళ్ళకి ఏం అర్థమవుతాయి చెప్పండి. భర్తృహరి ఏమన్నాడో తెలుసా?
4: అన్నాడండి, ముందు రోగం పేరు చెప్పండి చూద్దాం.
3: పేరు చెప్తే చాలటండి, రోగం కుదర్చాలి కాని. ఏమంటారు?
1: అవునమ్మాయి గారు, నా చెవులతోనే విన్నానంటుంటే
5: ఎంత అన్యాయం. అదేమ్మా, ఇప్పుడు ఎలాగా? అమ్మే ఉంటే నాకు ఇంత అన్యాయం తలపెట్టేదా?
1: చిచ్చి, ఏడుస్తావమ్మా? చదువుకున్న పిల్లవి, నేను చేసుకున్నాను గట్టిగా చెప్పి చూద్దాం ఏమవుతుందో.
5: నాన్నగారు కోపం వస్తే?
1: ఓసారి కోపం వస్తే ఏం మునిగిపోతుంది? నీ జీవితం నాశనం అయ్యాకంటే ఆయన కోపం రావడమే మంచిది.
5: అదేమ్మా, అసలే ఆయన ఆరోగ్యం మంచిది కాదు. ఏదైనా విషయం ఇస్తే నాకు భయంగా ఉంది. ఇన్నాళ్ళు తన తమ్ముడిని అంటగట్టాలని చూసింది, ఇప్పుడు ఇదా నేనే బొమ్మన తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుందుకు. నాకు ఈ డబ్బు వద్దు, ఆ ఇల్లరిక మొగుడు వద్దు. నేను ప్రసాద్ని తప్పించి ఎవరిని చేసుకోను, వద్దంటే చచ్చిపోతాను.
1: అదేమాట అమ్మాయి గారు, ప్రసాద్ బాబు గారంటే ఆ రోజు అదిగో నా దగ్గర సిగ్గేమిటమ్మా, ఆయనేనా?
5: అవును ఆయనే, కానీ
1: నువ్వేం పిరికి పడకమ్మా. నేను నాన్నగారితో చెప్తాగా, పిన్నమ్మగారు చెవిని మాత్రం పడనీకు.
5: ఆస్తి కావలిస్తే తీసుకోమను, కానీ నా జీవితం నరకం చేస్తుందా? అది అన్యాయం కాదు?
1: అన్యాయమా? మరీ అన్యాయమా? అయినా మీ పిచ్చిగాని అమ్మాయి గారు మీకు రాకుండా ఆస్తి ఎక్కడికి పోతుంది అని. మీరు ధైర్యంగా ఉంటే అన్ని అవే సర్దుకుంటాయి.
5: అదేమా, అదిగో పిన్ వస్తున్నట్టుంది,
1: నేను జారుకుంటానమ్మా.
0: ఆదమ్మ మాట వినిపించింది. ఏది వసంత?
5: ఆదమ్మ ఇప్పుడే లోపలికి వెళ్ళింది పిన్ని, పిలవనా?
0: అక్కర్లేదులే. చూడు, ఈ పూట కాలేజీ నుంచి త్వరగారా, నిన్ను చూసుకుందుకు వస్తున్నారు.
5: ఎవరు పిన్ని?
0: ఎవరొస్తారా చూసుకుందుకు? పెళ్లి కొడుకు.
5: నేను పెళ్లి చేసుకోను. నాన్నగారు ఆరోగ్యం బాగుపడేదాకా మళ్ళీ ఆ మాట ఎత్తకు.
0: నీకు పెళ్లి చేస్తే తప్పించి నీ నాన్న ఆరోగ్యం బాగుపడదు, అది తెలుసా నీకు? అట్టే బెర్రి వేషాలు వేయక త్వరగా ఇంటికి తగలడు.
5: పిన్ని,
0: నన్ను ఇంకా విసిగించకు, మీ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళు.
5: పిలిచారా నాన్న?
4: అవునమ్మా, రా ఇలా కూర్చో. ఈరోజు ఎంత మంచి రోజు అమ్మా.
5: ఏమైందన్న, మీకు ఒంట్లో బాగుందా?
4: ఇంకా బాగుంటుంది తల్లి. ఇదిగో మన డాక్టర్ గారు లేరు, మరి అబ్బాయి వస్తుందట. డాక్టరు, భావకవి, ఏవేవో లొల్లాయి పదాలు రాస్తూ పాడుతూ ఉంటాట.
5: డాక్టర్ గారు అబ్బాయి వస్తే నీకు మందు మారుస్తాడేమోనన్నా.
4: పిచ్చి తల్లి, ఇంకా గ్రహించలేరా? డాక్టర్ గారు నిన్ను కోడలు చేసుకోవాలనుకుంటున్నారు. అంతకంటే మనకి ఏం కావాలమ్మా? మన ఇంట్లోనే ఒక డాక్టర్ ఉంటే ఎంత హాయి, ఎప్పుడొచ్చినా నా రోగం ముదురుస్తూ ఉంటాడు.
5: నా పెళ్లికి ఏం తొందర నాన్న?
3: బాగుందమ్మా బాగుంది. నీకు తొందర లేదు కానీ తండ్రిగా ఆయన ఉండదటమ్మా. వారా చూడబోతే అనారోగ్య పీడితులు, శుభాస్య శీఘ్రం అన్నారు పెద్దలు. ఏమంటారండి కాంతమ్మ గారు?
0: బాగుంది, నేనే ఉంటానండి. నువ్వేం చేస్తున్నావా ఇక్కడ?
1: అదేనమ్మా, పొయ్యి మీద ఏం పడేయాలని అడుగుదామని.
0: ఆహా, తుమ్ముకుంటూ వచ్చి పడ్డావన్నమాట, వెళ్ళి వెళ్ళు, నేను వస్తున్నాలే.
2: డాక్టర్ గారు వస్తాను, కనిపిస్తారుగా వెళ్లే ముందు.
3: తప్పకుండానమ్మా.
4: నా పరిస్థితి మెరుగయ్యేలా ఎలాగా లేదు డాక్టర్ గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అబ్బాయి అంత చందాలతో పని లేదు నాకు. ఆ తల్లి పిల్ల పాపలతో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే చూడకపోయినా తిరుగుతుంది.

0: అన్న ధైర్యం వచ్చింది ఇప్పుడు.
1: అయ్యా మీ ధైర్యం నాది కాదా, మరీ అలా బెంబేలు పడిపోతారేమండి. కానీ ఒక చిన్న విషయం.
0: ఏమిటండి అడగండి, సందేహం ఎందుకు?
1: తమ లాయర్ గారి పేరు చెప్పండి చాలు, మిమ్మల్ని శ్రమ పెట్టను.
0: నా లాయరు గారి పేరా? పేరు చెప్తే చాలా, లేక అడ్రస్ కూడా కావాలా? డాక్టర్ గారు, మీ అనుభవం నాకు అర్థమైంది. నా ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోవాలనేగా ఆ ఎయిర్పోర్ట్లన్నీ నిక్షేపంలా చేసేసాను. నా శరీర స్థితి నాకు తెలియదుటండి. ఆకలికి మందు, అజీర్ణానికి మందు, దగ్గుకి మందు, ఓపిక్కి మందు, నీరసానికి మందు, నిస్త్రాణకి మందు.
1: అంటే మీరు వీరునామా రాసేశారా?
0: ఎప్పుడో రాశారండి.
1: అరే మాట వరుసగానే చెప్పలేదు నాతోను. వైద్యుడు దేవుడితో సమానం కదండి. ఇలాంటి చిన్న సంగతులు దాచడం దేనికి చెప్పండి.
0: రోగానికి రొస్టు గాని కొంప గుట్టు ఉండాలి కదండి.
1: మహా బాగా చెప్పారులేండి. వస్తాను, మళ్ళీ వస్తా. అమ్మా నేను వెళ్తున్నా.
2: మనం అనుకున్నది ఏమైనా కదిల్చారా? అదేమిటండి అలా పెదవీరు చేస్తే ఎట్లా? ఆస్తి నా పేరు రాయించేసాకే కదా మీ అబ్బాయిని ఇంటల్లోని చేసుకోవడం.
1: ఆయన గారు ఎప్పుడో వీలు రాసేట, వకీలు పేరెత్తేసరికి ఓలా పెట్టేశారు ముఖం.
2: అంతేనా, అది మనం మార్పించలేమా?
1: ఆ వకీలు పేరు చెప్తే కదా, మీరు కొంచెం ప్రయత్నించి చూడండి.
3: నేను వస్తా.

0: వసంత ప్లీజ్ అలా ఏడిస్తే ఏం చేయాలో నాకు బుర్ర పనిచేయదు. కాస్త ఏడుపు అని సంగతి చెప్పు ప్లీజ్.
1: నాన్నగారు నాకు సంబంధం చూస్తున్నట్టు ప్రసాద్, నేను ఆ పెళ్లి చేసుకోను. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్రసాద్.
0: వాట్, ఆయనంత జబ్బుగా ఉంటే నీకు ఇప్పుడు పెళ్లికేం తొందర?
1: అదే నాకు అర్థం కావటం లేదు. పిన్ని చాలా పట్టుదలగా ఉంది ప్రసాద్. ఇప్పుడు నువ్వు నన్ను ఆదుకోకపోతే నాకు నాకు చావే సరం.
0: ఏమిటా మాటలు? ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవరట?
1: నీకు వేళాకోళంగా ఉందా?
0: లేదు, తెలిస్తే వాళ్ళు తన్నుద్దామని.
1: అమ్మ బాబాయ్, నాన్నగారి డాక్టర్ గారు అబ్బాయి, నువ్వు అలాంటి పని చేస్తే ఇంకేమైనా ఉందా? నాన్నగారు రోగం కాస్త ముదిరించేస్తాడు.
0: నువ్వు మరీ పిరికిదాం అయిపోతున్నావు వసంత. నువ్వు ధైర్యంగా ఉండు, ఏదో దారి దొరక్కపోదులే. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు
1: ప్రసాద్. నన్ను
0: వసంత, నిన్ను నా దాన్ని చేసుకుంటాను. మన ఇద్దరు పెళ్ళి ఎవరూ ఆపలేరు, సరేనా? ఈరోజే నాన్నగారికి చెప్పే.
1: వద్దంటే?
0: చేసుకు తీరుతాను.
1: ఆయనకి రోగం తిరగబెడితే?
0: వసంత, నీ అనుమానాలకు అంతం లేదు. మీ నాన్న ఒప్పుకుంటే గానీ మన పెళ్లి జరగకూడదు అంటారు, అంతేనా?
1: అవును ప్రసాద్, నా చిన్నతనం నుంచి కంటికి రెప్పలా చూస్తూ వచ్చారు. తల్లి లేని లోటు కూడా తెలియనివ్వకుండా పెంచారు. కానీ ఇప్పుడు ఈ పిన్ని మూలాన.
0: బా, నువ్వు పెద్ద సెంటిమెంటల్ ఫూల్వి. నువ్వేం కంగారు పడకు. ఏ ప్రేమికుల జీవితాలు సాలా సీదా బాట వెంట నడిచాయి. అలాగే మంది అనుకో. నువ్వు వెళ్ళు.
1: మరి వెళ్ళనా?
0: వెళ్ళి రానా అనాలి. వసంత, గుడ్ లక్.
2: బాబు గారు.
0: ఎవరు? నన్నా పిలిచో.
2: ప్రసాద్ బాబు గారు. నువ్వు?
0: అరే, నా పేరు కూడా తెలుసు అన్నమాట. ఏమిటి సంగతి?
2: వసంతమ్మ గారు చెప్పారులే బాబు, అంతాను మీతో మాట్లాడాలని ఆ అమ్మాయి గారు వెళ్లేదాకా పక్కనున్నాను.
0: ఏం మాట్లాడాలని?
2: అదే, మీ ఇద్దరి సంగతే. అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోతుంటే మీరిద్దరు ఇలా కూర్చుంటే ఎలాగ బాబు? రేపు తంబూలాలంట, కొద్ది రోజుల్లో ముహూర్తం అంట, ఆ తర్వాత ఏమనుకుంటే ఏం లాభం చెప్పండి. అందుకని
0: ఏం చేయమంటావు చెప్పు. ఇంటికి వచ్చి అడుగుతానంటే మా నాన్న అసలే జబ్బు మనిషి, రక్తపోటు అది ఎక్కువ అవుతుంది, కోపం వస్తే అంటుంది.
2: ఆ బాబు గారికి ఏ రోగం లేదు బాబు, అంతా డాక్టర్ నాటకం. ఆ మహాతల్లి ఆడిస్తుంది. ఎలాగైనా వసంతమ్మకి కానీ రాకుండా చెయ్యాలని. కానీ
0: దీనిలో ఇదో మెలిక్ కూడా ఉందా? ఈ డాక్టర్కి ఎందుకు ఈ బాధ?
2: ఎలాగైనా తన కొడుకుని ఇల్లరిక ఇచ్చేసి ఆస్తి వాడి పేరు రాయించుకుందామని ఆయన. ఎలాగైనా వసంతమ్మను ఆ ముద్దు కట్టి ఆస్తి తన పేరు రాయించుకుందామని ఈవిడ. బాబుగారు, మీరిప్పుడు హుషారుగా లేకపోతే కొంప మునుగుతుంది.
0: నేనే వచ్చి వసంత నాన్నగారిని అడిగేస్తాను.
2: అది కాదు బాబు పద్ధతి. మోసాన్ని మోసంతోనే గెలవాలి. నేను చెప్తానుగా, ఆ ఇంట్లో ఓ రూమ్లో అద్దెకుండే అబ్బాయి ఖాళీ చేసిపోయాడు. రేపు సాయంత్రానికి ఆ రూమ్లోకి నువ్వు దిగిపో. అప్పుడిక ఇల్లు చూసుకుని ఆట కట్టేయచ్చు.

0: పర్వాలేదంటావా?
1: పర్వాదేనికయ్యా, నా భరోసా ఉందిగా. ఈ వసంతమ్మని ఈ చేతుల మీద ఎచ్చి పెంచాను. ఆమె సుఖం కోసం ఏదైనా చేస్తాను. నువ్వు మట్టుకు ధైర్యంగా ముందడుగు వెయ్యి.
0: అలాగే.

0: ವಸಂತ ವಸಂತ
1: ಏನನ್ನ
0: ಜಿಪ್ಪಿಂದ ನಿಜವೇನ
1: ನಿಜವೇನನ್ನ
0: ನನ್ನ ಕಾದನಿ ನೇ ಚೂಸಿನ ವಾಣ್ಣಿ ಕಾದನಿ ಇಷ್ಟ ವಚ್ಚಿನ ವಾಣ್ಣಿ ಚೇಸ್ಕುಂಟಾನಂತಾವ
1: ನಾನ
0: ఇంట్లో ఓ డాక్టర్ ఉంటే నా ఆరోగ్యం బాగుపడుతుందని ఎంతో ఆశ పడితే చివరికి ఇలా చేస్తావు.
1: నాన్న
0: నా కళ్ళ కెరపాకు, నీ ఇష్టం వచ్చి తొడిగిపో.
1: నాన్న
2: ఏ వెళ్ళు, ఆయన ప్రాణాలు తీస్తేనే గానీ పోవాయే.
1: నాన్న నాన్న నాతో మాట్లాడవా,
2: ముందు డాక్టర్ని పిలవే.
0: వెళ్ళిపోయింది ఆ పాపస్థితి, నా ఆశలన్నీ.
2: ఇదిగో మీరుట్టునే ఆత్ర పడకండి, డాక్టర్ కి కబురు పంపించాను, వకీలు గారిని కూడా రమ్మంటాను, పేరు చెప్తారా?
0: వకీలు గారి పేరు చెప్తే చాలా
3: నల్ల పెట్టలేదు.
2: తెలుసు, మీరు పడుకోండి. బాబు గారు చూసారా, మీరు చావు బతుకుల్లో ఉంటే లాయర్ ఎందుకట? ఇదే సమయం ఎవరికి మీ మీద ప్రేమ ఎక్కువ తేలిపోవడానికి. అమ్మాయి గారిని అలా కసిరేశారు. నేను చెప్పినట్లు చేయండి బాబు గారు, కళ్ళు మూసేయండి, కళ్ళు మూసేయండి బాబు గారు. అయ్యో బాబు, అయ్యో బాబు గారు, ఏమైపోయారండి బాబు గారు?
4: అయ్యో ఏమైంది అదేమ్మా, ఏమైంది అలా పడిపోయారేమిటి?
5: మై గాడ్, ఏమైంది, చచ్చిపోలేదు కదా?
4: అయ్యో ఎంత న్యాయం జరిగిపోయింది, ఏమండి ఏమైందండి?
1: ఆ లాయర్ గారు పేరైనా చెప్పారు కదండి, నాకు ఇప్పుడేం దారి చెప్పండి.
5: ఇంతట్లో ఇంత ముంచుకొస్తుందని ఎవరు ఊహించారండి? శుభవా అంటూ పెళ్లి మాట అనుకుంటే ఇంత అమంగళం జరిగింది. రామ రామ.
4: బాబు గారు ఎంత అన్యాయం చేశారయ్యా, ఏ రోగం లేదయ్యా అంటే వినకుండా వీళ్ళ అడ్డమైన మందులు తిన్నారు కదయ్యా బాబు గారు.
5: కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, ఈ ఆదమని కాస్త నోరు ముయ్యమనండి, దాని ఏడుపు వింటేనే ఏదో విషయం పెట్టారనుకుంటారు.
4: డాక్టర్ గారు ఒక పని చేస్తే, అసలు లాయర్ పేరు వారు చెప్పలేదు కనుక వీళ్ళమ్మ రాయించేసి వేలు ముద్ర వేయించండి.
5: అది చాలా ప్రమాదం తల్లి, రేపు ఈ విషయం బయటపడితే ఎంతైనా గొడవ జరగవచ్చు.
4: ఆ గొడవ అప్పుడు చూసుకోవచ్చు రండి, ముందే ఒక వీలునామా ఉంటుంది కదండి.
1: నాన్న నాన్న, నా మూలాన నువ్వు చచ్చిపోయావు నాన్న, నా మూలాన నువ్వు చచ్చిపోయావు నాన్న.
4: ఏడవకమ్మా, ఏం చేస్తావు ఏడవకు, చచ్చిపోయిన తండ్రి మనస్సుకి ఊరట కలిగించాలంటే ఆయన కోరిక తీర్చు, నా మాట విని.
1: అదేమ్మా, నేను ఇంక బతకడం దండగ నన్ను చచ్చిపోని.
4: అలాగంటే ఎలాగమ్మా, నిన్న నమ్ముకున్న ఆ ప్రసాద్ని, ఆ ప్రసాద్ బాబుని.
1: వద్దు వద్దు, ఇంకా నాతో పెళ్లి మాట ఎట్టకండి, పోండి అంతా ఇక్కడి నుంచి పోండి.
5: ఏమైంది? ఓ మై గాడ్, ఏం వరద పడున్నారు?
1: ప్రసాద్ నాన్న, నాన్న చచ్చిపోయాడు ప్రసాద్. నేనే నేనే చంపేశాను, ఆయన కోరిక తీర్చలేకపోయాను. నన్ను నన్ను ఇలాగే ఉండిపోని, నన్ను మర్చిపో, నేను ఇంక పెళ్లి చేసుకోను.
5: వసంత, ఐఎమ్ సో సారీ, ఎంత కష్టం వచ్చింది నీకు, ఇంతట్లో ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు.
1: అంతా అయిపోయింది ప్రసాద్, నా జీవితంలో ఉన్న కాస్త వెలుగు ఈ వల్టితో తొలగిపోయింది, నాకు ఇంకే ఆశలు లేవు, కోరికలు లేవు.
2: డాక్టర్ గారు అందరికీ కబురు పెట్టాలి, మీరు ఇలా ఊరుకుంటే ఎలా, ఏదైనా కారివ్వండి.
4: భర్త పోయాడు, ఇక ఈ ఆస్తి కూడా నాకు దక్కకపోతే నా బ్రతుకు రోడ్ ఎక్కుతుందండి, ఏదైనా త్వరగా ఆలోచించండి.
5: ఏమి ఆలోచించానండి నా బొంద, మీ ధోరణి చూస్తే నన్ను కోర్టుకు లాగేట్టుగానే ఉంది, మరీ అంత ఆత్రమైతే ఎలాగండి?
2: ఏ నా వెనక గొయ్యి తవ్వి మీ కొడుక్కి ఆస్తి ఇప్పిద్దామని మీరు పడలేదు ఆత్రం? ఇల్లరకు వాళ్ళు మోచేతి నీళ్ళు తాగుతూ పడి ఉంటాననుకున్నారా? వకీలు గారు పేరు చెప్తే చాలు అన్నారే, మీ నాటకం నాకు అర్థం అవ్వలేదు అనుకుంటున్నారా?
5: రామరామ, అన్యాయం అండి అన్యాయం. సుబ్బారావు గారి కూతురు సుఖం కోరిగాని.
4: ఎవరి సుఖం ఎవరు కోరినా జరగకూడనిదేదో జరిగిపోయింది. బాబు కళ్ళు తెరు, నీ చుట్టూ ఉన్న చుట్టాలని చూడు, వాళ్ళ లావాదేవీలు తేల్చి కాస్త కనికరించు ప్రభు. బాబు గారు ఒక్కసారి కళ్ళు తెరవండి అయ్యా, ఒక్కసారి కళ్ళు తెరవండి.
5: ఎవరది మూలుగుతా?
2: వసంత నువ్వా?
5: మై గాడ్,

0: వసంత చూడు, అటు చూడు.
1: నాన్నా.
2: అమ్మా వసంత, ఇలా రా తల్లి.
1: నాన్నా నువ్వు బతికే ఉన్నావా నాన్నా?
0: సుబ్బారావు గారు,
3: ఎందుకయ్యా అలా దయ్యాన్ని చూసినట్టు చూస్తావు? నీ నాటకం బయటపడిందనా? నిజంగా నేను చావలేదనా?
1: ఏమండి మీరు బ్రతికే ఉన్నారా? నా మాంగళ్యం గట్టిదండి, నన్న అమ్మవారు సదా కాపాడుతూనే ఉంటుందని నాకు తెలుసండి.
3: రాక్షసి, మాంగళ్యంట మాంగళ్య బలంట, ఓ మూల రోగం రొస్తూతో తస్తూ ఉంటే వకీలు పేరు చెప్పండి అని చచ్చావే. నే చచ్చాననుకునే దొంగ వీలునామా రాయించేసి వీరముద్ర వేయించేసేద్దాం అనుకున్నావా? అమ్మా అమ్మా, ఇది అయిపోయాక నువ్వే మహాపతివ్రతవి. నా తల్లిని అన్యాయం చేసి ఆ సుంఠని గట్టి పెట్టేస్తే పీడ వదులుతుంది అనుకున్నావా? నేనంత వ్యధవనైపోయానంటే.
0: ఆవేశపడకండి సుబ్బారావు గారు, ప్రమాదం.
3: ప్రమాదం తప్పిందని ఆవేశపడుతున్నానయ్యా. నీకో దండం ఈ చుట్టుపక్కల కనిపిస్తే నీకే ముప్పు.
1: బాబు గారు అంత కోపం తెచ్చుకోకండి అయ్యా. అమ్మాయి గారిని చూడండి, ఎలా అయిపోయారో మీకోసం. నాన్నా
2: రామ్మా, ఇలా రా, ఇంతకీ అబ్బాయి పేరు చెప్పావు కాదు.
1: వద్దులే నాన్న, మీకు ఇష్టం లేని పని నేను చేయను.
2: ఇలా రావాయ్, అమ్మాయికి పేరు చెప్పడానికి ఇష్టం లేదు.
3: నీకెందుకయ్యా సిగ్గు? పేరు చెబితే చాలు, ముహూర్తం పెట్టించేస్తాను.
0: మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి సార్, కానీ నన్ను మట్టుకు అంతా ప్రసాద్ అంటారు. మెడిసిన్ 4వ సంవత్సరంలో ఉన్నాను సార్.
3: అదయ్యా అదయ్యా, అదృష్టం కలిసి రావడం అంటే ఇంట్లో డాక్టర్ కావాలనుకున్నారు, వెతుక్కుంటూ వచ్చావా? నీ రాకతో నా రోగం కుదిరింది. ఇదిగో ఇదంతా మా ఆదమ్మ తెలివి.
4: నాదేముంది బాబు, అంతా వసంతమ్మ పుణ్యం.
5: పేరు చెప్పండి చాలు నాటికి విన్నారు. రచన శ్రీ ఆరుద్ర, ఇందు సుబ్బారావు, శ్రీ కాకరాల, కాంతమ్మ, శ్రీమతి టి విజయబాల, వసంత, కుమారి బి శ్రీమతి, ఆదమ్మ, శ్రీమతి ఏ ఇందిరాచార్య, డాక్టర్ శ్రీ రమాకాంత్.
6: మీరింతవరకు పేరు చెప్పండి చాలు నాటికి విన్నారు. అనంతరం సంధ్యారగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఖైదీ నెంబర్ 786 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, భువనచంద్ర గీతం, రాజ్కోటి సంగీతం.

తర్వాత వేటూరి గీతానికి చక్రవర్తి స్వరాలు సమకూర్చగా, దేవతా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట

కార్యక్రమంలో తర్వాతి పాట వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో ఆయుధం చిత్రం కోసం కుమార్ సాను నిష్మ పాడిన పాట

సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట వేటూరి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట.

సంధ్యారాగం కార్యక్రమంలో చివరగా సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆత్రేయ గీతం కెవి మహాదేవన్ సంగీతం.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
6: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. కుటుంబ సంక్షేమ గీతం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో కనకాంబరం సాగు వివరాలపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇంకా జానపద గీతాలు, వాతావరణ వివరాలు, మార్కెట్ ధరలు, కొన్ని ప్రకటనలు వింటారు ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీ డి భైరవ్ గారి స్వీయ కవితలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తా ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈరోజు రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన ధర్మాత్ముడు చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05కి వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి ముందుగా ఆంగ్లంలో వార్తా ప్రసారం.
5: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. The Cabinet Committee on Economic Affairs, CCEA, today approved the continuation of the scheme to modernize the public distribution system, PDS, including ration support, dealer support and technology upgrades till March 2031. The umbrella scheme, called Scheme for Assistance in Ration Transport and Handling Income with Automation in PDS, Sarthak PDS, has been cleared in the 16th Finance Commission Cycle Award period with an outlay of 25,530 crore rupees as central share. Briefing media in New Delhi, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the scheme will provide assistance to state agencies for intrastate movement of food grains, support fair price shops and help in modernization of public distribution system.
6: इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं.
7: थ्री मेजर रिफॉर्म्स हैव बीन इंट्रोड्यूस्ड इन दिस प्रोग्राम टुडे. फर्स्ट, द गवर्नमेंट विल सपोर्ट द ट्रांसपोर्टेशन कॉस्ट इनकर्ड इन मूविंग फूड ग्रेन्स फ्रॉम लार्ज एफसीआई वेयरहाउसेस इन द स्टेट्स टू फेयर प्राइस शॉप्स अक्रॉस डिफरेंट डिस्ट्रिक्ट्स एंड डिविजन्स. सेकेंड, देयर वॉज अ नीड टू इंक्रीज द रेम्युनरेशन ऑफ फेयर प्राइस शॉप डीलर्स एंड ए डिसीजन हैज बीन टेकन इन दिस रिगार्ड एज वेल. थर्ड, एफर्ट्स विल बी मेड टू मॉडर्नाइज द पब्लिक डिस्ट्रीब्यूशन system through the use of technology.
6: Public distribution system ko hum kaise modernize kar sakte.
5: The minister said the scheme will work towards fulfilling the government's commitment to 81.35 crore persons covered under the National Food Security Act. He said the scheme is not a replacement of the existing PDS scheme. Home Minister Amit Shah has hailed the approval of Sarthak PDS phase 2 by the Union Cabinet. The Supreme Court today upheld the legality of the Special Intensive Revision SIR of electoral rolls being conducted by the Election Commission of India, ECI. The court held that the Election Commission has the power to conduct SIR under Article 324 of the Representation of the People Act, 1950. It observed that SIR advances the constitutional imperative of free and fair elections. The top court pronounced the judgment in the writ petitions which challenged the notification issued by the ECI in June last year to conduct SIR in Bihar. Hearing another case, the Apex Court today said the ongoing trial related to the 2023 violence in Manipur needs to be expedited and sought a status report from the authorities. A bench comprising Chief Justice of India Surya Kant and Justice Joymalia Bagchi noted that according to an SIT report, charge sheets had been filed in 207 cases against more than 400 accused persons. In another case, the Supreme Court today agreed to examine a plea challenging a CBSE policy mandating the study of three languages, including at least two native Indian languages, for Class 9 students. The Apex Court issued notices to the Centre, CBSE and the NCERT and sought their replies within 2 weeks. President Draupadi Murmu today said development of the Northeast is vital for the country's overall progress. Addressing the convocation ceremony of the Sikkim University in Gangtok, the president urged students to contribute to

0: nation building through innovation, ideas and mutual trust. Earlier in the day, President Murmu flagged off a women-centric public transport service titled Pink City Runner Ama Didi Bahini Bus Seva in Gangtok. Prime Minister Narendra Modi has urged citizens across the country to take all possible precautions amid soaring temperatures being witnessed in different parts of the country. In a social media post, Mr. Modi advised people to keep themselves hydrated, avoid stepping out during peak afternoon hours, carry water when stepping out of the home, and extend help to others by offering them water during the harsh weather conditions. In Singapore Open Badminton, Indian shuttler H.S. Pranoy stunned fifth-ranked Jonathan Christie of Indonesia in the first round of men's singles today. However, in another round of 32 match, Kidambi Srikanth lost to Singapore's Lo Kien Yew. In IPL cricket, Sunrisers Hyderabad will face Rajasthan Royals in the eliminator match at New Chandigarh this evening. The match will start at 7:30 p.m. The team that loses the eliminator exits the competition, while the winner will take on Gujarat Titans in the second qualifier to be played on Friday for a place in the final. And with that, we end this news bulletin.
1: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు దూడలు వధించినా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడిస్తూ
1: మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేస్తాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం.
0: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్కో జేఎండి, డిస్కమ్ల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అధిక వేడి, గాలి వానలతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లుగా అధికారులు ఈ సందర్భంగా వివరించారు. విద్యుత్ అంతరాయాలపైన ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం సబ్స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కెమికల్ గొడౌన్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో

0: వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై ప్రతి ఇంటికి ఆడిట్ చేస్తామని, ప్రతి వ్యాపారి అగ్నిమాపక అధికారి నుండి నిరభ్యంతర ధ్రువపత్రం కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేస్తూ,
1: ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక బద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్ NOC ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ, జూన్ 5 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ పరిపాలన, అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఎన్డీఏ పాలన సాగుతోందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదిగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అనికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని, ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబం పేర్కొంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన నిఖిల్ ఈ పథకం ఆసరాతో కడప జిల్లా రిమ్స్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ఆయన బంధువు వీరప్ప తెలిపారు.
2: పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా విద్యార్థులే అప్లై చేసుకోవచ్చు. మా కుటుంబంలో మేము లబ్ధి పొందాం. అంటే ఈ పథకం ఎలాంటిది అంటే భారతీయుడే ఉండాలి, డిగ్రీ పై స్థాయిలోకి ఉండాలి, 4.5 లక్షల రూపాయల బిలో ప్రాపర్టీ ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ గొప్ప స్కీమ్ భారత ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్నందుకు మేము లబ్ధిదారులు మేమైనందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది.
0: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పబ్లిక్ హెల్త్, మున్సిపల్, RWS, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గోదావరి నదీ జలాల కాలుష్య నివారణ చర్యల కోసం 6 జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అగ్నిపథ్ పథకం 2027 నియామకాలకు గాను రెగ్యులర్ కేడర్లో భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను 1 నుండి 12 తేదీ వరకు నిర్వహిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, NTR జిల్లాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భాషలలో ఏదైనా ఒక భాషలో ఆన్లైన్ పరీక్ష రాయవచ్చని ఆయన తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను గుంటూరు, విశాఖపట్నంలో ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయాలలో నిర్వహించే రిక్రూట్మెంట్ ర్యాలీల

0: శారీరక పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు వధించినా, రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే. రేపటి ప్రసారంలో మీరు వినబోయే ఆకాశవాణి ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కె రామాచార్య ఆలపించిన శ్రీ గురుదత్త గాన చరితామృతం భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీ యలమర్తి రమణయ్య గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం బక్రీది పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీ షేక్ అబ్దుల్ ఘని గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కొన్ని ప్రకటనలు వింటారు. 8:00 హిందీలో వార్తా ప్రసారం, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, ఇక 1:30 వివిధ భారతి ముంబై కేంద్రం వారి కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఇక రేపటి 2వ ప్రసారంలో సాయంత్రం 5:00 స్వయం ప్రభ దర్శనం హరికథ వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 ప్రసారం

0: తర వివరాలు 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ వింటారు. మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు, వ్యవసాయ మెలకువలు ఉంటాయి రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన డార్లింగ్ చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తా ప్రసారం. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో జీన్స్ చిత్రం కోసం నిత్యశ్రీ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు. నాగర్ కర్నూలు జిల్లా సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, నార్లి శెట్టి వారి కుటుంబ సభ్యులు. ఇంకా వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం గ్రామం నుండి లలితమ్మ, సంయుక్త, సౌందర్య, హిమబిందు, మౌనిక, రాజమ్మ, సుభద్రమ్మ, శ్రీనివాసాచారి, అరుణ, అపర్ణ, అనిత, నేత్రావతి, సుభాష్ రెడ్డి, యమున, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి వారి మిత్రులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసంత, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. కర్నూలు బీ క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెడ్స్పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట చంద్రబోస్ గీతానికి కెఎం రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చగా, బలాదూర్ చిత్రం కోసం కారుణ్య పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు, కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటుగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చెట్టి, రిక్కీ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత నువ్వొస్తావని చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతం చెరివెండల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు. ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత చక్రి సంగీత సారథ్యంలో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్ శ్యామల అశ్విన్ ఆనంద్ మాన్విత్ వారి కుటుంబ సభ్యులు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, జాపా భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, అద్వైత్ రాజేశ్వర్, లలిత అక్షర, శివాజీ చంద్రకళ, సహస్ర జోగ నర్సయ్య, పద్మశ్రీ, హర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, కిషోర్ వారి కుటుంబ సభ్యులు, అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశమి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, డేవిడ్, రాహుల్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కల్పన, అర్చన వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో చివరగా శ్రీరామరాజ్యం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషాల్ పాడిన పాట, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ గండయ్య, ముత్తమ్మ నిర్మల నరేందర్, శాంతి రేణుక, లావణ్య స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర శ్రీనివాస్, పెరుక కుమరయ్య, ఈశ్వర్, లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నపురం, దశరథ, వనజ, బాలనరసింహ.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 గా వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్ట పద్ధతిను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధిత ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు రాష్ట సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతు ఇస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
1: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में और पीडीएस के बेनिफिशरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81,35,00,000 మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియజేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్దిదారుల రిజిస్టరీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్ట భద్రతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950లోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం, దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కుందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకెళ్తోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023లో మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపై 207 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది.

0: ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలని సిబిఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గంగ్టోక్లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: గ్యాంగ్టాక్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ ఆమా దీదీ బాహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగాను, దేశంలోని 3 రాష్ట్రంగాను అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అసోం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అసోం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్ధతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన, అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

0: ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు. ఇవాల్టి పల్లె సీమలు కార్యక్రమంలో కనకాంబరం సాగు వివరాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.

భారతదేశంలో సాంప్రదాయకంగా సాగు చేయబడుతున్న పూలతోటల్లో కనకాంబరం ఒక ముఖ్యమైన పంటగా మనం చెప్పుకోవచ్చు. కనకాంబరం చాలా సుకుమారంగా ఉండి, నిగారింపుగా ఉండి, ఆకర్షణీయమైన రంగుల్లో పూలు పూస్తూ ఉంటుంది. కనకాంబరాలను ప్రధానంగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా సాగు చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా సాలినా 719 హెక్టార్లలో ఈ కనకాంబరాన్ని సాగు చేస్తూ ఉన్నారు. ఇంత విరివిగా సాగు చేయబడే ఈ కనకాంబరం నిజంగా చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే కనకాంబరాన్ని ఇష్టపడని మహిళలంటూ ఉండరని చెప్పడంలో ఏమాత్రం మనకు అతిశయోక్తిగా కూడా కనిపించదు. మరి ఈ కనకాంబరం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే, వాణిజ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ కనకాంబరం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే, కనకాంబరాలను ప్రధానంగా స్త్రీలు శిరోజాలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారు. పూలమాలలు, గజ్రాలు, వేణీలు తయారు చేయడానికి కూడా ఈ కనకాంబరాలను వాడుతూ ఉంటారు. మల్లెపూలు కనకాంబరాలతో కూర్చిన పూదండలు సువాసనలు వెదజల్లుతూ విలక్షణంగా తెలుపు కనకాంబరం రంగుల మేళవింపుతో ఆకర్షణీయంగా ఉంటాయి. కనకాంబరాలను వాణిజ్యపరంగానే కాకుండా ఉద్యానవనాల్లో, రాకరీలలో, హెర్బేషియన్ బోర్డర్లలోనూ పెంచుకోవచ్చు. కనకాంబరం సతత హరిత బహువార్షిక గుల్మం అంటే ఇది పొదల 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది.

కనకాంబరంలో పూరెమ్మల చివర లేదా పక్కల నుండి వచ్చే పూగెలలో నిండుగా కాడలేని పూలు పూస్తూ ఉంటాయి. చిరుమొగ్గ ఏర్పడిన దశ నుండి పూత దశ వరకు 18 నుండి 25 రోజులలో ఈ కనకాంబరాలు పరిపూర్ణంగా పూస్తాయి. పూర్తిగా విప్పారిన పూలు మొక్క మీద 3 నుండి 4 రోజుల వరకు తాజాగా ఉంటాయి. మొక్క నుండి కోసిన పూలు 36 నుండి 46 గంటల్లో వడిలిపోతాయి. అంటే దాదాపుగా 3 రోజుల వరకు ఈ పూలు తాజాగానే అనిపిస్తాయి. కాబట్టి ఇన్ని ఉపయోగాలైనటువంటి కనకాంబరాలను సాగు చేస్తూ రైతులు వాణిజ్యపరంగా ఎంతో లాభాలను పొందుతూ ఉన్నారు. మన భారతదేశంలో సాగులో ఉన్న కనకాంబరం శాస్త్రీయ నామం క్రోసాండ్రా అండ్రియులిఫోలియా. ఇది రకాన్ని బట్టి 30 నుండి 90 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతూ ఉంటుంది. పూలు గుచ్చంపై కింది నుండి పైకి ఒకదాని తర్వాత ఒకటి పూస్తూ దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. మరి కనకాంబరాల్లో రకాల విషయానికి వస్తే, కనకాంబరంలో వివిధ రంగుల్లో పూచే రకాలున్నాయి. నారింజ రంగుతో పాటు పింక్, ఎరుపు, పసుపు, తెలుపు వన్నపు లోగొంతుకతో నీలిరంగుల పూలు పూసే రకాలు కూడా ఉన్నాయి. తెలుపు లేత ఆకుపచ్చ ఊదా రకాలను కూడా క్రమంగా ఈ మధ్యకాలంలో ఇష్టపడుతూ ఉన్నారు. కనకాంబరం సాగుకు ఆరెంజ్, ఢిల్లీ ల్యూటియా, ఎల్లో అలాగే సెబకాలిన్ రెడ్ ఈ రకాలు చాలా అనువుగా ఉంటాయి. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 2 హైబ్రిడ్ రకాలను రూపొందించారు. మొదటి హైబ్రిడ్ను పలని అని, తర్వాత 2వ రకాన్ని మధుమాడి అని వాటికి నామకరణం చేశారు. తర్వాత ఇవి పర్వత ప్రాంతాల్లో ఈ 2 స్థానిక రకాలను సంకరపరిచి రూపొందించారు. ఈ హైబ్రిడ్ కనకాంబరం పూలు పెద్దవిగా ఉండి అత్యంత ఆకర్షణీయమైన నారింజ, పసుపు వర్ణపు ఆకర్షక పత్రాలతో కలిగి ఉంటాయి. దీనితో పాటు నులిపురుగులు అంటే నెమటోడ్స్ శిలీంధ్రాలను తట్టుకునే శక్తిని కూడా ఇవి కలిగి ఉంటాయి. వీరు రూపొందించిన మరో హైబ్రిడ్ రకాన్ని నారింజ రంగు పూలు పూసే రకాన్ని సెవకాలిస్ రకంతో సంకరపరిచి అభివృద్ధి చేశారు. ఈ హైబ్రిడ్ రకం ఆకర్షణీయమైన ముదురు పింకు రంగులో పూలు పూస్తూ ఉంటుంది. ఈ రకాలతో పాటు కాషాయం పసుపు, ఆకుపచ్చ పసుపు వర్ణాల మేళవింపు గల రకాలు, అలాగే పింకు తెలుపు రకాలు కూడా ఉన్నాయి. పచ్చటి ఆకుల్లో మీగడ రంగు ఏందలు గల ఈ రకాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మరి ఈ కనకాంబరం పూలకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండాలి అనే విషయానికి వస్తే, చల్లటి వాతావరణాన్ని మంచును తట్టుకోగల కనకాంబరం సహజంగా ఉష్ణ ప్రాంతపు మొక్క. ఇది 30 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. చల్లటి వాతావరణం గల మాసాల్లో ఇది బాగా పూలు పూస్తుంది. కొంత నీడ ఉండే ప్రాంతంలో కూడా కనకాంబరాన్ని పెంచుకోవచ్చు. అంటే మొత్తానికి అన్ని రకాల వాతావరణాన్ని ఇది తట్టుకొని బాగా ఏపుగా పెరిగి చక్కగా పూలు పూస్తాయన్నమాట.

మరి అదేవిధంగా నీళ్ళు ఏవి అనువుగా ఉంటాయి అన్న విషయానికి వస్తే కనకాంబరాన్ని అన్ని రకాల నీళ్ళల్లో పెంచుకోవచ్చు. అయితే సేంద్రియ పదార్థం బాగా ఉండేలా చూసుకోవాలి. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్యన ఉండి మురుగునీరు సులభంగా ఇంకిపోయే శక్తిగల గరప నీళ్ళైతే చాలా శ్రేష్టమని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. క్షార భూములు, చౌడు భూముల్లో కనకాంబరం సరిగా పెరగక హరిత లోపంతో చాలా తక్కువగా పూలు పూయడం వల్ల దిగుబడి బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి భూముల్లో కనకాంబరాన్ని సాగు చేయకూడదు. అలాగే నూలి పురుగుల సమస్య ఉన్న భూముల్లో కూడా కనకాంబరాన్ని మనం సాగు చేసుకోకూడదు. ఇవి నేలలు. ఇక ప్రవర్తనం. ప్రవర్తనంలో ముందుగా విత్తనం. కనకాంబరం విత్తనాలు గోధుమ ఆకారంలో చిన్న కంకుల్లో తయారవుతూ ఉంటాయి. పూత తర్వాత 55 నుండి 60 రోజుల్లో కనకాంబరం విత్తనం ముదిరి తయారవుతుంది. విత్తనాలను కిలోకి 2 గ్రాముల క్యాప్టాన్ లేదా బావిస్టిన్ మందుతో శుద్ధి చేసి 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎత్తైన నారుమలల్లో పెంచిన వారు 4 నుండి 5 జతల ఆకులు ఏర్పడిన తర్వాత నాటుకోవడానికి సిద్ధమవుతాయి. 1 హెక్టార్ విస్తీర్ణంలో కనకాంబరం సాగుకు 22.5 కిలోల విత్తనం అవసరమవుతుంది.

ఇక కాండపు ముక్కలు. కనకాంబరాన్ని శాఖీయోత్పత్తి ద్వారా కూడా ప్రవర్తనం చేసుకోవచ్చు. కాండపు ముక్కల్ని మిస్ట్ చాంబర్లో నాటితే వేరు వ్యవస్థ బాగా ఏర్పడుతుంది. వేళ్లు బాగా ఏర్పడిన కాండపు ముక్కల్ని భూమిలో కూడా నాటుకోవచ్చు. నారు మొక్కల్ని, వేరు తొడిగిన కాండపు ముక్కల్ని నాటడానికి ముందు శిలీంద్రనాశక అలాగే నూలిపురుగు నివారణ మందులతో శుద్ధి చేసి నాటుకుంటే చాలా మంచిది. నాటడం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే, మొక్కలను నాటడానికి ముందు పొలాన్ని బాగా 3 నుండి 4 సార్లు దుక్కి దున్నాలి. భూమిని దున్నటానికి బదులు త్రవ్వే అలవాటున్న ప్రాంతాల్లో లోతుగా తవ్వుకోవాలి. భూమి సారవంతంగా ఉంటే కనకాంబరం పూల దిగుబడి బాగా పెరుగుతుంది. కాబట్టి హెక్టారుకు 25 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేస్తే కనకాంబరం బాగా పూలు పూస్తాయి. కనకాంబరం మొక్కల్ని నాటడానికి 60 సెంటీమీటర్ల ఎడంలో బోదెలు, కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. నాటే ముందు హెక్టారుకు 33.4 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాషినిచ్చే రసాయనిక ఎరువుల్ని వేసుకోవాలి. విత్తనాలను మే జూన్ మాసాల్లో మల్లల్లో విత్తి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో నాటుకోవాలి. మొక్కల్ని బోదెకు 1 పక్క 30 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. వెంటనే అంటే నాటిన వెంటనే నీరు పెట్టాలి. పైపాటి ఎరువుగా నత్రజన్ని 2 దఫాలుగా, నాటిన 3 నెలలకు మొదటిసారి, 8 నుండి 9 మాసాల తర్వాత 2వసారి, తడవకు హెక్టారుకు 33.4 కిలోల

చొప్పున నత్రజనిని వేసుకోవాలి. ఇది నాటే విధానం. ఇకపోతే అంతరకృషి ఏ విధంగా చేయాలి అంటే, కనకాంబరం నాటిన 2 నుంచి 3 నెలల్లో పుష్పించడం ప్రారంభిస్తుంది. వర్షాకాలంలో కొంత దిగుబడి తగ్గినప్పటికీ సంవత్సరం పొడవునా పూస్తుంది కాబట్టి మనకు ఆ నష్టం అనేది కనిపించదు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుండి 5 రోజులకొక తడిని ఇచ్చుకోవాలి. పాక్షికంగా నీడ కల్పిస్తే కనకాంబరం మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. మొక్క పెరిగే తొలి దశలో కుర్ఫీ లేదా చేతి పొరలతో కలుపు తీసి తోటను శుభ్రంగా ఉంచుకోవాలి. సకాలంలో కలుపు తీయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం, గొవ్వు త్రవ్వి మొక్కల మొదళ్లకు తోడడం లాంటి యాజమాన్య పద్ధతుల్ని సకాలంలో చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి దిగుబడి రాబడి కూడా బాగా పెరుగుతుంది. పూలు కోయడం పూర్తయిన తర్వాత కంకులను, ఎండు కొమ్మల్ని తీసివేస్తే సంవత్సరం పొడవునా పూలు పూసి దిగుబడి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కనకాంబరం సాగు చేసే తోటల్లో మురుగునీరు పోయే సదుపాయము తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మరి కనకాంబరంలో అధిక దిగుబడులు సాధించుకోవాలంటే ఇప్పుడు మనం అనుకున్న విషయాలన్నీ చాలా ముఖ్యమైనవి. ఈ యాజమాన్య పద్ధతులన్నీ తూచా తప్పకుండా పాటిస్తే చక్కని దిగుబడి వస్తుంది. వీటితో పాటు దిగుబడి వచ్చే సమయంలో, దిగుబడి పొందే సమయంలో పూల కోత అనేది చాలా ముఖ్యమైన అంశం. మరి దీన్ని ఏ విధంగా చేపట్టాలి అంటే, కనకాంబరం పూల గుచ్చంలో పూలు ఓ క్రమ పద్ధతిలో కింది నుండి పైకి అమరి పుష్పిస్తూ ఉంటాయి. పూగుచ్చంలో అడ్డంగా అభిముఖంగా ఉన్న 2 పూలు ఏకకాలంలో వికసిస్తాయి. పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి 2 రోజుల సమయం పడుతుంది. కాబట్టి కనకాంబరం పూలను రోజు విడిచి రోజు ఉదయం వేళల్లోనే కోయాలి. పూగుచ్చం పొడవును బట్టి పూలన్నీ విచ్చుకోవడానికి 15 నుండి 25 రోజుల సమయం పడుతుంది. పూలలోని ఆకర్షక పత్రాలను పట్టుకుని పూలను రక్షక పత్రావళి నుండి మెల్లగా లాగి కొయ్యాలి. కొన్ని ప్రాంతాల్లో పూలను అంటాశయంతో సహా కోస్తారు. స్థానిక పూల మార్కెట్కు పూలను గుడ్డ లేదా పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి పంపుకోవచ్చు. కనకాంబరం పూలు చాలా తేలిగ్గా ఉండి కిలోకు 15,000 పూలు తూగుతాయి. మొక్క పెరిగే కొద్దీ పక్క కొమ్మలు ఏర్పడడం వల్ల దిగుబడి క్రమంగా పెరుగుతుంది. కనకాంబరం 2 నుండి 3 సంవత్సరాలు బతకగల బహువార్షికపు మొక్క అయినప్పటికీ ప్రతి 2 ఏళ్లకొకసారి కొత్తగా తోట నాటుకుంటే మొక్కలు ఆరోగ్యంగా తాజాగా పెరిగి ఎక్కువ దిగుబడినిచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ మొక్కలు కూడా ఎక్కువ దిగుబడి ఇవ్వడానికి అధికంగా శక్తిని పుంజుకుంటుంది. ఈ విధంగా మనం పూల కోతలో కానీ దిగుబడిని బాగా పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూల కోతలో దిగుబడి కోసం పూల కోతలో మనం తీసుకోవాల్సినటువంటి మెలకువలు. ఇకపోతే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మన దక్షిణ భారతదేశంలో కనకాంబరం బాగా ప్రాచుర్యం గల పంట కాబట్టి బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ నగరాల్లో పూల మార్కెట్లో ఇవి వెంటనే అమ్ముడుపోతూ ఉంటాయి. మొదటి సంవత్సరం నేల తయారీకి, ఎరువులు, సస్యరక్షణలకు పెట్టుబడి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. 2వ సంవత్సరం మొక్కలు బాగా పెరిగి ఉంటాయి కాబట్టి రాబడి ఎక్కువగా ఉంటుంది. 2 సంవత్సరాలలో ఖర్చులు పోను, మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తే హెక్టార్కు సగటున 35,000 నుండి 54,000 రూపాయల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు. కాబట్టి రైతు సోదరులు, ఈ కనకాంబరం సాగులో ఇలాంటి మెలకువలను, యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే అధికంగా ఆదాయాన్ని కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా అంటే వాతావరణం కానీ, నీళ్ళు కానీ, అన్ని రకాలుగా వీటిని ఏ పరిస్థితుల్లో వేసినా కూడా ఇవి మంచి దిగుబడినిస్తాయి. కాబట్టి రైతన్నకు రాబడి అనేది చాలా బాగా ఉంటుంది. కాస్త ఆర్థికంగా లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది.

0: మీరింతవరకు పల్లె సీమలు కార్యక్రమంలో కనకాంబరం సాగు వివరాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇప్పుడొక జానపద గీతం.
1: దిగు దిగు దిగు నాగా దిగరా సుందరి నాగా ముదముదరే పెళ్ళా ముదుల నాగా. దిగు దిగు దిగు నాగా దిగరా సుందరి నాగా ముదముదరే పెళ్ళా ముదుల నాగా. అవునే దిగితేనే దిగినట్ల దిగకుంటే విగాసుడు దిగుతేనే దిగినట్ల దిగకుంటే విగాసుడు దిగుతేనే దిగినట్ల దిగుతేనే దిగినట్ల దిగకుంటే విగాసుడు. మంటి పెడ్డలతోని మరుణమయ్యవు నాగా మంటి పెడ్డలతోని మరుణమయ్యవు నాగా మంటి పెడ్డలతోని మరుణమయ్యవు నాగా మంటి పెడ్డలతోని. దిగు దిగు దిగు నాగా దిగరా సుందరి నాగా ముదముదరే పెళ్ళా ముద్దుల్లా నాగా ఔరా.

రామన్న ముదు బిడ్డని రాది దళ రామన్న దిగు దిగు దిగు నాగ దిగరా సుందరి నాగ ముద ముదారే పెళ్ళ ముదుల్లా నాగ ఔరా వార వారము నాడు మంగళారము నాడు వార వారము నాడు మంగళారము నాడు వార వారము నాడు వార వారము నాడు మంగళారము నాడు పిల్లలకి నుగు పోసి మల్లాలు బెగజల్లి కొల్లలాడి పోరా నా కోడ నాగన్న కొల్లలాడి పోరా నా కోడ నాగన్న కొల్లలాడి పోరా నా కోడ నాగన్న కొల్లలాడి పోరా దిగు దిగు దిగు నాగ దిగరా సుందరి నాగ ముదముదరే పెళ్ళ ముద్దుల్ల నాగ ఔరా వార వారము నాడు సోమవారము నాడు వార వారము నాడు వార వారము నాడు సోమవారము నాడు వచ్చనవు పాలు నీ పుట్టలా పోదు వచ్చనవు పాలు నీ పుట్టలా పోదు వచ్చనవు పాలు నీ పుట్టలా పోదు దిగు దిగు దిగు నాగ దిగరా సుందరి నాగ ముదముదరే పెళ్ళ ముద్దుల్ల నాగ వార వారము నాడు శుక్రవారము నాడు వార వారము నాడు శుక్రవారము నాడు వచ్చనవు పాలు నీ పుట్టలా

పాలు, నీ పుట్టలా బోదు వచ్చనావు పాలు, నీ పుట్టలా బోదు వచ్చనావు పాలు. దిగు దిగు దిగు నాగా దిగర సుందరి నాగా, ముదముదరే పెళ్ళ ముదుల్ల నాగా. రఘువంశమున చిలుక రామచంద్రుని భార్య రవ

0: జానపద గీతం విన్నారు కదా, ఇప్పుడు ఒక ప్రకటన.
1: రైచిన, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో, బెల్లిన పో.
2: అమ్మా, బ్యాగే.
3: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
0: ఇంతటితో ఇవాల్టి పల్లె సీమల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 వస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి సమయం 7:45. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లొల్ల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో, అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
1: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
2: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో, మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ కావచ్చు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని, అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్ లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 3-స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది, స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్ కి అర్హులు అన్నట్టు.
1: అచ్చా,
2: ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షల్ అంటారు, అలాంటి చేతితో చేసే దూగోడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇనిషియల్ గా ఒక రోజు అనేది ఒక

0: ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత, మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి. అండ్ చాలా మందికి ఫోన్ పే జీపేలు అనుకుంటే తెలీదు, సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మట్టుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్ కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను.
1: బాగుంది మహేష్ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పినారు అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు? జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
0: యాక్చువల్ గా అయితే ఇనిషియల్ గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్ లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్ లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్ గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్ కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
1: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్ లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవ్వండి, ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
0: వీళ్ళకు ట్రైనింగ్ టైమ్ లో ఏమో ఉంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటది విత్ ఫుడ్ ఉంటది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్ కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడితే, 5 డేస్ కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే, వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్ సర్టిఫైడ్ అని ఒక్కటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్ లో ఉంది SBI బ్రాంచ్ లో, సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్ కి అర్హుడు, 1,00,000 రూపాయలు లోన్ కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంక్ లో చూపించాలి. ఆ బ్యాంక్ లో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు.
1: అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది.
0: అవును,
1: ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంక్ మీకు లోన్
0: ఇస్తుంది. దాంతో పాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలది సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు పిఎం విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మిషనరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది అండ్ టైలర్ మిషన్ వస్తున్నది, కుట్టు మిషన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే, టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది, పోస్ట్ ఆఫీస్ నుంచి.

0: పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓటీపీలు చెప్పడం కానీ లేకపోతే ఫొటోస్ వీడియోస్ అంటే అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు, డైరెక్ట్ పోస్ట్ లోనే వస్తుంది టూల్ కిట్ అనేది. వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అని అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం మాకు 2000 ఇవ్వండి, మాకు 3000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్ లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తారు,
1: పార్సల్
0: పంపిస్తారు. క్లియర్?
1: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకు అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకుని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటది?
0: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటది అంటే, యాక్చువల్ గా పిఎం విశ్వకర్మ కింద 3 lakhs లోన్ ఇవ్వాలి. దీన్ని 2 tranches చేశారు, అంటే 2 installments అంటారు కదా. అలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏందని అంటే 1 lakh. ఎలా అంటే 5 days ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 lakh. ఇది 18 months లో కట్టేయాలి ఈఎంఐ రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 paisa కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 paisa 28 paisa అలా పడుతుంది. సో 5% అంటే 18 months లో వాళ్ళు 5000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 lakh ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో మళ్ళా వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళా 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మిషనరీ ఉంటుంది కదా, హెవీ మిషనరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మిషనరీ ఉంటుంది. వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7500 rupees వస్తాయి. మళ్ళీ 36 months గాను 2 lakhs rupees లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ కి గాను 7500 rupees వస్తాయి, అలాగే 2 lakhs rupees లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏందని అంటే ఈ 3 lakhs లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్ ట్రైనింగ్ అంటాం.
1: ఓకే. సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 lakh rupees ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
0: అవునండి,
1: బాగుంది.
0: సో ఇవండి. ఇంకా మీరు పర్టికులర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే పిఎం విశ్వకర్మ వెబ్సైట్ లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అలా టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటాయి.
1: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ ని
0: క్లారిఫై చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను మన స్టూడియోకి పిలిచి, మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇవాల్టి కవి సంగమం కార్యక్రమంలో శ్రీ డి భైరవ్ గారి స్వీయ కవితలు వింటారు. వినబోయే ముందు ఒక ప్రకటన.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
7: ఉంది సార్.
6: నీకు ఆన్లైన్ లో 50 lakh లాటరీ తగిలిందాయా?
7: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
6: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
7: సార్ అకౌంట్ నెంబరా సార్, రాసుకో సార్. 1

0: ఎనిమిది ఆరు ఏడు
1: ఇరనా
0: నాలుగు
1: ఇరనా
0: ఉండపా వదిలేసు. యాభై లక్షలు లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
2: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు
0: సార్. ఏటీఎం కార్డ్ నెంబరా సార్?
1: ఇరనా ఉండు
0: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
2: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
1: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
1: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
1: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
1: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
3: ఇప్పుడు వినండి శ్రీ డి భైరవ్ గారి స్వీయ కవితలు.
4: శీర్షిక సంగమొక ధ్యేయమణి. ఒడిసెల ఒలలో ఒదిగిన ఓర్పెంతటి సంబరాలకు ఆస్వాదింపైన కోరికల సముదాయంతో నిలువని అర్థంగా గెలవని ప్రపంచాన్ని ఓడిపోతూ నిత్యవగాహనలు లోపమై నిర్మించుకోలేని ప్రాకారాలపై ప్రయత్నంగా పలుచబడుతూ పొసకని సమయంతో నియమం పొడబారినప్పుడు బతుకును వెంటాడే ఆకారాన్ని కొలవలేవు. బదులు రానివి బంధాలు, ఇదే శాశ్వతమని నిలిచిన నీడలలో ఆగని బతుకు నాటక రంగాన అందరూ పాత్రదారులే. నిలిచేదెవ్వరుండరు, వెంటరానిది తోడు ఒకనాటి ప్రయాణమే. దోగిన పాదులలో దిగబడిన సమయం పాలన మనుషుల మధ్యన ఎండిన నీటి మడుగై బతుకులతో నిండని స్నేహంగా నెర్రలు వారేదే. బతికిన కాలమెంతటో చేదెక్కిన ఉద్దేశించబడని వాటికై నడిచే గౌరవాలను విషతుల్యం చేయక నీ ఒక దయబడని వాడిగా మనసు ఆటాడే వస్తువు కాదని, అది ఒక నిర్ణయాల దారులకు కూటమని దిశానిర్దేశాలతో తెలిసిన తర్ఫీదులను పాఠాలుగా చదువుకుంటూ కవ్వింపులు చేతలు కాదని అహర్నిశల పలుకుబడులతో త్యాగం విరిసిన వాడిగా నిలబడు. ప్రకృతి స్వాగతింపులతో నడవడిక నేర్పిన పొందికలను జీవితంగా అమర్చుకుంటూ బతుకును ఉగ్గుపాల కథలతో ఆయువుగా నింపుకొని ఎక్కడో దూరాన కనిపించని గమ్యాన్ని దరిజేరాలని తపించకు. సంగమొక ధ్యేయమని, మానవత్వం ఒక అంకిత భావమని వెనకాడని మనస్తత్వంతో మనుషుల కొరకు ప్రయత్నించు. శీర్షిక ప్రతి మదిలో నిలిచిపో. బోధపడని ప్రపంచాగ్నితో హృదయ స్పందనను మరిచి మనసున తేట తెల్లను పంచుకోలేక వేదనని మింగిన ముఖంతో ప్రత్యక్షానికి తెరచాటవుతూ జీవితం వడ్డించిన విస్తరని వాకిటిలో నెలవంకల పున్నమి పూర్ణిభావలకు ఎదురు చూస్తూ బతుకు విలువని నిశీలో ముంచేస్తున్నావు. కంటి పొడుపులతో రూపమై నడిచే నిజాలతో నెగిడిన తేజమై కొత్త రోజుల పరిచయాలను నిత్యవసంతంగా పూయించుకుంటూ నిదరోతున్న మనస్తత్వాన్ని మేల్కొలుపుతూ బతికిన సమయం మంచిని ప్రేమించాలని, ప్రతి మనసున కరుణను నింపుకోవాలని మబ్బులతో పూడిన జీవితాలను వెలుగుపరుచు. గడిచిన రోజులతో గాయపడిన విడిచిన క్షణాలు వెన్నుపోటులైన మన్నించలేని జ్ఞాపకాలతో స్వార్థాన్ని నింపుకోకు. త్యాగం కనిపించని దారని మనసుకు మరుపును నేర్పుతూ విడిపోతున్న చీకటిలో చైతన్యపడుతూ కోటి తారకల వెలుతులను ఆహ్వానిస్తూ అడుగుల సవ్వడి రాగాలతో అనుదినాన్ని శృతిగా నడుపుకో. విజయంతో వీరుల సన్నిధిని మరిచిపోయి సాధింపు కరువై తెలియని సందర్భాలతో తోరణం కట్టుకోలేక కాని విధానాల కారణాలకు సమాధానం చెప్పుకోలేని అవివేకుడవు కావద్దు. గడిచిన వ్యత్యాసాలతో కుంపటి బతుకులను ఊహించుకోకు. హలం పట్టిన వాడిగా కలాలతో నిర్వచనమై రేపటి సూర్యోదయంతో వెలుగుపడుతూ 10 కాలాలు చెదరని స్థానంలో ప్రతి మదిలో నిలిచిపో. శీర్షిక ప్రగతిని నడిపే వారసత్వం. ఓటరన్నా వినయ విధేయతలతో మనిషిని నిజాన్ని తెలుసుకోవన్నా. ఓటంటే చిరిగిపోయిన నోటు కాదని, నలిగిన మడతలతో అవసరాలకు అమ్ముడుపోయే అంగడి సరుకు కాదన్నా. ఓటక్కు నీ జన్మ హక్కని, ఒదిగిన మనస్సుతో గుణమై నిజాయితీకి రూపమై అందరి కొరకు నీ ఓటును వినియోగించుకో. చిరిగిన చిద్విలాసం కాదు మనిషివై కదిలిన మానవత్వానికి నిజదర్శనం, భావితరాలు ఆచరించే మార్గదర్శకం. నిర్ణయాల ప్రాకారాలపై తొలిపొద్దును తోరణం కడుతూ బాధ్యతలను నెరవేర్చే ప్రయాణమవుతూ మీ జీవితాల పరంపరలను మార్చేదే ఓటక్కని తెలుసుకో. ఓటుకు నోటును నీలో నాటు

0: చదువుకోలేని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ బతుకు చెరిగిన విస్తరుతో కడుపును నింపుకోలేక వీధి నాటకానికి వేషమై నీదొక జీవితం నిర్జీవమై తెలియని స్వభావాలతో మార్గం పూరకం కాలేక ఆకలికి నేరమై రోజులకు బందీవై నీ తరాల వెలితిని నింపలేవు. విరిగిన రెక్కలతో వైనంతో అందరి బతుకుల స్వేచ్ఛను బతికించలేవు. నిన్నటిని కలుపుకొని రేపటిని ఒలికిపోనీయక దగాపడిన జీవితాలకు దర్పణమై ఓటుకు నోటును కట్టే బేరసారాలను పొరిమెలను దాటించు. అభ్యుదయం పిలిచినదిగా అమ్ముడు పోనివాడిగా ప్రగతిని నడిపించు. సారథ్యం ఓటును నిర్ణయించుకో. శీర్షిక దినాన్ని ఓడిపోకు. యుగమెంతటితో చూడలేకపోయిన నేర్చిన ప్రత్యక్ష భావనలకు రూపమై నిలిచి రేపటి సమాజం నిర్మాణం కోసం మనిషిగా ప్రయత్నాన్ని పురమాయించు. అంతమందకు చింతన చేయకు. ఆశయాల చేతనని విధిగా కూల్చేయకు. నీలో అంతరంగి సముదాయానికి వేదికపై జ్ఞాన ప్రవాహపు తడి దొరికే వరకు తరుణం వాలిపోయిన తత్వం మార్చుకోకు. నిరంతరమై తపించు. ఆశల విరుగుడులకు లోకమైపోయదు. పెనుభారాలతో దిగుడుబడని కరుకును చావని కోరికలతో బలపడాలని చూడకు. ఆస్వాదించే మనసు లేనప్పుడు చూచే ప్రతిది సుడిగుండపు ప్రయాణాలతో పాతాళానికి చేరేదని తెలుసుకో. వేదికని తీరం దొరకకపోయినా సాయపడే సాక్ష్యాలు కనిపించక నీలో శోధనలు ఒంటరైన వేళ జ్ఞాపకాల తీర్పులను మరిచిపోలేక ముక్తకంఠంతో అనిదినాన్ని ఘోషిస్తూ కీర్తింపబడిన పతాకంగా కూలిపోకు. విశాల సముదాయములో ప్రతిపానం పుట్టుక ప్రాపంచిక కారణాలకు ప్రతిరూపమై నిలిచేవే. నిజం దాగదు. దాగుడుమూతలతో వెలుగును మూయలేవు. దాపురించిన చీకటి నిర్వచనం కాలేదు. చదరంగమై క్షణాల ఎత్తులతో కదులుతూ సాంద్రతల సామర్థ్యాలను చేయనివిగా దినాన్ని ఓడిపోకు. శీర్షిక విస్ఫోటనమై కాల్చేస్తుంది. చితికిన మనసులో ఎన్నో కావించని అర్థాలకు దారులుండవు. నీ ఉన్నావన్నది మరిచిన సంగతులు క్షణాలను కర్తవ్యంగా మలుచుకోలేక చెలిమెలూరని ఎదలోతుల్లో చిగురులు తడి ఆరుతూ రచించని నమ్మకాలతో జీవితం ఓడిపోతుంది. చూడని మణిదీపాలు మాయల లోకానికే అంకితమనుకోవద్దు. గడిచిన సమయాలలోని గారాబాల గుర్తులను తీపి జ్ఞాపకాలుగా వదులుకోలేక నిలువని ధైర్య మబ్బును కప్పుకొని పగిలిన ధాతువుల దాష్టికాన్ని కన్నీరుగా కారుస్తున్నది. శ్వాసలు నిలిపినవై విశ్వాసంతో చితికిన నీ స్వేచ్ఛను విరిగిన రెక్కల శూన్యం బోధపడక పూయని ప్రేమలతో మానసిక విశ్వాసానికి దుర్బలమై ఆకలి వేదనని దాహంతో తాగుతూ నిలిచిన స్తూపమై నీలో దాగిన నిజాలను ఖచ్చితమై చూడలేకపోతున్నావు. పిలిచిన అంగీకారాలతో అభిమానం పంచుకోలేక వ్యర్థమై నెగడి మనసుతో నలిగిపోతూ ఆకలింపు లేని మనసుల పోకడలు ఎదపొడుపులై ఆలకించని నిర్ణయాలు పూసగుచ్చనివిగా హృదయానికి ఆహ్వానమవుతూ అవే కళ్ళతో దాగిన లావా విస్ఫోటనమై కాల్చేస్తుంది. శీర్షిక తరాలను మార్చే జీవన జ్యోతి. నీ ఒక ఆదేశమై సందేశాలతో అనగారిన అమాయకత్వాన్ని తీర్పు చేసుకో. పొద్దును పొడవక కాలం గుమ్మరించిన వెలుగులతో క్షణమొక ఆచరణ యోగ్యమై విశ్వం కొరకు నడిచే శాంతి సమరములు అందరూ భాగస్వాములు అయితే ఆరాధించే అనుక్షణం పూజితమై నడుస్తుంది. కనులు చెప్పిన మూగ భాషను గొంతున పలికించుకోలేక మానసిక విశ్వాసాన్ని కోల్పోతూ నీకై సమయం కేటాయించబడదు. నీ వాగిన క్షణాలను ఎందుకని ప్రశ్నించదు. ఈ నిర్ణయాలకు నీవే సాధకుడవు. ఒకరి సహాయం ఎంత దూరమో ఒంటరిగా తపస్సుగా సాగిపో. సృష్టి చేసిన అద్భుతాలు మనుషులు చేసేవి మారణ హోమాలు. బతుకు భారమై మానవత్వపు జాడలు కనుమరుగై మనుషుల్లో దేవుడు నిలువునా కాలిపోయి అందరిని పోకడలతో అలకని మదిగా మంచితనాన్ని పంచుకోలేక అణిగిన తీర్మానాలతో అంతరిస్తూ అనుక్షణాన్ని యుద్ధ వాతావరణంగా తీర్చిదిద్దుకుంటున్నావు. నీ తరం యొక్క భవితవ్యం నుదుటి రాతలపై చేతిగీతలపై ఆధారపడేలా చేయకు. కష్టే ఫలితమని ఇష్టంగా శ్రమిస్తూ గర్వంగా చెప్పుకునే హృదయ స్పందనలకు అడుగవుతూ పిడికిలెత్తి చేతులతో జెండాలు కాదని తరతరాలు మార్చే జీవనజ్యోతి జ్ఞాన ప్రవాహమై కదిలించు. జై హింద్.
1: కవి సంగమం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ డి భైరవ్ గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858182597 అనే

0: నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు కదా. ఇంతటితో కవి సంగమం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ముందుగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి. ప్రత్యేక కార్యక్రమం.
2: కొన్ని దశాబ్దాలుగా రేడియో చేస్తున్న సేవ అమోఘమైనది. అటు దేశభక్తి మొదలుకొని దైవభక్తి దాకా, ఆధ్యాత్మిక చింతన నుండి ఆరోగ్య విషయాల దాకా, బాలల నుండి వయోధికుల వరకు నిత్యం విభిన్న అంశాలను అందిస్తూ మేలు కొలుపుతూ మేలు పలుకుతుంది ఆకాశవాణి. అన్నీ కాలాలకు సరిపడ తత్వాన్ని చెప్పి అన్నీ కాలాలలోనూ నిలిచి ఉన్న కవి, తత్వవేత్త వేమన వారి పద్యాలలోని గొప్పతనాన్ని రాగయుక్తంగా ఆలపిస్తూ ఆకర్షించిన కార్యక్రమం వేమన విశ్వదృష్టి. కొన్ని వారాల పాటు ప్రసారమై శ్రోతల మెప్పు పొందిన ధారావాహికలోనిది ఈ అంశం. ప్రసంగకర్త శ్రీ యలమర్తి మధుసూదన్.

0: లౌకికమైన ప్రాపంచిక దృష్టిలో వేమనకు మించిన కవి లేడనే చెప్పాలి. వేమన కేవలం కవి కాదు, కవి తాత్వికుడు కాబట్టి రవి చూడని దాన్ని కవి చూడగలడేమో కానీ కవి చూడని దాన్ని కూడా కవి తాత్వికుడు చూడగలడు. ప్రకృతి పదార్థాలతో జంతుజాలంతో ముడిపెట్టి మానవ సందేశం అందిస్తాడు. ఆ ఊహలు ఉపమానాలు ఇంద్రజాలంలా పాఠకుల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. ఇదొక కవితా మహేంద్రజాలం అయినా కావాలని విన్యాసాలు చేసినట్లు అస్సలు అనిపించదు.
1: అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండు టెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వ

0: మనమాట చెల్లదు అనిపించినప్పుడు ఆర్భాటాలకు పోకుండా అణగిమణగి ఉండటమే మంచిది. దానివల్ల మనకొచ్చిన చిన్నతనం ఏమీ లేదు అంటాడు. ఎలాగంటే గొప్ప కొండ కూడా అద్దంలో చిన్నగా కనిపిస్తుంది కదా, అంతమాత్రాన దాని గొప్పదనం తగ్గుతుందా అని పోలిక చెప్తాడు. దీంతో పాఠకుడు ఉక్కిరి బిక్కిరై సుళ్ళు తిరిగిపోవలసిందే, అబ్బా నిజమే కదా అనుకుంటాడు. తోకతో చుట్టి సముద్రములో ముంచగల హనుమంతుడంతటి వాడే రావణాసురుని ముందు తోక ముడుచుకొని కూర్చోవలసిన సమయం ఒకప్పుడు వచ్చింది కదా అని తనకు తెలిసిన సన్నివేశాలో లేదా తనకు జరిగిన సంఘటనలో గుర్తు చేసుకుంటాడు పాఠకుడు, ఆలోచించుకుంటాడు. ఇది వేమన్న ఉపమానానికి ఉదాహరణకి ఉన్న గొప్పదనం.
1: అన్నింటినీ అధిగమించి తమలో ఉన్న లోపాన్ని జయించి మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్న దివ్యాంగులు ఎందరో, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పరిచయాల ద్వారా ప్రసారమై ఎంతోమందికి విలువైన సమాచారాన్ని అందించే కార్యక్రమంగా నిలిచింది కళాశాల అధ్యాపకులు శ్రీ గురుప్రతాపరెడ్డి గారితో జరిపిన పరిచయంలోనిది. ఈ విధంగా తమదైన శైలిలో వివరించారు.
2: ముఖ్యంగా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగం చేసింది వీళ్ళందరికీను. దీంతో పాటు అనేకమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళు పడేటటువంటి కష్టాలుంటాయి. గబాలన మెట్లు ఎక్కలేరు, లిఫ్ట్లో వెళ్ళాలంటే

0: కొంచెం చూసుకోవాలి, మిగతా
1: అవును
0: విషయాలు అలాంటి దగ్గరలా ఎలాంటి అవకాశాలు, ఎలాంటి అవరోధాలు వీళ్ళకు ఉన్నాయి, వాటిని ఎలాగా అధిగమించవచ్చు, టెక్నాలజీ ఏ రకంగా ఇక్కడ ఉపయోగపడుతుంది?
1: అవునండి. యాక్సెసిబిలిటీ ఈస్ నాట్ ఎ ఛారిటీ, ఇట్ ఈస్ జస్టిస్. అంటే దివ్యాంగులకు ప్రాప్యత అనేటువంటిది దయాదాక్షిణ్యాల వల్ల కల్పించేటటువంటిది కాదు, వారికి న్యాయం చేకూర్చటం. ఇప్పుడు మిగిలిన వారు మెట్లెక్కి వెళ్ళిపోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మరి మెట్లెక్కలేనటువంటి వారు ముఖ్యంగా దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎక్కటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లిఫ్ట్లలో కూడా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తి లిఫ్ట్ను ఉపయోగించాలంటే ఆ బటన్ ఏంటో తెలియదు. అటువంటప్పుడు ఏంటంటే అక్కడ బ్రెయిల్ డాట్స్ అనేవి ఏర్పరచాలి, లేదా ఆ లిఫ్ట్స్లో ఉన్నటువంటి బటన్స్ అది టచ్ చేయగానే ఆ బటన్ దేనికి సంబంధించిందో అది గట్టిగా చెప్పినట్లయితే దాన్ని ఉపయోగించడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ఈ సంజ్ఞలతో కూడినటువంటి సమాచారం అందించేటువంటి వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు అనౌన్స్మెంట్స్ వినలేరు, కాబట్టి వాళ్ళకి అప్పుడక్కడ లైవ్ క్యాప్షన్ అవకాశం అనేది ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని చదువుకోగలుగుతారు, లేదా సంజ్ఞల రూపంలో తెలియజేస్తే అది వారికి ఉపయోగకరంగా ఉంటుందండి. తర్వాత పోర్టబుల్ ర్యాంప్స్ అనేవి ప్రతి బిల్డింగ్లో ఉండాలి. అంటే ఏ బిల్డింగుకు ఈ వీల్ చైర్లో లేకపోతే ట్రైసైకిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వెబ్సైట్స్లో క్యాప్చా అనేది ఎంటర్ చేయమని ఆప్షన్ ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా దృష్టిలోపం కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సింబల్స్ కానీ ఆ లెటర్స్ కానీ అది ఎంటర్ చేయాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందండి. అలాగే ఇంకా కొన్ని అయితే ఏంటంటే వెబ్సైట్స్లో అసలు ఆ పేజ్ ఓపెన్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉన్నట్టయితే అవి ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ అయినా సరే ఊరికి ఏదో అన్లేబుల్డ్ అన్లేబుల్డ్ అనో, లేకపోతే స్టార్డ్ స్టార్డ్ అని, లేకపోతే డాట్ డాట్ డాట్ అని చదువుతుంది. కాబట్టి ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళే ఈ టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఉపయోగించే వారికి కూడా అవి అందుబాటులో ఉండేటట్టుగా ఆ సాఫ్ట్వేర్లో అవన్నీ స్పష్టంగా చదివేటట్టుగా తయారు చేస్తే ఉపయోగం ఉంటుందండి. ఇక పార్కులు కానివ్వండి, ఇతర పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా అనువైనటువంటి పరిస్థితులు కల్పించాలి. దీని దృష్టిలో ఉంచుకునే మన భారత ప్రభుత్వం వారు 2015 ఈ యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ యాక్సెసిబిలిటీలో భాగంగా వాళ్ళు జీవితాన్ని సులభతరం చేయటం కోసం అవసరమైనటువంటి పరికరాలను సబ్సిడీ రేట్లకు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉచితంగా కానీ ప్రభుత్వం అందించడం జరుగుతుందండి.
0: ఏ పరికరాలకి అట్లా సబ్సిడీలు అవి ఉన్నాయండి?
1: అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ సోషల్ జస్టిస్ అనేటువంటి శాఖ ద్వారా అనేక రాయితీలు, తర్వాత పరికరాలు అంటే ఇప్పుడు వీల్ చైర్స్ కానివ్వండి, లేకపోతే కేరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ అంటే దీంట్లో ఇంకా చాలా పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అది స్కీమ్ ఏంటంటే అసిస్టెన్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ పర్చేజ్ అండ్ ఫిట్మెంట్ ఆఫ్ అప్లయన్సెస్ అనేటువంటి స్కీమ్ కింద చాలా కేటగిరీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. వాటిని కొన్ని సందర్భాల్లో ఉచితంగా, కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు అందించేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇప్పుడు దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు రాసుకోవటానికి కొంచెం థిక్ పేపర్ అంటే చాలా కొంచెం దలసరిగా ఉన్నటువంటి కాగితాలను వాడవలసి ఉంటుంది. అటువంటి ఆ థిక్ పేపర్ షీట్స్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. స్కాలర్షిప్లు కానివ్వండి, తర్వాత రవాణా అలవెన్సులు, తర్వాత రీడర్ అలవెన్స్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నారు.
2: పోటీ పరీక్షల్లో విజయం అన్నది పట్టుదల, మానసిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. అది మామూలు ఉద్యోగం నుంచి అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు. అసంఖ్యాక యువ శ్రోతల హృదయాన్ని ఆకర్షించిన కార్యక్రమంగా నిలిచిన పరిచయం ఇప్పుడు వినబోతున్నారు. 2025 కడప నగరం నుండి సివిల్స్లో ర్యాంకు సాధించిన మహిళ శ్రీమతి కె. శ్రీనివాస కీర్తిరెడ్డి, వారి పరిచయం ఇది. ఆ విజేత అంతరంగాన్ని వినండి.

0: చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఒక బ్రెయిన్ గ్రోత్ అనేది ఆ యంగ్ ఏజ్ లోనే ఉంటది. ప్లస్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చిల్డ్రన్ లో చాలా వస్తున్నాయి. వెన్ వాళ్ళు ఒక సోషల్ ఇంటరాక్షన్, ఒక స్పోర్ట్స్ అనేది రెగ్యులర్ గా ఉండడము, ఒక పర్టికులర్ టైమ్ లో వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్స్ ఉండడం, అవి వాటితో పాటు స్టడీస్ కూడా డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే కష్టపడడం అనేది యంగ్ ఏజ్ లో అలవాటైతే పెద్ద అయిన తర్వాత అలవాటు చేసుకోవడం అది కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది నేను తల్లిదండ్రులకి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
1: అయితే మీరు బిట్స్ పిల్లా అని చెప్పారు, జనరల్ గా బిట్స్ పిల్లా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయిపోయి చాలా మంచి ప్యాకేజెస్ తో వెళ్లిపోతారు కదా, మరి దానికి భిన్నంగా మళ్ళీ ఇంత కష్టపడి మళ్ళీ ఈ రూట్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు?
0: అవును, బిట్స్ పిలానీలో నా చాలా మంది ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీస్ లో, పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు, మంచి సాలరీస్ తీసుకుంటున్నారు. కానీ నేను నా కాలేజ్ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఒక సివిల్ సర్వీస్ అనేది ఒక సొసైటీకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది, మనం పీపుల్ కి సర్వ్ చేయడానికి రకరకాలుగా, అంటే ఒక లీడర్షిప్ ఆపర్చునిటీ అనేది కూడా మనకి సివిల్ సర్వీసెస్ ఇస్తుంది. దాంతోపాటు లైఫ్ లో నేను ఏమనుకున్నానంటే, ఒక ఉద్యోగం అనేది కార్పొరేట్ సెట్టింగ్ కాకుండా నా పర్సనాలిటీకి ఇలాంటి పబ్లిక్ సర్వీస్ ఉంటే నా ఎబిలిటీస్ ని నేను బాగా యూజ్ చేసుకుంటాను, బాగా వాడుకోగలను అని నాకు అనిపించింది. అందుకే ఈ డైరెక్షన్ లో వచ్చాను. ఓవరాల్ గా మనకి మైన్స్ కి ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం ఉంటది. మనము ఆ 3 మంత్స్ అనేది చాలా క్రూషియల్ ఫేజ్ అండి. అంటే ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాము, మనం నోట్స్ చేసుకొని ఉంటాము, కానీ యూజువల్ గా లాస్ట్ లో చదివినవే మోర్ ఇంపాక్ట్ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా రీసెంట్ ఈవెంట్స్ నుంచే ఒక్కొక్కసారి వస్తాయి. సో ఆ 3 మంత్స్ ని మనము కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మెయిన్స్ లో మనం 100% పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఇవ్వగలము. కాబట్టి ఆ ప్రిలిమ్స్ కూడా మనము టైమ్ ని, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా స్ట్రాటజీ ఎలా పెట్టుకున్నానంటే, ప్రిలిమ్స్ కి ముందు ఒక 1 మంత్ ముందైనా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఐ షుడ్ బి, అంటే నేను కట్ ఆఫ్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉండాలి, అప్పుడు నాకు నేను అవుతుందా లేదా అనే సన్నద్ధం నాకు ఉండదు అనే దాంతో ప్రిపేర్ అయ్యాను. ఆ స్ట్రాటజీ వల్ల నేను ప్రిలిమ్స్ అయిన వెంటనే ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకుని మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను.
1: మీకు వెన్నుదన్నగా నిలిచినటువంటి వాళ్ళు, అంటే మీ కుటుంబం సపోర్ట్ కానీ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, దాని గురించి చెప్పండి.
0: ఇది ఈ ఎగ్జామ్ అనేది ఒక్కరితో పాసిబుల్ కాదు, ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా మా తల్లిదండ్రులు, నాకు వాళ్ళకి ఎప్పుడు నా మీద నమ్మకం ఉండేది, ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ కి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దీంతో పాటు మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు, ఎప్పుడు నాకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ నాకు పెళ్ళైన 3 ఇయర్స్ కి నాకు ఈ సక్సెస్ వచ్చింది. సో ఒక ఉమెన్ కి కూడా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఇన్లా, సపోర్టింగ్ పేరెంట్స్, హస్బెండ్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఉండడం వల్ల సక్సెస్ పాసిబుల్ డెఫినెట్ గా అవుతుంది. అండ్ నా స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పెళ్ళైనాక కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. డిస్పైట్ అవి కూడా మనం కష్టపడి ఒక ఉమెన్ అనే వాళ్ళు ధైర్యంగా నిల్చొని చేస్తే తప్పకుండా వాళ్ళకి సక్సెస్ సాధ్యమవుతుంది.
2: ఇలా నిత్యం రేడియో విభిన్న అంశాలను ప్రసారం చేస్తూ అన్ని వయసుల వారి చెంత నిలుస్తుంది, మెప్పు పొందుతూనే ఉంది.
3: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
4: కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భాష, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందని చెప్పారు. విద్య ద్వారా తమను తాము శక్తివంతులుగా తీర్చిదిద్దుకుని సమాజం, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సిక్కిం తన సహజ సౌందర్యం, సంస్కృతి, జీవ వైవిధ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని అన్నారు. 2016లో సిక్కిం భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా అవతరించడం గర్వ కారణమని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ రెండూ కలిసి సాగగలవని సిక్కిం నిరూపించిందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టు ద్వారా దేశ ప్రజలకు కోరారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటిని తమ వెంట తీసుకువెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల రోజువారీ జీవితంలో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకొని ఇళ్ల బయట పైకప్పులపై నీటితో నింపిన ఒక చిన్న పాత్రను ఉంచాలని కోరారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చులు, భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఏ సుధార్ హే పీడిఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మెటీరియల్ హ్యాండ్లింగ్ మే ఆర్ పీడిఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ మే. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. సిబిఎస్ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ క్రమంలోనే సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కేంద్రం

సిబిఎస్ఈ, ఎన్సిఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 17 700 నెంబర్కు లేదా నరేంద్ర

0: ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా 2వ రోజున టొరంటోలో కెనడాకు చెందిన సీనియర్ వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ఈ సమావేశాల లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధూను కలిశారు. భారత్ కెనడాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 మిలియన్లకు విస్తరించడం, ఈ ఏడాది చివరి నాటికి సిఏపిఏ చర్చలను ముగించడం అనే తమ ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా టొరంటోలో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యాపారం, సాంకేతికత, విద్యారంగం, ఆవిష్కరణలు, సామాజిక నాయకత్వం వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రవాస భారతీయులు నిలబెడుతున్నారని ప్రశంసించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దేశంలోని ఉత్తర మధ్య భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయిందని పేర్కొంది. రాజస్థాన్లోని 5 జిల్లాల్లో వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ IMD జారీ చేసింది. జోధ్పూర్, బికనీర్, కోటా డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శెఖావతి ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల గురించి IMD శాస్త్రవేత్త డాక్టర్ శక్తికాంత్ మిశ్రా తెలియజేస్తూ,
1: టుడే హీట్ వేవ్ టు ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్. రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ 29th May. ఐసోలేట్ హెవీ టు వెరీ రైన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఇండియా, ఎస్పెషలీ డ్యూరింగ్ నెక్స్ట్ 2 డేస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ ఓవర్ సౌత్ వెస్ట్ ఇండియా ఆన్ టుడే, దట్ ఈస్ 27th May, అండ్ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 27 to 29. మోడరేట్ టు సీవియర్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ విత్ స్క్వాలీ విండ్స్ ఇస్ బి రీచింగ్ అప్ టు 70 kmph ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 28 to 30th May.
0: ఐపీఎల్లో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న 2వ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి.

0: కర్నూలు కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం వింటారు. వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: వెండర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఎవరో కాదు నా ప్రభువే. ప్రభు నీవు కరుణామయుడు, నీ సృష్టి కరుణామయం. నా ఇంటికి నడిచి వచ్చావా ప్రభు? ఈనాడు నా స్థిర జీవితానికి ఒక మధుర ప్రభాతం, నా హృదయానికి ఒక

0: లలిత గీతం విన్నారు కదా, ఇప్పుడొక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:45 వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
3: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं जया भारती.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం. టెలిఫోన్ ద్వారా మీరు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2596111, మరొక నెంబర్ 2596112, మరి ఎస్టడీ కోడ్ 08518. ఇవాళ ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా. హలో,

0: హలో
1: హలో,
0: హలో, ఎవరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నమస్కారం. మున్లాపారి గ్రామం సార్. మాది
0: మునగల్పాడు నుంచి. మీ పేరండి?
1: నలిపి మదన సార్.
0: ఈ పేరు మాదన్న.
1: అవును, నలిపి మదన సార్.
0: ఓకే ఓకే. ఏ సినిమా నుండి పాట వింటారు మదన గారు?
1: ఎమ్మిడికి మొగుడు సార్.
0: ఎముడికి మొగుడు.
1: అవును సార్.
0: అందులో ఏ పాట వింటారండి?
1: పిల్ల గాని కొంచెం తీట్లాడ సార్.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తుంటాం.
1: మల్లప్రకాశ్, లక్ష్మణ, మూర్తి.
0: ఓకే
1: మా ఊరు ప్రజల కోసం మొత్తం సార్.
0: ఓకేనండి మాదన్న గారు, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి మీ అందరి కోసం. ఓకేనండి, మరి విని ఆనందించండి. ఈరోజు కాల్ కనెక్ట్ అయింది కదా. ఓకేనండి, రైట్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: హలో హలో హలో, కర్నూలు ఎఫ్ఎం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరండి? రాఘవేంద్ర గారు. నిన్న కూడా చేశారు. ఓకేనండి. లక్కీగా రెండోసారి కూడా కాల్ కనెక్ట్ అయింది మీకు. ఓకే, ఏ సినిమా నుండి పాట వింటారండి? చెప్పవే చిరుగాలి. అందులో ఏ పాట వింటారండి? ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం. ఓకేనండి, రాఘవేంద్ర గారు మీకోసం, మీ మిత్రులందరికోసం. ఓకేనండి.

0: హలో హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: పేలకుర్తి సార్.
0: పేలకుర్తి, మీ పేరండి?
1: లక్ష్మణ సార్.
0: లక్ష్మణ గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం సార్.
0: ఓకే, బాగున్నామండి. ఏ సినిమా నుండి పాట వింటారు లక్ష్మణ గారు?
1: మేజర్ చంద్రకాంత్ సార్.
0: మేజర్ చంద్రకాంత్,
1: అవును సార్.
0: ఓకే, అందులో ఏ పాట వింటారు?
1: పుణ్యభూమి నా దేశం.
0: ఓకే, తప్పకుండా ఇదే పాట అడుగుతారు అందరు కూడా కదా?
1: అవును సార్.
0: ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి.
1: ఓకే సార్. గుడ్ నైట్ సార్.
0: గుడ్ నైట్ అండి.
1: ఓకే సార్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో హలో
4: హలో సార్.
3: హలో, కర్నూలు ఎఫ్ఎం అండి.
4: అలంపూర్ సార్.
3: అలంపూర్ నుంచి మీ పేరండి?
4: అలంపూర్ దేశం సార్.
3: దేశం గారు ఎలా ఉన్నారండి? అవునవును, రెగ్యులర్గా ఉత్తరాలు రాస్తుంటారు కదా ఎఫ్ఎంకి. ఇందిరమ్మ కాలనీ నుండి.
4: హైదరాబాద్ అనే పాట వినిపించండి సార్.
3: ఏ సినిమా నుండి అది?
4: అది మట్టిలో మాణిక్యంలో ఉన్నది సార్.
3: మట్టిలో మాణిక్యం
4: దాంట్లో ఉందేమో అనుకుంటున్నాను.
3: మట్టిలో రెండు పాటలే ఉన్నాయి. మట్టిలో టైటిల్ సాంగ్ ఒకటి, శరణం నీ దివ్య పా, అది రెండే ఉన్నాయి. హలో
4: హలో సార్.
3: అదే రెండు పాటలే ఉన్నాయండి అందులో. మీరు అడిగిన పాట లేదండి అందులో.
4: వినిపించండి సార్.
3: దాంట్లో అదే పాట వినిపించనా? మట్టిలో మాణిక్యం. మట్టిలో మాణిక్యం టైటిల్ సాంగ్ ఉందండి. ఓకేనండి, రెగ్యులర్ గా
4: రాస్తున్నా.
3: అవునవునండి, ఒక పాట ఉందండి, అది శరణం ఇది, అది పాట వినిపిస్తున్నానండి.
4: సరే సార్.
3: ఓకేనండి. ఓకేనండి. ఓకే
4: ఓకే సార్.

వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు, తల తల మెరితే తల తల మెరితే హుసేన్ సాగర్ దాటి.

తోపి చౌభాయ్ అని అంటాడొకడు, ఏవో అని అంటాడొకడు, మతాలు భాష

నేలకు నేలను గుర కలువినరా, తెచ్చు తగ్గులు తొలిగే రోజు, తెచ్చు తగ్గులు తొలిగే రోజు, ఎప్పుడు

0: हेलो हेलो हेलो कर्नूल एफएम मंडी।
1: హలో
0: हेलो
1: ఎఫ్ఎం అండి,
0: ఎఫ్ఎం మండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేము గద్వాల్ జంషెడ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్.
0: గద్వాల్ దగ్గర జంషెడ్ నుండి మీ పేరమ్మా?
1: సంతోష్ సార్.
0: సంతోష్ గారు ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: ప్రేమ్ నగర్ నుంచి మనసుగా తీంతే.
0: ప్రేమనగర్ నుండి? ఓకేనండి. ఎఫ్ఎం ప్రోగ్రామ్స్ అన్నీ వింటుంటారా?
1: వింటున్నాం సార్.
0: ఓకేనండి.
1: అందరి కోసం సార్,
0: ఓ
1: మా ఆయన రాముడు,
0: అమ్మా,
1: పిల్లలు భావేశ్వరి, సంతోషి.
0: ఓకేనండి. సంతోష్ గారు మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నామండి మీ అందరి కోసం.
1: థ్యాంక్ యూ.
0: ఓకేనండి, వెల్కమ్.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట్ నుంచి.
0: నరేష్ గారు నిన్న కూడా ఎస్టర్డే వేసేసారు కదా.
1: అవును సార్.
0: ఓకేనండి. ఏ సినిమా నుండి పాట వింటారు నరేష్ గారు?
1: సార్, ఎవడు సార్ సినిమా పేరు?
0: ఎవడు
1: నీ జతగా నేను ఉండాలి.
0: ఎవడు కొత్త మూవీ కదండి ఇది.
1: రామ్ చరణ్ సార్.
0: ఎవడు మూవీ లేదండి
1: సార్. రచ్చ అండి సార్ సినిమా పేరు.
0: రచ్చ. అందులో ఏ పాట వింటారు? ఓకేనండి, తప్పకుండా వినిపిస్తున్నాం నరేష్ గారు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకేనండి, వెల్కమ్.

0: హలో హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: సార్, బల్లారి చౌరాస నుంచి. సార్,
0: బల్లారి చౌరాస మహమ్మద్ బాషా. ఏ సినిమా నుండి పాట వింటారండి?
1: సార్, బకరీద్ పండుగ శుభాకాంక్షలు సార్.
0: ఓకేనండి, మీకు కూడా విశ్వ దశయం.
1: సార్, దేవాలయం సార్.
0: దేవాలయం
1: టైటిల్ సాంగ్ సార్.
0: దేవాలయం టైటిల్ సాంగ్.
1: అవును సార్.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తున్నాం మీకు.
1: ఓకే సార్.
0: ఓకేనండి.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. ఇప్పుడు ఏకచిత్ర గానం శీర్షికన ధర్మాత్ముడు చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం, ఎస్ జానకి, కెజే యేసుదాస్. సంగీతం సత్యం, గీతరచన గోపి. వినండి ధర్మాత్ముడు చిత్రం నుండి పాటలు.

శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన ధర్మాత్ముడు చిత్రం నుండి పాటలు వింటున్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం, ఎస్ జానకి, కెజే యేసుదాస్. సంగీతం సత్యం, గీతరచన గోపి.

ఏకచిత్రగానం శీర్షికన మీరింతవరకు ధర్మాత్ముడు చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం, ఎస్ జానకి, కెజే యేసుదాస్. సంగీతం సత్యం, గీతరచన గోపి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా అడవి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల పాడిన పాట వేటూరి గీతం, కెవి మహదేవన్ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత టి చలపతిరావు సంగీత సారథ్యంలో లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట

అలనాటి మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట దేవతా చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట సంగీతం ఎస్పీ కోదండపాణి.

శ్రోతలు 102.4 మెగాహెర్ట్స్ పై అలనాటి మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట సింహాసనం చిత్రం కోసం రాజ్ సీతారామన్, పి సుశీల బృందం పాడిన పాట. వేటూరి గీతం, బప్పిలహరి సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరగా ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట రక్త సంబంధం చిత్రంలోనిది.

మీరు విన్న ఈ పాటతో అలనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 11:10. ఇంతటితో ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.